ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026 జూన్ నెల 2వ తేదీ మంగళవారం. 100.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్ పై న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ప్రభాత ప్రసారాలు ప్రారంభం. సమయం 5:55 దాటి 43 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలకు వస్తుంది. కొంచెం సేపట్లో హిందీలో 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: the valley's rich biodiversity and rare plant species. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం. ఇవాల్టి ప్రార్థన కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు

0: శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలవి. ఇది ఇయాల్టి ప్రార్థన కార్యక్రమం. రేపు ఉదయం 6:10 ప్రసారమయ్యే ప్రార్థన కార్యక్రమంలో శ్రీ వినాయక భక్తి గీతాలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఇయాల్టి కార్యక్రమాలు ప్రసార విశేషాలు వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.

0: ఫీజులు, పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు, పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై ప్రసారం కానున్న ఈఆల్టి కార్యక్రమాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:15 అంబటల సంగతులు కార్యక్రమంలో యోగా ధ్యానం అంటే ఏమిటి, ఈ అంశం గురించి ఈవి గిరీష్ అందించే హిందీ ప్రసంగం 2వ భాగం ఉంటుంది. అమరుల యాదిలో తెలంగాణ రాష్ట్రం కవి, గాయకుడు, శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్తో వి గోపిచంద్ పెట్టిన ముచ్చట ఉంటుంది. ఉప్పు గురించి సామల రాజవర్ధన్ మాట సొగసు శీర్షికన అందిస్తారు. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. కెవి నరేందర్ రాసిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి కటికోళ్లు కథ వినిపిస్తారు. పి కమలాకర్ రెడ్డి కథనం కార్యక్రమంలో 8:30. నుంచి 10 దాకా సింగిడి పాటల కార్యక్రమం ఉంటుంది. 10 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం. అనంతరం వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, పగలు 3 గంటలకు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి.

సాయంకాలం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాటు నిండ్రి శ్రోతలు కోరిన సినిమా పాటలతో మళ్లీ మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాలు మొదలవుతాయి. సాయంకాలం 5:30 ఎస్ రాజవర్ధన్ సమర్పించు ధీర వనిత ఐలమ్మ శక్తి స్త్రీల కార్యక్రమంలో ప్రసారమవుతుంది. తర్వాత కొన్ని లలిత గీతాలు వినొచ్చు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కృష్ణ బృందం పాడిన ఆంజనేయ స్వామి భజనలు, నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మీ బృందం పాడిన శంకరుడి పాటలు వినొచ్చు. పల్లె పదాలు కార్యక్రమంలో 6:20 ఈ రాత్రి 7:00 కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ ఉంటుంది. ఇవాల్టి అంశం వానాకాలం పంటలు ప్రాథమిక దశలో చేపట్టవలసిన చర్యల గురించి, రైతన్నలు ఫోన్లో అడిగే ప్రశ్నలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలుంటాయి. 7:45 వికసిత భారత్, ఈ రాత్రి 9:00 డాక్టర్ గోపరాజ నారాయణరావు రాసిన ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 41వ భాగం సుమనస్పతి రెడ్డి కంఠంలో, షామే గజల్ కార్యక్రమంలో పీబీ శ్రీనివాస్ పడిన గజళ్లు రాత్రి 9:45 మన పురాణాలు, ఇందులో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించే గజగౌరి వ్రతం యక్షగానం 3వ భాగం ప్రసారమవుతుంది. ఇవి ఇయాల్టి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:45 వస్తుంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తిరిగి 7:00 అంబటల సంగతులు కార్యక్రమంతో మీ ముందుంటది. మీ అభిమాన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్టంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం కండ్లకుంట గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కండ్లకుంట గ్రామంలో తొలి విడతలో ఎంపికైన 120 ఇళ్లలో ఇప్పటికే 60 ఇళ్లకు పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీల విద్యుద్దీకరణ కోసం అదనపు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల ఆధునికీకరణకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేస్తూ
1: సూర్యఘర్ చేయాలి, అందరు ఇళ్ల మీద పగల పూట వచ్చే వేడి ద్వారా కరెంట్ ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాదాపు రాష్ట్ర మొత్తం మీద 6 లక్షల కనెక్షన్లు వస్తే ఒక్క పల్నాడు జిల్లాలో 21,000 కనెక్షన్లు ఇచ్చాం. దాదాపు 21,000 కనెక్షన్లు పెట్టాలంటే 400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 400 కోట్ల రూపాయలతో అన్ని ఇళ్ల మీద కూడా చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. తప్పకుండా అన్ని కూడా కంప్లీట్ చేపిస్తాం.
0: పెట్టుబడుల కోసం వేగవంతమైన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహారాష్టలోని ముంబైలో నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్దం చేయటం ఆంధ్రప్రదేశ్ అనుభవం అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్య విధానాలు, నగరాల నిర్మాణం, ఎకోసిస్టంల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు లభించాయని మంత్రి లోకేష్ వివరించారు. తెలంగాణ రాష్టంలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొట్టారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడలో గృహ నిర్మాణ శాఖ నిర్మించిన 2వ దశ ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, ఇప్పటికే రాష్టవ్యాప్తంగా 4,50,000 ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
2: సంవత్సరం తిరిగే లోపల 100,000 ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ మీ గూడెంలో ప్రారంభించుకున్న కార్యక్రమము రాష్ట్రంలో 1,00,000 మంది పేదోళ్లు ఇంటి యజమానులైంది. మళ్లీ అదనంగా 2.5 లక్షల నూతన ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాం. ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీల్లేదు. అన్ని గూడాలల్లో పేదోళ్లకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్లకు, ఆదివాసీలకు, తండాలలో ఉన్న లంబాడీలకు, గుడిసెలలో ఉన్న వాళ్ళందరికీ. రాష్ట్రంలో ఒక్క గుడిసె కూడా నాకు కనిపించదు.
0: ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ ఏడాది యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ నినాదంతో ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు రాష్టవ్యాప్తంగా 2 వారాల పాటు యోగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 21న అమరావతిలో కృష్ణానదిపై నిర్మించిన వెస్ట్ బైపాస్ వంతెనపై రాష్టస్థాయి ప్రధాన కార్యక్రమం జరగనుందని ముఖ్యమంత్రి పాల్గొంటారని మంత్రి తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పాత బొమ్మవాణిపాలెంలో నిర్వహించిన పామాయిల్ సాగు రైతుల అవగాహన సదస్సులో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు ఉపయోగపడుతుందని చెప్పారు. దీర్ఘకాలికంగా

0: స్థిరమైన ఆదాయం పొందేందుకు ఆయిల్ పామ్ పంట దోహదపడుతుందని మంత్రి పేర్కొంటూ,
1: రైతాంగాన్ని కొంచెం ప్రోత్సహించి ఆయిల్ పామ్ కల్టివేషన్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ కల్టివేషన్ రైతాంగం దాదాపు 15% పెంచడానికి కోసం ప్రెస్ చూపించారు. అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ పెదవేగిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త విత్తనాలతోటి ఆదాయం పెంచడానికి వాళ్ళు తీసుకుంటున్న చొరవ రైతాంగానికి అర్థమయ్యే విధంగా ఒక మార్పు అనేది తీసుకొస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో కొలిపర మండలంలో ప్రత్యేకంగా ఒక 34 రైతులు సుమారు 84 ఎకరాలు పంట వేయడానికి వాళ్ళు అంగీకరించారు. హార్టికల్చర్ మూవ్మెంట్ తీసుకొస్తేనే రైతులకి ఆదాయం పెరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పోలీసు సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు. అలాగే రాష్టంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లో రాష్ట మంత్రులు పాల్గొంటారు. ఈ సందర్బంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ప్రత్యేక రాష్ట సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతుల కోసం 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలో నిర్మాణంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహాల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థినుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహంగా రాష్టంలో 13 ఐఐటి నీట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచార గోడ పత్రికను ఆమె నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన జరిగే ఈ పోటీల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. పోస్టర్, వ్యాసరచన, వక్తృత్వం, ఫోటోగ్రఫీ, సైన్స్ మోడల్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ, రాయలసీమ తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈరోజు రాష్టంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్టంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోనూ ఈరోజు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రారంభంతో ప్రాంతీయ రైలు రవాణాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెలిపారు. రైల్వే జోన్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు వివిధ శాఖల ప్రధాన అధికారులతో విశాఖలో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా దక్షిణ కోస్తా రైల్వే వ్యవస్థ మ్యాప్ను ఆవిష్కరించారు. అనంతరం సందీప్ మాథుర్ మాట్లాడుతూ కొత్త జోన్ ఏర్పాటు ద్వారా పరిపాలనా సామర్థ్యం పెరుగుతోందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్టంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేస్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం పెద్దపల్లి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ వై సంతోష్ కుమార్.
2: రైతు సంక్షేమమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని, వరి మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంథని వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించి తడిసిన వరి ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావలసిన అవసరం లేదని పేర్కొన్నారు. రైతులు పండించిన మొత్తం పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను చేపట్టారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన లారీలు రవాణా ఏర్పాట్లు ప్రభుత్వం సిద్దం చేసిందని మంత్రి వెల్లడించారు. హమాలీలు, గన్నీ సంచులు, టార్పాలిన్ కవర్లు తదితర మౌలిక సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. రాష్ట్రాన్ని $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లిలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను, మంథనిలో టాస్క్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. 7 crore rupees పైచీలకు అంచనా వ్యయంతో చేపట్టి యూనిట్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణతోనే 3 trillion ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని అన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మృతులు, వలస వెళ్లిన వారితో పాటు డూప్లికేట్ ఓటర్ల తొలగింపు కోసమే ఎస్ఐఆర్ చేపట్టామన్నారు. ప్రతి రాజకీయ పార్టీ బీఎల్ఓలను నియమించి ఎస్ఐఆర్ ను పర్యవేక్షించారు సూచించారు. జూన్ 15 నుండి 24 వరకు ఎస్ఐఆర్ లో పాల్గొనే బీఎల్ఓలు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. జూన్ 25 నుండి జూలై 24 వరకు ఓటర్ల నుండి నమోదు ఫారాలు స్వీకరిస్తారని తెలిపారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కన్నాల టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు 88 crore rupees పైచీలకు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఖర్చు చేస్తున్నట్టు రామగుండం మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. అధికారులు, కాంట్రాక్టర్ తో సమీక్షించిన మేయర్ కొత్తగా నిర్మించే 8 ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్లకు స్థలం గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకుంటే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో ఉన్నతాధికారులను సంప్రదించాలని అన్నారు. సబ్బితం గ్రామ సమీపంలోని గట్టు సింగారం జలపాతం పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ది చేస్తామని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. జలపాతం వద్ద 6 crore rupees చేపట్టిన అభివృద్ది పనులకు టూరిజం డిఈఈ శ్రీశైలంతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్ పంచాయతీల నుండి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెస్ చేసి ముడిసరుకుగా తయారు చేసే యూనిట్ ను గౌరెడ్డిపేటలో ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలో పీఎం సేతు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఈ పథకం కింద 50% నిధులు కేంద్ర ప్రభుత్వం, 33% నిధులు రాష్ట ప్రభుత్వం, 17% నిధులు పరిశ్రమలు భరించి ఐటీఐ క్లస్టర్లను ఆధునీకరించడం జరుగుతుందన్నారు. వచ్చే 5 years పెద్దపల్లి క్లస్టర్ పరిధిలో ఐటీఐల అభివృద్దికి కేంద్రం 120 crore rupees, రాష్ట ప్రభుత్వం 80 crore rupees వెచ్చించనున్నట్టు తెలిపారు. పారిశ్రామిక భాగస్వాములు సుమారు 40 crore rupees ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలతో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నట్టు ఆయన వివరించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లెన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ది చేస్తామని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హామీ ఇచ్చారు. ఓదెల మల్లెన్న సన్నిధిలో 1 crore rupees ఆలయం చుట్టూ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. స్వశక్తి సంఘాలకు బ్యాంకు లింకేజీ, రుణ పంపిణీ, రికవరీ అంశాల్లో జిల్లాకు రాష్ట స్థాయి అవార్డు లభించింది. హైదరాబాద్ లో మంత్రి సీతక్క చేతుల మీదుగా డిఆర్డీఓ కాళిందిని రవీందర్ అవార్డు స్వీకరించారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యంలో అధిక శాతం సాధించడంతో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 7716 స్వయం సహాయక సంఘాలకు లక్ష్యం నిర్దేశించగా 6851 సంఘాలను అనుసంధానించారు.
1: పెద్దపల్లి జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ వై సంతోష్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారతదేశపు యాక్టిస్ట్, మహాసాగర్, పొరుగువారికే మొదటి ప్రాధాన్యం విధానాల్లో మ్యాన్మార్ ఒక ముఖ్యమైన భాగస్వామి అని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్టపతి భవన్లో మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ రాష్టపతి ముర్ముతో సమాపేశమైన సందర్బంగా ఇరుదేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరికత, ఆధ్యాత్మిక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ఆగ్నేయాసియాకు మ్యాన్మార్ భారతదేశపు ప్రవేశ ద్వారం అని, భారత్తో భూ సరిహద్దును పంచుకునే ఏకైక ఆసియాన్ దేశం మ్యాన్మార్ మాత్రమేనని రాష్టపతి అన్నారు. మ్యాన్మార్ అధ్యకుడిగా బాధ్యతలు చేపట్టినందుకు యు మిన్ ఆంగ్కు అభినందనలు తెలిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ ఎదురుచూస్తోందని చెప్పారు. మ్యాన్మార్ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వారి ప్రయత్నాలకు మద్దతివ్వడానికి భారత్ సిద్దంగా ఉందని రాష్టపతి చెప్పారు. శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఇరువురు నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం, నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య ఆర్థిక వృద్ది, ఉపాధి కల్పన, సమగ్ర అభివృద్దిలో ఎంఎస్ఎంఈ రంగానికున్న కీలక పాత్రను బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ నిన్న న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా చిన్న వ్యాపారాల అభివృద్ది శాఖ మంత్రి స్టెల్లా టెంబిసా నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమాపేశమయ్యారు. ఇరుపక్షాలు పరస్పర సహకారం ఉన్న రంగాలపై చర్చించినట్టు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహాయాన్ని పెంచడం, వ్యాపారాలను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ ను వేగవంతం చేయడం, అలాగే ఎంఎస్ఎంఈ అభివృద్దిలో నైపుణ్యాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇరుదేశాల్లో ఎంఎస్ఎంఈల వృద్ది, పోటీతత్వానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్, దక్షిణాఫ్రికాలు నిబద్దత కలిగి ఉన్నట్టు పేర్కొన్నాయి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నిన్న న్యూఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కోసం స్వచ్ఛగాం సురక్షిత జలవాయు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కల్పించడం, ప్రజలను చైతన్యపరచడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రచారం ఈ నెల 5న ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంతో ముగుస్తుంది. అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారం సాధించిన విజయాలు, స్వచ్ఛభారత్ మిషన్ నిబంధనలపై చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమాపేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్ మిశ్రా మాట్లాడుతూ, రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తి, నిత్యావసర వస్తువుల నిల్వలు, ఆహార భద్రత పరంగా భారత్ సురక్షితమైన స్థానంలో ఉందన్నారు. దేశంలో పప్పుధాన్యాల నిల్వలు గత 3 ఏళ్లలో అత్యంత గరిష్ట స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఆహార ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి సి శిఖ మాట్లాడుతూ, వచ్చే నెల 1వ తేదీ నాటికి 513 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల నిల్వలు దేశంలో ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్టేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సమావేశమయ్యారు. ప్రాంతీయ పరిణామాలు,
ఇండో పసిఫిక్ ప్రాంతం, ఇరు దేశాల మధ్య ఉన్న

సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై తమ అభిప్రాయాలు పంచుకున్నట్టు జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరు నేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు. మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యకులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్లకు పైగా ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, సౌరాష్ట, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని కూడా ఐఎండి పేర్కొంది. నీట్ యూజీ 2026 పునః పరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునః పరీక్షను సీబీటీ మోడ్లో నిర్వహించే ప్రసక్తే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పుల వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత మద్దతు కొనసాగుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఎప్పుడు ఎక్కడ ఎంత తగ్గాలో తెలిసిన వాడికే ఎలా నగ్గాలో తెలుస్తుంది. శ్రోతలకు మరోమారు శుభోదయంతో ఇయాల్టీ అంబటల్ల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన యోగా ధ్యానం అంటే ఏమిటి, ఈ అంశం గురించి ఈవి గిరీష్ అందించే హిందీ ప్రసంగం రెండవ భాగం. అమరుల యాదిలో తెలంగాణ రాష్ట్రం కవి గాయకుడు శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్తో వి గోపిచంద్ పెట్టిన ముచ్చట, ఉప్పు గురించి సామల రాజవర్ధన్ మాట సొగసు శీర్షికన అందించే విశేషాలు, రైతన్నలకు వ్యవసాయం సలహా చరిత్రలో ఈరోజు విశేషాలు మొదలైన అంశాలుంటాయి.

0: తెలుగు పంచాంగం ప్రకారం తిథి నక్షత్రం. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం, విద్య, మూల నక్షత్రం మంగళవారం. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ప్రధానంగా ఎండగా ఉంటుంది. నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు: ఎక్కువ ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 62%, గంటకు 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇది ఇయాల్టి వాతావరణం.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: అమ్మటల సంగతులు కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పై.

0: అమటల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు యవసం సలహా.
1: నా పేరు మంజులత. నేను వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. ఈ మధ్య కాలంలో రైతులు పొలాల్లో చూసినట్లయితే రైతులు పంటల సాగులో రసాయన ఎరువుల మందుల కోసం ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు. వీటి వలన మనకు తెలియకుండానే భూమిలో ఉన్న ఉపయోగపడే సూక్ష్మ జీవులపై ప్రభావం పడి వాటి సంఖ్య రోజు రోజుకి తగ్గుతుంది. అవి జరిపే రసాయన చర్యలలో కూడా గణనీయమైన మార్పులు సంతరించుకుంటున్నాయి. ఇక భూమిలో ఉండే సహజ గుణాలు మరియు నేల ఆరోగ్యం పరిస్థితి నానాటికి క్షీణిస్తుంది. వ్యవసాయంలో మనం సూక్ష్మజీవుల పాత్ర చాలా గొప్పదని చెప్పవచ్చు. ఎందుకంటే అవి పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తీసుకొస్తాయి, పోషకాలను కరిగిస్తాయి, అలాగే పోషకాలను విచ్ఛిన్నం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి రైతులు పంట సాగులో సేంద్రీయ ఎరువులైనటువంటి పశువుల ఎరువు లేదా వానపాముల ఎరువు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు లేదా కంపోస్ట్ చేసుకుని వాడుకోవడం లేదా పచ్చిరెట్ట ఎరువులైనటువంటి జీలుగా, జనుము, పెసర, పిల్లి పెసర వంటివి వేసుకోవడం లేదా జీవన ఎరువులైనటువంటి రైజోబియం, అజోస్పైరిలం, అజోబాక్టీరియం, ఫాస్ఫరస్ సాలిబిలైజింగ్ బాక్టీరియా, మైకోరైజా వంటివి వాడుకోవడం, పంట వ్యర్థాలను నేలలోకి కలేదున్నటం వంటివి పాటిస్తూ రసాయన ఎరువులను పంటకు అందించినట్టయితే రసాయన ఎరువుల మోతాదును తగ్గించుకుంటూ మంచి దిగుబడి, నాణ్యతను, నేల ఆరోగ్యాన్ని, వాతావరణ సమతుల్యతకు దోహదం చేస్తాయి.
0: పంటల సాగులో సమగ్ర పోషకాల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులత అందించిన వ్యవసాయ సలహా అదే.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: చరిత్రలో ఈ రోజుకున్న ప్రాముఖ్యతను చూసుకుంటే స్వాతంత్ర సమరయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి, సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ దర్శకుడు మణిరత్నం, సినీ దర్శకుడు గుణశేఖర్, నటుడు దర్శకుడు వేణు ఎల్దండి వీళ్ళందరి పుట్టినరోజు ఈరోజు. ఇంకా ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
3: స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: అంబటల సంగతులు కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుంచి. కార్యక్రమంలో ఇప్పుడు యోగా ధ్యానం గురించి, యోగా ధ్యానం అంటే ఏమిటి, ఈ విషయాల గురించి యోగమనే అదృష్టం శీర్షికన ఈవి గిరీష్ అందిస్తున్న హిందీ ప్రసంగం రెండవ భాగం విందాం.
6: नींद तो हमने शरीर के लिए किया, योगासन, प्राणायाम, एक्सरसाइज, जिम, वॉकिंग, खेलना, कूदना, वो तो शरीर के लिए किया. मन का एक्सरसाइज बताइए क्या है? मन का खाना क्या है, मन का आराम क्या है, तो स्वयं योगेश्वर हमें राजयोग सिखाते।

0: टीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: అంబటల్లా సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు స్వాతంత్ర సమరయోధుడు, నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు దొగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి. ఈరోజు 1889 జూన్ 2 కృష్ణా జిల్లాలో జన్మించారీన జానపద కళారూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి ఎంతో కృషి చేశారు. సాధన అనే పత్రికను నడిపారు. తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాముగారడీలు, గొల్ల కలాపం, బుట్టబొమ్మలు, కీలుగుర్రాలు, వాలకలు, గోసంగి, గురువయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర, జోడు మధ్యల, పల్లెసుద్దులు, తూర్పు భాగవతం, సాధనాసూరులు, పలనాటి వీర విద్యావంతులు లాంటి జానపద కళారీతులను ప్రచారం చేశారు. స్వాతంత్ర పోరాటంలో ఆంధ్రదేశమంతటా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఉపన్యాసాలు ఇచ్చినందుకు 1 సంవత్సరం పాటు జైలు శిక్షను అనుభవించారు. ఆంధ్రరత్న బిరుదుతో అభిమానులు పిలుచుకుంటారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది జూన్ 2వ తేదీన నిర్వహించే రాష్ట్ర అవతరణ పండుగ ఇది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని జిల్లాల్లో ఈ ఉత్సవాలు జరుపుకుంటాము. ఈ సందర్భంగా అమరుల యాదిలో తెలంగాణ రాష్ట్రం కవి, గాయకుడు, శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్తో వి గోపీచంద్ పెట్టిన ముచ్చట ఇప్పుడు విందాం.
1: పరిచయం అక్కర్లేని దేశపతి, ఆ పేరుంటేనే ఒక ఉత్సాహం, ఒక ఉద్వేగం. ఆ విధంగా పరిచయమైన ఆ కంఠం తెలంగాణ ఉద్యమంతో మమేకమై తర్వాత కాలంలో తెలంగాణ ఉద్యమం విజయవంతమై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం శాసనమండలి సభ్యులుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో గతంలో ఓ ఎదిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణ ఉద్యమం నాటి వారి అనుభవాలు, అదేవిధంగా అమరుల యాదిలో ఆ అంశం గురించి శ్రోతలకి తెలియజేయడానికి దేశపతి గారు మన స్టూడియోస్ రావడం జరిగింది. నమస్కారం దేశపతి గారు.
2: నమస్కారం గోపిచంద్ గారు.
1: తెలంగాణ కావాలని, తెలంగాణ అస్తిత్వం కోసం ఒక దశాబ్దాలుగా పోరాటం జరిగి ఆ తర్వాత ఫలించింది. మీరు విద్యార్థి దశ నుంచి కూడా ఆ ఉద్యమంతో మమేకమై ఉన్నారు, ఆనాటి అనుభవాలు.
2: నేను పుట్టింది 1970 అండి. అంటే అప్పటికి మొదటి దశ తెలంగాణ ఉద్యమం ఒక పరాకాష్ఠకు చేరి తర్వాత అది ఒక వీగిపోతున్నటువంటి దశ. నేను పెరుగుతున్న దశలో మా వాళ్ల నుంచి ఆ అనుభవాలు విన్నాను, తెలంగాణ ఉద్యమం నాటి అనుభవాలు. ముఖ్యంగా మా మేనమామ రామేశ్వర శర్మ అని ఆయన ఆ సమయంలో తన అకాడమిక్ ఇయర్ కోల్పోయారు ఈ ఉద్యమం కారణంగా. ఈ విషయాలన్నీ ఇంట్లో మాట్లాడుకోవటం తెలుసు. తర్వాత 1996లో దేవెగౌడ ప్రభుత్వం అప్పుడు చిన్న రాష్ట్రాలకి అనుకూలంగా వాళ్ళు వాళ్ల స్టాండ్ ప్రకటించారు వాళ్ల వైఖరిది. అప్పుడు తెలంగాణలో ఉన్న మేధావులందరిలో కూడా ఒక చిన్న ఆశ చిగురించింది, మనం మళ్లీ తెలంగాణ డిమాండ్ని ప్రజల ముందు పెట్టొచ్చును, ప్రజల మధ్య చర్చకు పెట్టొచ్చును అని. అప్పటి వరకు అనేక ఉద్యమాలు, తెలంగాణ ఎప్పుడు కూడా ఉద్యమ భూమే, అదేమిటో గాని చరిత్రలోకి వెళితే కూడా

శివకవితాయుగం నుంచి ఒక ఆవేశపూరిత మనస్తత్వం, ఒక త్యాగపూరితమైనటువంటి వైఖరి అనేది మనకు తెలంగాణ చరిత్ర పొడుగునా కనిపిస్తుంది. 1969 ఉద్యమం వీగిపోయిన తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున భూపోరాటాలు వచ్చినాయి. నక్సల్బరీ ఉద్యమం వచ్చింది. అది తెలంగాణని చాలా ప్రభావితం చేసింది. ముఖ్యంగా ఇక్కడ ఒక మధ్యతరగతి మేధావి వర్గం ఎదిగింది. ఆ మేధావి వర్గం ప్రజల వైపు నిలబడటం, ప్రజల గురించి మాట్లాడటం, ప్రజా ఉద్యమాలతో ప్రత్యక్షంగా పాల్పంచుకోవడం పూర్తి మనమేకమైనాయి. అది సురవరం ప్రతాప రెడ్డి గారు రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడితే తరువాతి వరకు కూడా ఇక్కడ మేధావి వర్గానికి అటువంటి ఒక వారసత్వం ఉంది. వట్టికోట ఆళ్వారస్వామి గురించి మీరు వినే ఉంటారు. అంటే ఇక్కడ ఒక భాష మీద కూడా ఒక నిషేధం అమలవుతున్న దశలో సాహిత్య వికాసం కోసం ఆయన పుస్తకాల్ని ప్రచురించి నెత్తి మీద మూట పెట్టుకుని, పుస్తకాల మూట పెట్టుకుని ఊరూరు తిరుగుతూ ప్రజలకు పంచినాడు ఆయన. ఆయన స్మృతిలో నేను ఒక పాట కూడా రాసుకున్నాను. వందనాలు ప్రజల మనిషి వట్టికోటాళ్వారు, పలుకుతోంది పిడికిలెత్తి తెలంగాణ జోహారు. వందనాలు ప్రజల మనిషి వట్టి

ఉప్పెనగా ఎగిసి పడిన వెట్టి బతుకు కన్నీరు. ఆదర్శం మూటగట్టి నెత్తి

0: ఇటువంటి వారసత్వం ఇక్కడ మేధావి వర్గానికి ఉంది. దానికి కొనసాగింపే జయశంకర్ లాంటి వాళ్ళు. అట్లాగే మాకు మెదక్ జిల్లాలో మంజీరా రచయితల సంఘం అనే ఒక సాహిత్య సంస్థ, ఆ సంస్థ పరిధిలోకి వచ్చిన తర్వాత, అంటే అప్పటి వరకు నేను సినిమా పాటలు పాడుకోవటము ఒక వినోద సాధనంగానే అనుకున్నాను పాటని, కానీ మంజీరా పరిధిలోకి వచ్చిన తర్వాత పాటకు ఒక సామాజిక ప్రయోజనం ఉందనేది నాకు అర్థమైంది. సిద్ధారెడ్డి గారు ప్రముఖ కవి, వారి సాహచర్యం నాకు ఒక సాంఘిక దృక్పథాన్ని ఇచ్చింది. దానివలన ఈ 96లో ఇది జరగటం, అప్పుడే జయశంకర్ లాంటి వాళ్ళు ఈ చర్చ ప్రారంభించడం, ఆయన ఒక పుస్తకం తీసుకొచ్చారు, తెలంగాణలో ఏం జరుగుతోంది అని ఒక పుస్తకం. ఆ పుస్తకం సిద్ధారెడ్డి గారు నాకు ఇచ్చారు. అది చదివిన తర్వాత నాకు తెలంగాణ ఉద్యమం ఎంత న్యాయమైందో, ఎంత చట్టబద్దమైందో, ఎంత న్యాయబద్దమైందో అర్థమైంది. అక్కడి నుంచి ఇంకా ఉద్యమంలో నా ప్రయాణం మొదలైంది.
1: ఉద్యమంలో మీ ప్రయాణం, ఇంతకుముందు మీరు ఏ గీతం అయితే వినిపించారో, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉండ, చిన్న సమావేశమైనా పెద్ద సమావేశమైనా ఆ గీతంతోనూ ప్రారంభమైంది. అంటే మీ గురించి ఆ గీతం ఒక ప్రేరణ ఇచ్చిందని చెప్పుకోవచ్చు
0: సార్.
1: ఆ తర్వాత మీరు ఈ ఉద్యమ ప్రస్థానంలో ఎట్లా
0: మంజీర నుంచి మొట్టమొదట తెలంగాణలో తెలంగాణ డిమాండ్కు అనుకూలంగా తీర్మానం చేసిన మొట్టమొదటి సాహిత్య సంస్థ మంజీరా రచయితల సంఘం అండి. ఆ తర్వాత మేము అక్కడ తెలంగాణ చైతన్య వేదిక అని ఒక సంస్థని ప్రారంభించాం
1: సిద్దిపేటలో.
0: అప్పుడు 98లో సిద్ధారెడ్డి గారు ఒక పాట రాసినారు. నిజంగా అంటే అది ఒక ఒరవడి దిద్దిన పాట. తెలంగాణమని మేము ఒక పుస్తకం కూడా వేశాం. ముఖ్యంగా రెండు పాటలు అండి, ఆ రెండు పాటలు తెలంగాణ ఉద్యమంలో మార్మోగినాయన్నమాట. దాంట్లో ఒక పాట తెలంగాణ సంస్కృతిని గానం చేసిన పాట. అప్పటి వరకు కూడా తెలంగాణ అంటే ఉద్యమాలు, పోరాటాలు, అమరత్వం ఇదంతా ఉంది, కానీ
1: ఒక వారసత్వం,
0: ఇక్కడి జీవన సంస్కృతిని, అంటే ఇక్కడ జీవన సంస్కృతిలో ఉన్న సౌందర్యాన్ని పాడటం, ఆర్తిని పాడటం, మానవ సంబంధాలని పాడటం, ఇక్కడి పండుగల వైశిష్ట్యతని పాడటం, ఇక్కడి సామూహిక సంస్కృతిని ఘనంగా గానం చేయటం, ఇది అంతకు ముందు లేదు. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత వచ్చినటువంటి కోణం. ఎందుకంటే ఇది అస్తిత్వ ఉద్యమం కావడం వల్ల అస్తిత్వానికి ఉండే అనేక కోణాలని పాటలు ఆవిష్కరించడం ప్రారంభమైంది. దాంట్లో ఆయన రాసిన ఆ పాట నేను ఎక్కువగా పాడాను. ఉద్యమంలో నేను ఎక్కడికి వెళ్ళినా ఆ పాట పాడమని అడిగేవారు. తంగేడు పువ్వులు తంబాలమంత తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతిపూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ.

ఉరుగాచే తల్లి ఉరిమి జూడంగా, భూవలేని తల్లి బోన మొండింది, భూవలేని తల్లి బోన మొండింది, సేనుకొచ్చిన పురుగు సెరిగి పోసిందా, బోనాల పండుగ నా తెల్ల.

0: దట్టి గట్టిన రోజు డప్పు చప్పుళ్ళు, పీరీల గుండంల పిలగాండ్ల ఆట, పీరీల గుండంల పిలగాండ్ల ఆట, కుడుక పేర్ల మొక్కు కూలి బతుకుళ్ళు, ఆలు వాడిన పాట నా తెలంగాణ నా తెలంగాణ, పాట గాచిన పట్టు నా తెలంగాణ నా తెలంగాణ, ఆలు వాడిన పాట నా తెలంగాణ నా తెలంగాణ, ఆత్మగల్లా చెయ్యి నా తెలంగాణ నా తెలంగాణ, నాగేటి చాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకుళ్ళు నా తెలంగాణ నా తెలంగాణ. ఇది కొత్త కోణం అండి పాటలలో, అంటే తెలంగాణ సంస్కృతిని పాడడం అనేది. మొదట పాటలు మాత్రమే పాడేవాడిని,
1: అంటే ఈ పాటనే గత 10 రోజులుగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆకాశవాణి కూడా ఇదే పాటతో స్వరం కలుపుతూ సాగుతూ ఉంది,
0: సిగ్నేచర్ ట్యూన్ గా పాడుతున్నారు. అయితే ఒక సందర్భంలో ఏమైందంటే, కరీంనగర్ లో మన రాజరాజేశ్వరి కళాశాలలో తెలంగాణ రైతాంగ పోరాటం పాట మాండలికం అని ఒక ఉపన్యాసం అయితే వాళ్ళు సదస్సు లాంటిది పెట్టినారు. దానికి నేను ఒక గాయకుడిగానే వెళ్ళినాను. అక్కడ ఆ రోజు ఆ అంశం మీద ప్రసంగించవలసింది సుద్దాల అశోక్ గారు. ఏదో కారణం చేత ఆయన రాలేదు. రాకపోయేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి అని అన్నారు. నాకు అప్పటికి నేను ఉపన్యాసాలు చేసేవాడిని కాదు. ఆ రోజు నేను ఆ రైతాంగ పోరాట పాట మీద, అంటే అది స్పాంటేనియస్ గా పెద్దగా ప్రిపరేషన్ ఏం లేదు, అప్పటికప్పుడు నేను మాట్లాడుతూ పాటల్ని మధ్య మధ్య కోట్ చేస్తూ ఆ పాటని ఉపన్యాసాన్ని కలుపుతూ ఒక కొత్త ప్రక్రియగా అనిపించింది ఆ రోజు నాకు. అది నేను ఆ ఉపన్యాసానికి గొప్ప స్పందన వచ్చింది. కూర్చున్న వాళ్ళంతా కూడా చాలా దిగ్గంతులైన రచయితలు, తెలంగాణకు సంబంధించిన చాలా ప్రముఖులందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా ఇది బాగుంది దీన్ని కంటిన్యూ చేయండి అన్నారు. ఇంకా అక్కడి నుంచి నేను పాటని మాటని కలిపి, అంటే ఉపన్యాసం ద్వారా మనం చరిత్రని చెప్తాము, ఇతర విషయాలను చెప్తాము, విశ్లేషణని అందిస్తాము, అదే సమయంలో ఉద్వేగభరితం చేసే విధంగా పాటను జోడించటం. కనుక అది ఒకే సమయంలో ఆలోచింపజేయటము, అదే సమయంలో ఉద్వేగభరితం చేయటం, ఈ రెండింటి మేళవింపుగా నేను పాటని మాటని కలిపి ఆ పాట మాటలతో ఈ తెలంగాణ ఉద్యమం అంతా కూడా ప్రవహించాను.
1: దేశపతి గారు, భవిష్యత్తులో తెలంగాణ ఏ దిశ వైపు నడవాలి మీ ఆశయం ఫలించాలని కోరుకుంటూ నమస్కారం.
0: నమస్కారం గోపిచంద్ గారు.
2: అమరుల యాదిలో తెలంగాణ రాష్ట్రం కవి గాయకుడు శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్తో వి గోపిచంద్ పెట్టిన ముచ్చటాది.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్.

0: తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9992-7979. నిర్మల్ వండర్లాండ్.
6: అదిరింది.
7: అంబటల సంగతులు కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఎంత ఘుమఘుమలాడే వంట చేసుకున్నా అందులో కొంచెం ఉప్పు తక్కువైతే ఆ రుచే మారిపోతుంది. అందుకే ఏ వంటలోనైనా కావలసినంత ఉప్పు వేస్తేనే రుచిగా ఉంటుంది. ఉప్పు శరీరానికి శక్తినిస్తుంది. అంతేకాదు ఆహారంలో ఉప్పు మితంగా ఉండాలి. ఏది అతి కూడా పనికిరాదు కదా. ఈరోజు మాట సొగసు శీర్షికన ఉప్పు గురించి మరిన్ని విశేషాలు అందిస్తున్నారు సామల రాజవర్ధన్. ఇప్పుడు అది విందామా?

0: ఈరోజు ఉప్పు అనే రెండు అక్షరాల మాటను గురించి మాట్లాడుకుందాం. ఉప్పుతోని 9, పప్పుతోని 10 అని మన సంసారాన్ని గురించి బాధపడుతూ ఉంటాం. ఎన్ని మసాలాలు వేసినా ఉప్పు లేకపోతే అన్నం దిగదు. అది ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. ఎక్కువైతే హై బీపీ, తక్కువైతే లో బీపీ. పదనుగా మంచి కూర నలపాకము చేసిననైనా అందు ఇంపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కర అన్నాడు భాస్కర శతకకర్త మారవి కవి. ముల వంటి వంటల వాళ్ళు వండినా అందులో ఉప్పు లేక రుచి ఉండదట. ఉప్పులేని కూర చప్పనవు రుచులకు, పప్పులేని తిండి ఫలము లేదు, అప్పులేని వాడే అధిక సంపన్నుడు అన్నాడు వేమన. అంతేగాక ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడచూడ రుచుల జాడవేరు అని అన్నాడు వేమన. ఉప్పు కప్పురం రెండు ఒకేలా ఉన్నా రుచులు వేరు. పైపై మెరుగులను చూసి మోసపోవద్దన్న హెచ్చరిక కూడా ఈ మాటలో ఉన్నది. ఉప్పును లవణమని సంస్కృతంలో అంటారు. లవణమన్నా ఉప్పన్నా ఒకటే గదా, అట్లా అంటే రుచి మారుతుంది, ఇట్లా అంటే మారదని ఏమీ లేదు గదా అని వేమన వెక్కిరిస్తున్నాడు. వినండి. కుండ కుంభమండ్రు కొండ పర్వతమండ్రు, ఉప్పు లవణమందురొకటి గాదే అంటున్నాడు. అందుకే వేమన ప్రజాకవి అయినాడు. ఆరు రుచులలో ఉప్పు రుచే శ్రేష్టమైంది. షన్నాం రసానాం లవణం ప్రధానం, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని ఊరికే అనలేదు కదా. ఉప్పు మీద లెక్కలేనన్ని సామెతలున్నాయి. ఉప్పు లేని కూడు డప్పులేని పెళ్ళి అని, కొన్ని సందర్భాల్లో పప్పులేని పెళ్ళి అని కూడా అంటారు. పప్పు మనకు చాలా ముఖ్యమైన వంట. పెళ్ళిళ్ళో పప్పు తప్పనిసరిగా ఉండాలి. ఏమోయ్ మాకు పప్పన్నం ఎప్పుడు పెడతావు అనేది ఒక పలుకుబడి, అంటే పెళ్ళెప్పుడు చేసుకుంటావని అర్థం. ఈ అర్థం తెలియని తెలుగువాడుండడు. మహారాష్ట్రులు భోజనం వడ్డించినప్పుడు విస్తర్లో ఒక మూల చిటికెడు ఉప్పు వడ్డిస్తారు. అది సంప్రదాయం. ఏదైనా మంచి పని జరుగుతూ ఉంటే చూసి ఓర్వలేని వాళ్ళుంటారు. వారు ఆ పని జరగకుండా శాయశక్తులా శ్రమపడతారు. అటువంటి సమయంలో ఈడే ఏదో ఉప్పేసిండు అంటారు. ఉప్పు లేనిదే మనం ఏ పదార్థాన్నైనా రుచిగా తినలేమనుకున్నాం. కానీ కొన్ని చోట్ల ఉప్పు ఈ విధంగా కూడా పనిచేస్తుందన్నమాట. కుండెడు మంచి చిక్కటి పాలలో ఒక ఉప్పు రవ్వ వేస్తే పాలన్నీ విరిగిపోతాయి. అటువంటి సందర్భాన్నే ఉప్పేసుడంటారు. కొందరు భార్యాభర్తలు ఎప్పుడూ కీచులాడుకుంటూ ఉంటారు. అటువంటి వారిని చూస్తే ఏందిరా ఈ ఇంట్లో ఎప్పుడూ పొయ్యిల ఉప్పు పోసినట్టే అంటారు. అదొక పలుకుబడి. కొందరికి ఇక్కడి విషయాలు అక్కడా, అక్కడి విషయాలు ఇక్కడ అందించడం చాలా ఇష్టమైన వ్యాపకం. వాళ్ల వార్తలను మరోవైపు అందించడానికి అటువంటి మిత్రులే నలువైపులా ఉంటారు. వారికి వార్త చేరవేయడం అంటే ఉప్పందించుడనే పలుకుబడి ఉంది. ఒక చిన్న వార్తను వారికి ఉప్పందిస్తే దాన్ని చిలువలు పలువలు చేసి దాంట్లో మసాలా నింపి ప్రచారం చేస్తారు. అప్పుడే కాళిదాసు కవిత్వం కొంత, ఆ కవి పైత్యం కొంత కలిసి ఉన్నదనే సామెత ఉట్టింది. మా చిన్నప్పుడు ఆదిలాబాద్లో కిరాణా దుకాణాల ముందు ఉప్పు బస్తాలు పడిండేవి. వాటి మీద గిరాకీ కూర్చుండి ముచ్చట్లు పెట్టుకునేవారు. షావుకారు దుకాణం బంద్ చేసినా ఉప్పు బస్తాలు బయటనే ఉండేవి. ఉప్పు దొంగతనం చేయడం పాపం అనేవారు. మనం కొన్న ఉప్పుకు మనమిచ్చేది ధర కాదని, సముద్రం నుండి ఇంతవరకు తీసుకువచ్చిన రవాణా ఛార్జీలు అని చెప్పేవారు. మన ఉప్పు తిన్నవాడు మనల్ని మరిచిపోడు. ఇక్కడ ఉప్పు అంటే భోజనం అని అర్థం చేసుకోవాలి. ఉర్దూలో నమక్ హలాల్ అంటారు. అదే మన ఉప్పు తిని మనకే శత్రువైతే నమక్ హరాం అని అంటారు. ఇవి సామెతలై కూర్చున్నవి. గిరిజనులు అడవిలో దొరికే చార పలుకులు తెచ్చి షావుకారికిస్తే ఆ షావుకారు తవ్వెడు పలుకులకు తవ్వెడు తెల్లటి స్ఫటికాల వంటి ఉప్పు ఇచ్చేవాడు. గిరిజనులు అంతటితో సంతోషంగా వెళ్ళిపోయేవారు. షావుకారుకి రూపాయికి 100 రూపాయల లాభం దొరికేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి. పూర్వం లంబాడీల ప్రధాన వ్యాపారం ఉప్పు అమ్మకం. సముద్రం నుండి ఉప్పు తీసుకుని వచ్చి దేశమంతటా అంగళ్లలో తిరుగుతూ అమ్ముకునేవారు. ఒక తండా అమ్మాయిని మరో తండా అబ్బాయికిచ్చి పెళ్లి చేసినప్పుడు ఆ జంట తిరిగి తల్లిదండ్రులతో ఎప్పుడు కలుస్తుందో వారికే తెలియదు. సంచార జాతులు కదా. అందుకే లంబాడీల పెళ్లి సందర్భంలో అందరూ లయబద్ధంగా ఏడుస్తారు. ఈనాడు ఆ పరిస్థితి లేకున్నా వారు ఆ విధంగానే చేస్తూ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అడవిలోని ఉసిరిగాయకు సముద్రంలోని ఉప్పుతో సంబంధం ఎలా ఏర్పడిందో అర్థం కాదు అని అంటారు. పెళ్లి సంబంధాలు కూడా అలాగే జరుగుతాయి. ఆంగ్లేయులు ఉప్పు మీద కూడా పన్ను వేసేసరికి గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేశారు. దండి కేంద్రంగా ఆ సత్యాగ్రహం చారిత్రాత్మక సంఘటన అయి కూర్చున్నది. ఆనాటి జాతీయ భావాలు ఈనాడు ఏమైనాయో తెలియదు గాని, అధిక ధరలు చెల్లించి పాకెట్లలో వచ్చే ఉప్పును కొనుక్కోవడం గొప్పగా భావిస్తున్నారీనాడు. రాత్రిపూట ఉప్పు అని ఉచ్చరించకూడదట. ఈనాటి మహిళా మండలి స్త్రీలు టీవీ ఛానళ్లలో వంటలు వండుతూ సాల్ట్ సాల్ట్ అని అంటున్నారు, కానీ ఉప్పు అని ఉచ్చరించడం లేదు. ఆయిల్, అనియన్, సాల్ట్ అంటున్నారు. లేకపోతే మనకి ఇంగ్లీషు రాదేమో అని ప్రేక్షకులు భావిస్తారని భయం. ఇక కుక్క అయిందేమో చూద్దామంటారు. వంటకం కుక్క ఎట్లా అవుతుందని ఆశ్చర్యపోకండి. అక్కడ ఇంద్రజాలమేదీ లేదు. కుక్క అయిందా అంటే ఉడికిందా అని అర్థం చేసుకోవాలన్నమాట.
1: ఉప్పు గురించి మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందించిన ప్రసంగం అదే.

0: ఇది ఇయాల్టీ అంబటల సంగతులు కార్యక్రమం. రేపు ఉదయం 8:15 పానంపదిలం శీర్షికన చెవి ముక్కు గొంతు సమస్యలు పరిష్కారాలు. ఆదిలాబాద్ రిమ్స్ చెవి ముక్కు గొంతు వైద్యురాలు డాక్టర్ ఆర్ సాయి ప్రత్యూష ప్రసంగం ఉంటుంది. భేటీ శీర్షికన అరుదైన వన్యప్రాణులకు ఆవాసం కవ్వాల అభయారణ్యం. మంచిర్యాల జిల్లా జెన్నారం డివిజనల్ అధికారి ఎం రామ్మోహన్తో ముచ్చటుంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 8:00. సమాచార్ ప్రభాత్ 8:15 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: एक जमाने में हुकुम सिंह को घर वाले कुड़कुड़दास बुलाते थे, क्योंकि लाइट पंखे चालू देखते ही वो सब पर चिल्लाने लगते थे,
2: अरे रमुआ ये पंखा क्यों खुला छोड़ा, बिजली का बिल क्या तेरा बापू भरेगा.
1: पर आज उन्हें सब प्यारे लाल बुलाते हैं, क्योंकि जब से उन्होंने सोलर पैनल लगवाया है तब से मीटर की सुई भी चैन से सोती है और हुकुम सिंह भी. पीएम सूर्य घर मुफ्त बिजली योजना आज ही रजिस्टर करें pmsuryaghar.gov.in पर.
3: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुनीश शर्मा.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది.

0: the education kosam special gold loan. Call 1-800-420-2233.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కథనం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి ఇయ్యలైందాం. కటికోళ్లు చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. తుప్పర తుప్పర ముసురువాడుతున్నది, అంతా ఇసుకుడిసుకుడు. మటన్ మార్కెట్ అంతా గిదడ వాసన. ఓ దిక్కు కడిక పొరగాండ్లు పంపు స్టవ్ల మీద కాళ్ళు తలకాయలు గమనిస్తున్నారు. అట్నుంచి కమురు వాసన, టకటకా శబ్దాలు, తరాజుల చప్పుళ్ళు జోరందుకున్నాయి. శ్రావణమాసం అయిపోయింది. ఇంట్లో పూజలతోటి సప్పబడిపోయిన నోర్లన్నీ మసాల కూరల కోసం ఆవురావురంటున్నాయి. కిలోకి 120 రూపాయలైనా గిరాకి తగ్గుతలేదు. రాజలింగడు 2 పోతుల్ని ఓసిండు. తోలితిత్తి తీసినాక ఒకదానికి లోపల బొబ్బరోగం తగిలినట్టు కనబడ్డది. గొల్లకొమరయ్య మోసం చేసి ఆ పోతుని అంటగట్టిండని అర్థమైంది. అయినా కొనంగ లావట్టి చూసిండు. మంచిగానే బరువనిపించింది. కోసినాక సప్పలు సన్నబడ్డాయి. గుర్జలు గుర్తుబట్ట రాకుంటాయినాయి. కార్జం పచ్చబడ్డట్టయింది. వాటిని చూపించుకుంటేనే కూరంతా అమ్ముడాయి. మాంసం జలుగురు పట్టినట్టయింది. పైసలు ముందుగాల్నే తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పినా పట్టించుకోడు. కూరమ్ముకున్నాక గిట్లనే మాట్లాడతారు, కటికోన్ని నమ్ముతారా, కనికరం లేనోళ్ళు అని అంటారు. గిరాకి సన్నబడ్డది. ఇనుప గొలుసుకు తగిలేసిన మాంసానికి బొచ్చబొక్కలు తప్ప సప్పల కండ గనబడతలేదు. సూసినోళ్ళు చూసుకుంటనే పోతుండ్రు. ఎంత పిలిచినా పట్టించుకుంటలేరు. కొమురడు ఎంత పనిచేసిండు, బొబ్బరోగందని చెప్పకనే పాయె. రాజలింగం మనసు తల్లడిల్లింది. 4 రోజులు దాచి అమ్ముకునే వృత్తి కాదాయి. చెడిపోతే పారేయతందుకు పండ్లు ఫలాలు కాదాయి. 10 రూపాయల మాలు కాదాయి. మొన్నటిదాకా శ్రావణమాసమని గిరాకి లేకపాయె. బేస్తారం శనారం ఒక్కపొద్దులెక్కువై ఇంకా తగ్గింది. ఆదివారం తప్ప మిగతా రోజులలో ఎప్పుడు కోసినా ఈగలు కొట్టుకుంటా పొద్దంతా కూసుండుడే. పొద్దు నడినెత్తికెక్కినాక వల్లిపోయిన మాంసమని కిలకు 50 రూపాయల చొప్పున వారేసిన రోజులున్నాయి. ఈ ఒక్క ఆదివారమన్నా గిరాకి తగిలితే పూటకెళ్తది. లేకపోతే వారంలో సగం కడుపుకు తిన్నట్లే. కటికోనికేంది, మిగిలిన మాంసంతోటి రోజూ పండుగనే అని జనమనుకుంటారు. బేస్తోళ్లు చేపల కూర అండుకున్నట్టు కటికోనింట్ల మాంసం కూర రుచుండది పచుండది. రాజలింగంకంతా కడుపు ఊదుబట్టినట్లుంది. మనసంతా బిగడుబుట్టిస్తున్నది. మస్కుల లేసి పోతుల్ని పొట్టేళ్లని కోసి నెత్తురుబట్టి తోల్దీసి పేగులు గడిగి పొద్దుబడిసే వరకు మార్కెట్లకు చేరినా బతుకు బొగుడమీద బొగ్గులేరుకున్నట్లే అనిపించింది. 10వ తరగతి చదివే కొడుకు ఈ ఐతారం తలకాయ కాళ్ళు గమరించుకుంటా 100 రూపాయలన్నా సంపాదిస్తుండు. పెద్ద కొడుకు జంబిగద్దె దగ్గర మటన్ టేల పెట్టుకుంటాడు. అల్లుడు బీట్ బజారు పక్కన టేల పెట్టుకున్నాడు. అందరూ అలగ్సలగే. ఇంట్లో ఆడదానికి ఎప్పుడూ రోగాలేనాయే. రోజూ మటన్ తినుకుంటా రోగాలేందే అని చుట్టుపక్కలోళ్ళు నవ్వుకుంటారు. ఉడకబెట్టిన రక్తాన్ని అంటే నల్లని అంచెల పోసుకొని మోత్కుక్కుల పెట్టి 2 రూపాయలకు ఆకునిండా పెట్టుకుంటా మోచివాడల కూసుంటది తల్లి ముసల్ది. 70 ఏళ్ళొచ్చినా దానికి కష్టం తప్పకపాయ. కటికోని బతుకు గజ్జలల్లా గగ్గోడు పుట్టినట్టేనాయే. పైకేం కనబడతది? రాజలింగంకు తన దగ్గరికే వస్తున్న బుచ్చన్న కనబడ్డాడు. గిరాకీ అస్తుందని సంబురపల్లేదు. బుచ్చన్న సంగతి తెలుసు. తీసుకునేది 1/4 కిల. అదేయురా ఇదేయురా అనుకుంటా వేయించుకునేది 1/2 కిలో. తరాజుల నీళ్లు కొట్టనీయాడు. పాసంగం లేదని 1/4 కిలో బాట్లని 10 సార్లు తిరిగేస్తాడు. ఏందిరా లింగం, తప్పిపోయిన గొర్రెలెక్కనే బెంగటీలు కూసున్నావు అని అడిగిండు. కుక్కానికి వేలాడదీసిన సప్పను మరలేసుకుంటా. కూర మంచిది, తీసుకోయే అన్నాడు రాజలింగం. కత్తి తీసుకుంటా. ఎక్కడో మంగురు పట్టిన దాన్ని కోసినవేమ్రా, అన్ని బొక్కలే ఉన్నాయి అనుకుంటా అటు ఇటు తిరిగేసి 1/2 కిలో ఇయ్యో అన్నాడు. రాజలింగం మేక మాంసం మెడ దగ్గర దిగొయ్యబోతే, గదేంద్రా గీ సప్పలకెళ్ళియ్యు, కార్జాలకు నీళ్లు పట్టినట్టున్నాయి, ఉబ్బినాయి అన్నాడు. రాజలింగం ఇక దప్పదన్నట్లు సప్పకాడిది కొంచెం మెడ దగ్గరది కొంచెం కోసి తరాజులేసిండు. మోకాలి మీది బొక్క కొట్టబోతే, గా బొక్కలేంద్రా, తీ గా గుర్జెగోసై, కార్జమేయతందుకు ధైర్యమస్తలేదురా అన్నాడు. నల్లిబొక్కనై మంచిగుంటది, బుచ్చన్న మొత్తుకుంటున్నా రెండు మూలుగు బొక్కలు ఎయ్యనే వేసిండు. అయినా బుచ్చన్న తరాజులకెళ్లి వాటిని తీసి పక్కన వారేసిండు. నిమనిమాలు జోకవాడితివేంద్రా, బొక్కలు బొరిగలు వేసుకుంటనే గిదెయ్యో అని మెత్తటి ముక్కదీసి తరాజులేసిండు. అప్పుడే సుజుకీ మీద కాసింబాయ్ వచ్చిండు. తెల్లటి పూన ప్యాంటు మీద మెరిసిపోయే తెల్లటి లాల్చి వేసుకున్నాడు. గడ్డం మీసాలకు కలరేసిండు. 10 వేళ్లకు 8 ఉంగరాలున్నాయి. వెంట ఉన్న ఇద్దరితోని తోళ్లు బేరం చేసుకుంటా తీసుకుపోతున్నాడు. మీ కటికోళ్లకన్నా తోళ్ల బేరగాళ్ళు నయమైండ్రేందిరా అన్నాడు బుచ్చన్న. చాలి చాలని సంసారం, సచ్చేదాకా దుఃఖమన్నట్టే నాయమా బతుకులు, కత్తితోని ఒడుపుగా ముక్కలు కొట్టుకుంటా అన్నాడు రాజలింగం. రొట్టెలోని కంటే తునుకలోడే నయమన్నట్టున్నది. దిల్లి కనబడతలేదేందిరా, చాప కింద గుళ్ళ దాచిపెట్టినవా, తీయరాదు అనుకుంటా గుళ్ళల ఉన్న సప్పను తీసి తరాజులేసిండు రాజలింగం. ఇక సాలన్నట్టు జోకి చూసిండు. 1/2 కిలోకి ఎక్కువనే ఉన్నది. తరాజు దింపి ముక్కలు కొడుతుంటే, తరాజు లావట్టగానే పోతివి, 1/2 కిలో ఆయిందావరా, మళ్ళా జోకు అన్నాడు. రాజలింగం మళ్ళా జోకిండు. ఇంక దూగనే లేదు, గా మెడకిందిది కొంచెం గోసి అని సంచి పట్టిండు. రాజలింగం మటన్ కొట్టి కవర్లో వేసి సంచిలో వేసిండు. బుచ్చన్న పైసలిచ్చినాక లెక్క పెట్టుకున్నాడు. 70 ఇచ్చినావు, 1/2 కిలోకి 80 కదా అని అడిగిండు. సాల్ తీయావో అయ్యి, నీ మటన్ ఎట్లున్నది, అది సరే కొంచెం దొబ్బ గోసేయరా, అట్లనే అప్పుడు తీసిన గా మూలుగు బొక్కలు 2 వారాయి, కొవ్వుపేగులు 2 అనేయకపోతీవిరా, గిట్లయితే నీ దుకాణానికి రాబుద్ది కాదు అనుకుంటా అన్నీ వేయించుకున్నాడు. రాజలింగడిలో ఏదో అసహనం. వీళ్ళు పీక్కు తినేది ఎవరి మాంసం రా దేవుడా అనుకున్నాడు. కాసిం రాగానే 2 తోలు తీసిచ్చిండు. కాసింబాయ్, బేరం జోరుగున్నట్టున్నదే అన్నాడు. ఏం బేరమే భాయ్, నమ్మిన బర్రే పోతుదుడ్డని పెట్టినట్టే ఉన్నది, ముందు ముందు ఎట్టుంటదో అనుకుంటా తోలుకు 60 చొప్పున రూపాయలు లెక్క పెట్టిండు. 80 చొప్పున తీసుకోరాదే, చేసుకున్నోని పెండ్లం నోసుకున్నోని పాలన్నట్టు చేయబడితివి అన్నాడు. నాది మారు బ్యారమే నాయే, నాకు తోలుకు 10 రూపాయలైనా మిగులుతలేదు అన్నాడు ఖాసిం. మరి మస్కట్లనే ఉండకపోయినావు, గీడేం పాడైందని నచ్చినావు అన్నాడు తీరిగంగా. 1/2 నెలకు వైకుంఠం పోతే ముసలి మొగొన్ని మొసలెత్తుకుపోయిందట, అక్కడేం పాడైందే అనుకుంటా పోయిండు ఖాసిం. తోలుకు 100 అన్నా దక్కకపాయి, బతుకు పాడుగాను, ఎల్లకాలం చెర్లవడ్డోన్ని తీసి బాయిలేసినట్టే నాయే అని గులుక్కున్నాడు. బోటికూర ఎట్లెత్తున్నవే రాజన్న, రాయనర్సు రాంగని అడిగిండు. 1/70 కిలో చూడకుండానే చెప్పిండు. ఎక్కడిదిరా, పోయిన వారం 40కి ఇస్తివి, ఇప్పుడు 70కి వచ్చిందా, కూరగాయలు కొనుక్కొని 2 గంటలాగాస్తది, మటనంతా పోయినాక నువ్వే ఇస్తావనుకుంటా పోతున్న రాయనర్సును పిలిచిండు. ఎప్పుడైతే ఏందే, తీసుకపో ఇగో 50 అన్నాడు. 40కి రూపాయి ఎక్కువయ్యా, రాయనర్సు అదే పట్టుదలతో చెప్పిండు. పేగులు కొవ్వు కిలో జోక్యంగానే ముసల్దాని కోసమని 1/2 కిలో కీమ కొట్టించుకున్నాడు. పేరుకు బోటికూరనే గాని మాంసం ఎక్కువే వేయించుకున్నాడు. మల్ల గిరాకీ సల్లబడ్డది, ముసురెక్కువైంది. అయినా ఎదురుంగ సుధాకర్ గాని టేలకాడ గిరాకీ వశపడతలేదు. వాడు ఊరిచ్చేటట్టు పొట్టేలు తలకాయలన్నీ లైనుగా కట్టించిండు. 2 మటన్ కొట్టేటోళ్లు, పెద్దోళ్ల గిరాకీ అంతా అటే పోతుంది. పోలీస్ రమేష్ ఇటు అచ్చుడు చూసినాక రాజలింగం పానం ఎల్లుకపోయింది. అమీన్ సాబ్ కుక్కకు మటన్ పెట్టాలి, ఇయల తనవంతే అని మర్చిపోయిండు. అమీన్ సాబ్ ఎట్టుంటాడో, ఆయన కుక్క ఎట్లుంటుందో ఎన్నడు చూలే. కాని రోజుకో కటికొన దగ్గర నుంచి 1/2 కిలోనన్నా బొక్కలు మాంసం పోతాయి. ఒకసారి ఎందుకు పెట్టాలి అన్నందుకు పోలీసులు పిలిపించి కొట్టినంత పనిచేసిండు. ఏమన్నా మాకు పెడుతున్నారా, కుక్కకేనా, అదేమన్నా మంచి మటనా, మక్కిలెర కొడతాం బిడ్డా అని బెదిరిచ్చిండ్రు. ఇక అక్కడ్నుంచి ఆనవాయితీ లెక్కనే అయింది. కటిక సంఘం లొల్లి అయినప్పుడు స్టేషన్కు పోతే వంతుల లెక్కన వంపాలే అని చెప్తే కేసు పెడతారన్న భయానికి ఒప్పుకున్నారు. అప్పట్నుంచి గాచారం తప్పక గడిలకు పోతే ఆచారం తప్పక అనగబెట్టినట్టయింది. రమేష్ని చూసి నమస్తే పెట్టిండు రాజలింగం. కొన్ని బొక్కలు, మెడదగ్గర మాంసం కొంచెం దొబ్బ కొట్టి 1/2 కిలో పైనే కవర్లో వేసిచ్చిండు. నాకు 1/2 కిలో కొట్రా, ఢిల్లీ లివరు కిడ్నీలు కొట్టు, హుకుం జారీ చేసినట్టే అన్నాడు. అర్ధకిలో జోకకుండానే కవర్లా వేసిచ్చిండు.

పోలీస్ రమేష్ 50 రూపాయల నోటు చేతిలో గుక్కి చూడకుండా తిరిగిపోయిండు. రాజలింగం కసిగా తిట్టుకున్నాడు. అది స్పెషల్ మటన్ కిందైతే అర్ధకిలోకి 120 రావాలి అనుకున్నాడు. మల్ల గిరాకీ తగ్గింది. గుళ్ళకొమరుడు బొబ్బరోగం దాన్ని అంటగట్టి ఎంత పని చేసే అనుకుంటా కండ్లు పత్తికాయలు చేసుకుని గిరాకీ కోసం కూసున్నాడు. ఈగలు జబ్బుమంటున్నాయి. చిరువుల చాప మీద కత్తిదెబ్బలు తిన్న కటికమొద్దులెక్కనే మనసంతా ఘాట్లు పడ్డట్టున్నది. తోలుదీసిన కలేబరం లెక్క పచ్చిపచ్చి ఉన్నది. ఏందిరా బీరిపోయినావు అన్న మాట విని తేరుకున్నాడు. ఎదురుంగా చంద్రయ్య సార్. అయ్యా నమస్తే ఉలిక్కి పడ్డట్టు చెప్పిండు. చంద్రయ్య సార్ అదేం పట్టించుకోకనే వేలాడుతున్న సప్పని ముట్టి చూసి, దుబ్బరోగం వచ్చిందాన్ని కోసినట్టున్నావు కదరా, రేపు సిటీలా కక్కుడు బయలు పెడితే గుడ్ల డాక్టర్ గారు సర్టిఫికెట్ ఎట్లిచ్చిండని నా మీద ఇరుసుకుపడతారు. ఒక్కదానికి సర్టిఫికెట్ తీసుకుని 4-5 కోసుడు మీ కటికోలకు బాగా అలవాటైపోయింది. సర్టిఫికెట్ తీసుకున్నావా అని అడిగిండు తీరిగంగా. రాజలింగానికి పంచెడు పానాలు వెళ్ళిపోయినాయి. గుళ్ళ కొమరడు తక్లీఫ్ చేసిండయ్యా అన్నాడు భయం భయంగా. ఎవడు? చిల్వకోడూరు కొమరడైనా? వాని 300 గొర్రెలకు చిటుకు రోగం వస్తే నేనే కాపాడిన. 2 గొర్రెలిచ్చిండు. నట్టల మందిస్తే నయా పైసలియలే అన్నాడు. గుడ్ల డాక్టర్ 2 మేకల మందల్ని సంపాదించిండు. ఒక్కో మందల 60-70కి తక్కువుండయి. నీ దగ్గర మటన్ తీసుకునేటట్టు లేదు కదరా అన్నాడు గుడ్ల డాక్టర్ మార్కెట్ అంతా కలియజూస్తూ. ఇవాళ కూర మంచిగా లేదయ్యా అనుకుంటా అంగి జేబులకెళ్లి 100 రూపాయల నోటు తీసిచ్చిండు. దాన్ని అందుకొని జేబులో పెట్టుకుంటూ, ఇంకోసారి మంచిదిగోయు, రోగం లేదని మేం ఫిట్నెస్ ఇయ్యాలి, మీరు గిట్లాంటివి కోసి బదనాం చేస్తారు అనుకుంటా వెంకటేశం టేల దిక్కుపోయిండు. నిజానికి చంద్రయ్య వెటర్నరీ డాక్టర్ కాదు, లైఫ్ స్టాక్ అసిస్టెంట్. ఆయన కనవాడు చూసి రామన్నగాడు తిల్లులు గుర్జలు తీసి గుల కింద దాసిండు. రాజలింగం గుండెల్లా దిమ్మిసతోని గుద్దినట్లయింది. అయ్యవారు ఆకులు నాకంగా దాసరి ప్రసాదం అడిగినట్టు చీరుకు తింటున్నారు అనుకున్నాడు. మార్కెట్ గేట్ కాడ జీన్ ప్యాంటు మీద నల్లటి టీషర్ట్ వేసుకుని టిప్పు టాప్గా కనిపించిండు శేఖర్ సార్. ఆయనంటే కటికోళ్ళందరికీ హడల్. మున్సిపల్ ఆఫీస్లా శానిటరీ ఇన్స్పెక్టర్. దాదాపుగా మార్కెట్లకు రాడు. మున్సిపల్ పనిచేసే పారిశుద్ధ్యం పని వాళ్లలో ఎవరినో పంపిస్తాడు. ఫలానా కటికోడు మటన్ ఇస్తాడని. ఒకసారి సాయిల్గాడు మటన్ ఎందుకు ఇయ్యాలి అని ఆయనతోటి డైరెక్ట్గా లొల్లి పెట్టుకున్నందుకు అది మనసులో పెట్టుకున్నాడు. వారం తిరిగే లోపల మున్సిపలోళ్ళు దాడి చేసినట్టే వచ్చిండ్రు. మార్కెట్ మీద పడ్డరు. ఈగలు దోమలు రొచ్చు వెంట్రుకలు. మార్కెట్లో పరిశుభ్రత లేదని ఇరుసుకబడ్డరు. మటన్ మీద ఫినాయిల్ లీటర్ల కొద్దీ గుమ్మరిచ్చిండ్రు. కేసులు బనాయిస్తామని బెదిరిచ్చిండ్రు. ఫినాయిల్ గుమ్మరిచ్చిన మటన్ ఎవరు కొంటారు? ఆ రోజు ఒక్కొక్క కటికోడు 2000కు తక్కువ లాస్ గాలే. అంతటి ఇషపాతకపోడు. అప్పటినుంచి కటికోళ్లు మెత్తబడ్డరు. వంతుల వారిగా మటన్ పోతుంది. ఒక్కోసారి ఈయనే మంచితనం కోసం మేర్బాని కోసం చైర్మన్ ఇంటికి కమిషనర్ ఇంటికి పంపిస్తాడు. శేఖర్ సార్ రాజలింగం టేల ముందు నుంచి పోతుంటే ఎక్కడ ఆగుతాడోనని భయంతోని ముఖం పక్కకు తిప్పుకున్నాడు. గుడ్డి కొంగకు కుర్రమొట్ట దొరికినట్టు సుధాకర్ షాపు కనబడ్డది. సుధాకర్ మంచిగున్నావా అన్నాడు ప్రేమగా. వాడు రండి సార్ అని మంచి మంచిది కొట్టించిండు. పోసిని పోషవ్వా అంటే చెవికమ్మలు తీసి చేతిలో పెట్టినట్టు ఉబ్బిపోయిండు. మళ్లీ రాజలింగం ఈగలు కొట్టుకుంటా కూసున్నాడు. ముసురు తగ్గుముఖం పట్టింది. మాంసం ఎండుకపోతున్నది. అప్పుడప్పుడు నీళ్లు తలుతున్నాడు. లక్ష్మీపతి కనబడ్డాడు. కూరగాయలు కొనుక్కొని ఇటే వచ్చిండు. 1/2 కిలో కొట్టేరా రాజన్న అని 50 నోటు ఇస్తూ అన్నాడు. అద్దే అన్న, నీ దగ్గర పైసలు తీసుకుంటానాయ్ అని అన్నాడు. అని టకటకా కొట్టిచ్చిండు. ఇలా అన్నా అనకపోయినా లక్ష్మీపతి పైసలియ్యడని తెలుసు. 20,000 బాకీయాలే. నెల నెలా మిత్తి తీసుకుంటాడు. మటన్ పెట్టకపోతే పైసలు అడుగుతాడని భయం. లక్ష్మీపతి 50 నోటు జేబులో పెట్టుకున్నాడు. అన్నా, మొన్న మేము దేవునికి పెట్టుకున్న రోజు కిలో మటన్ పంపిన, ముట్టిందానే అని అడిగిండు రాజలింగం. ఏం కూర పంపినవురా? ప్రేమగల్ల మొగడు పెసరగాయ పంపితే గీరిగీరి ప్రాణం బాయన్నట్లు గంత ముదురుది పంపుతావురా? కనీసం కృతజ్ఞత లేకుండా కొట్టిపారేసిండు లక్ష్మీపతి. రాజలింగం పానాలు అవిసిపోయినాయి. ఏమైనా అంటే బాకీ అడుగుతాడు. ఏం మాట్లాడలేదు. లక్ష్మీపతి వెళ్ళిపోయిండు. 11 దాటుతోంది. కొందరు

0: మటన్ అయిపోయి టేలాలు మూసేస్తున్నారు. కాళ్ళు తలకాయలు అమిరిచ్చే కాడ గిరాకీ అయిపోయింది. పంపు స్టవ్లు బంద్ చేసి పూరగాళ్ళు పైసలు వంచుకుంటున్నారు. సగం మార్కెట్ ఖాళీ అయింది. రాజలింగం దగ్గర ఇంకా మాంసం అట్లనే ఉన్నది. ఒకరిద్దరు అచ్చి చూసినా బాగాలేదని పోయినరు. తక్కువకిస్తానంటే ఒక ఆయన అచ్చిండు. కిలో 100 రూపాయలకే ఇచ్చిండు. ఆదివారం కాబట్టి హోటలోళ్ళు దాబాలోళ్ళు కూడా రారు. మళ్లీ ఎదురుచూపులు. ఈగలన్నీ ఇక్కడికే చేరినాయి. రాజలింగంకు కూరెట్ల పోవాలే, పెట్టుబడన్నా రాకపాయే అన్న మనాది పట్టుకున్నది. బతుకు మీద రోత ఉట్టింది. కటిక కులంలో పుట్టినందుకు తిట్టుకున్నాడు. కులమంటే యాదికచ్చింది. గొర్రె కషాయాన్ని నమ్మినట్లు అనే శాస్త్రాలు పుట్టించిండ్రు. కటికోడు అంటే కషాయోడు అనే అర్థాలు పుట్టించిండ్రు. మరి కులాన్ని పక్కన పెడితే బొబ్బరోగం దాన్ని అంటగట్టిన గొల్లకొమురయ్య, పోలీస్ రమేషు, తోళ్లబేరం చేసే ఖాసిం, గుడ్ల డాక్టర్ చంద్రయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ శేఖర్ సారు, బాకీలిచ్చే లక్ష్మీపతి, వీళ్ళంతా ఎవలు? మేకనో గొర్రెనో కోసేవాడు కటికోడు. మరి మనుషుల్ని, మనుషుల జీవితాన్ని పీక్కు తినే వీళ్లనేమనాలి? రాజలింగం ఆలోచిస్తున్నాడు. ఇప్పటిదాకా కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి కటికోళ్ళు కథ విన్నారు. కథారచన కెవి నరేందర్, పఠనం పి కమలాకర్ రెడ్డి.
1: ఇది ఇయాల్టి కథనం కార్యక్రమం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఈ రాత్రి 9:30 డాక్టర్ గోపరాజు నారాయణరావు రాసిన ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 41వ భాగం, సుమనస్పతి రెడ్డి కంఠంలో నవలతో కార్యక్రమంలో ఇదే భాగం రేపు ఉదయం 8:30 పునఃప్రసారమవుతుంది. ఇనుడు మరకుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సింగడి సినిమా పాటల కార్యక్రమం.

మాటల్ని అందంగా రాగతాళబద్ధంగా వినిపించడాన్నే పాట అంటారు. అలాంటి పాటల్ని మాటల్ని వినాలంటే 2300081 లేదా 2950081 నంబర్లకు 08732 కోడ్ను జత చేసి ఫోన్ చేసి మీ మనసుకు నచ్చే పాటల్ని ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుంచి 10 గంటల దాకా వినొచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు శివం చిత్రం కోసం ఈ పాటతో సింగడి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మొదటి కాలరు సింగడి కార్యక్రమానికి ఫోన్ చేసిండ్రు సుదర్శన్ నిర్మల్ నుంచి. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే, శుభోదయం సుదర్శన్. ఎట్లా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: నిర్మల్ జిల్లాలో ఎక్కడైనా వర్షం పడ్డదా మీ గ్రామంలో?
1: అవును మేడం, మొన్న చాలా పెద్ద వర్షము, గాలి
0: ఎదురుగాలు,
1: చాలా నష్టం జరిగింది. కొన్ని బర్రెలు కూడా ఇదైనాయి.
0: ఏమైంది బర్రెలకు?
1: స్తంభాలు విరిగిపడి షాక్ తోని ఒక అతని 8 బర్రెలు ఇదైపోయినాయి.
0: చనిపోయినాయా?
1: అవును మేడం.
0: అబ్బా బాబా, 8 బర్రెలు.
1: అవును, వాటికి తెలియక.
0: అంటే అవి మరి ఎక్కడ బయట ఉండేనా వర్షం పడేట సమయానికి?
1: నిన్న ఈవినింగ్ వర్షం పడి స్తంభాలు పడిపోయినాయి కదా.
0: అవును,
1: వైర్లలో కరెంట్ ఉండే. ఇది మేత కానీ పొద్దున్నే పోయి అక్కడ అంటుకున్నాయి.
0: అబ్బా, ఎంత పాపం, బ్యాడ్ లక్ కదా నిన్న.
1: చాలా బ్యాడ్.
0: 8 బర్రెలు అంటే మామూలే పాపం.
1: చాలా, ఒక్కొక్కటి 60-70,000 ఉంటది.
0: లక్షలలోనే లాస్ వచ్చింది పాపం.
1: చాలా చాలా లాస్.
0: అవును, అందుకే కానీ
1: ఇన్సూరెన్స్ చేపియారమ్మా అట్లాంటి.

0: అవేర్నెస్ లేక ఎక్కువ
1: తెలియదు కదా, కొంచెం పల్లె ప్రాంతంలో అంటే ఇప్పుడు అందరికి తెలుస్తుంది, కాకపోతే కొందరికి ఇంకా తెలియదు.
0: పట్టించుకోరా, అదిగో ఇప్పుడు గాలి కొంటూ టీకాలు ఇస్తుంది రోజు, మీరు కూడా రేడియోలో చెప్పింది.
1: అవును,
0: ఏ రైతు వేసుకోలేడు.
1: అదే కదా, అందరూ రేడియో వినే వాళ్ళు ఉండరు కదా, ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి రేడియో వినడానికి సమయం దొరకదు. మీలాంటి వాళ్ళు కొంచెం చెప్పాలి, మీకు తెలిసిన ఈ వ్యవసాయం చేసుకున్న రైతన్నలకు అందరికి, కొందరు రేడియో వినని వాళ్ళకి
0: దగ్గరుండి.
1: అవును, ప్రభుత్వం కూడా అలాంటి చర్యలు చేపడుతుంది, డాక్టర్లు వచ్చి శాస్త్రవేత్తలతో సలహాలు గానీ డాక్టర్లతో ఈ కాంపౌండర్లు వీళ్ళు వచ్చి చూసుకుంటారు, గానీ కొంచెం తక్కువ అవగాహన కదా.
0: పట్టించుకోరామాస్తారు,
1: కానీ ఇప్పుడు ఎంత నష్టం, పాపం
0: చాలా పెద్ద నష్టం,
1: పెద్ద నష్టం కదా. అందుకనే ఇప్పటికైనా కొంచెం ఈదురుగాలులు వర్షం పడేటప్పుడు ఉరుములు మెరుపుల సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విషయం ఏమంటే, ఈ ఇన్ని రోజుల వేడికి ఈ వర్షానికి చల్లదనానికి కూడా కొంచెం విష పురుగులు బయటకు వస్తుంటాయి కదా, చేన్లలో పని చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా, అంటే కొంచెం పెద్ద షూజ్ బూట్లు వేసుకొని పనులు చేసుకోవడానికి కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే అపాయం నుంచి బయటపడతాం మనం. అదే అదే, పట్టించుకోకపోవడం కూడా కొన్నిసార్లు ప్రాణం మీదకి వస్తున్నది. అదే మరి సుదర్శన్ ఇవాళ ఏ పాట విందాం?
0: ఇవాళ చిన్నారి పొన్నారి కిట్టయ్యా మేడం,
1: స్వాతిముత్యం చిత్రం నుంచి.
0: స్వాతిముత్యంలో ఇళయరాజా సంగీతం.
1: ఇళయరాజా పుట్టినరోజు కూడా ఈరోజు.
0: అవును, ఆయనకు కూడా శుభాకాంక్షలు.
1: ఈ గీతాన్ని రాసింది ఆచార్య ఆత్రేయ. మరి ఈ గీతాన్ని మీతో పాటు శ్రోతలందరికీ వినిపించేద్దాం. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
0: మేడం మా పేర్లు చెప్పండి.
1: చెప్పండి.
0: నేను సుదర్శన్, మమత, మన్మను, విహాన్ బాబు, ఆకృతి, షణ్ముఖవల్లి.
1: మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, శ్రోతలందరి కోసం మీరు అడిగిన పాట వినేద్దాం. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
2: చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుబొల తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: ఇది మన యాస మన భాష మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పై ప్రసారమవుతున్న సింగడి సినిమా పాటల కార్యక్రమం. 10 గంటల వరకు కొనసాగే ఈ పాటల కార్యక్రమానికి మీ నచ్చిన పాట వినాలి అనుకుంటే 2300081 లేదా 2950081 నంబర్లకు 08732 కోడ్ను జత చేయండి, ఫోన్ చేయండి, కోరిన పాట వినండి 10 గంటల దాకా.

0: సింగడి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడు మరో శ్రోత మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో, శుభోదయం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను ఖానాపూర్ ఆదిలాబాద్ అబ్దుల్ సలీం.
0: ఆదిలాబాద్ ఖానాపూర్ కాలనీ పేరు అది కదా. అబ్దుల్ సలీం ఎట్లా ఉన్నారు? ఏం పని చేస్తారు మీరు?
1: నేను ఒక షాప్ లో పని చేస్తా, బాసన్ల షాప్.
0: బాసన్ల షాప్ లో పని చేస్తారు. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు మీరు?
1: 20 సంవత్సరం అయిపోయింది.
0: అబ్బాబా, 20 సంవత్సరాల నుంచి ఒకటే దుకాణంలో పనిచేస్తారా మరి? ఇక మీకు ప్రతి వస్తువు ఎక్కడుందో ఒక మాట అడగగానే అక్కడెక్కడో ఉంది అని చెప్పి తెలిసిపోతుంది. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే మరి చిన్న పిల్లల నుంచి చేస్తే ఇప్పుడు వాళ్ళ పెళ్లిళ్ళు చేసే దశ కూడా ఈ బాసన్ల షాప్ లో పని చేసుకుంటూనే చేసుకున్నారు మీరు. మరి మీ వయసు ఎంత ఇప్పుడు? వయసు ఎంత ఉంటది ఇప్పుడు మీకు?
1: 60 సంవత్సరాలు
0: ఉన్నాయి, కానీ ఈ వయసులో కూడా మీరు ఉత్సాహంగా కనిపిస్తున్నారు అబ్దుల్ సలీం. అంతే, పొట్ట కూటి కోసం పని చేయాల్సిందే, అంతేనా అబ్దుల్ సలీం? మీరు మొదటిసారా మాతో
1: మాట్లాడడం?
0: ఫస్ట్ సారే కలిసింది. మరి ఈ సందర్భంగా ఏ పాట వినిపిస్తావు మాకు? మర్చిపోయినట్టున్నారు సినిమా పేరు? స్వయంవరం చిత్రం నుంచి ఆకాశం ఎందుకో ఆ పాట కావాలన్నారు. అవునవును, ఆకాశం ఎందుకో పచ్చబడ్డది అని వానకాలం సందర్భంగా వినిపిస్తున్నారు, అంతేనా? ధన్యవాదాలు అబ్దుల్ సలీం, వినేద్దాం పాట ఫోన్ చేసినందుకు.

సింగడి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎంపై. సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు ఇళయరాజా పుట్టినరోజు ఈరోజు. 1943 జూన్2న జన్మించారీన. తన వృత్తి జీవితంలో 1000 చిత్రాలకు, వివిధ భాషల్లో 5000 పాటలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు. తన స్వరకల్పనతో యావత్ భారతాన్ని ఆనంద డోలికల్లో ఊగించారు. సంగీత దర్శకుడుగా ఇళయరాజా ప్రస్థానం 50 ఏళ్లు కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఇళయరాజా వయసు 83 సంవత్సరాలు దాటుతోంది. సంగీత దర్శకుడుగా ఆయన వయసు 50 సంవత్సరాలు. ఇళయరాజా స్వరకల్పనలో రూపొందించిన అన్నక్కిళి చిత్రం విడుదలై 50 సంవత్సరాలు కూడా పూర్తయింది. ఇదే చిత్రం తెలుగులో రామచిలుకగా రీమేక్ చేశారు. 1977 ఇళయరాజా బాణిల్లో తొలి తెలుగు చిత్రంగా భద్రకాళి రూపొందించబడింది. తొలి సినిమాతోనే తెలుగువారిని ఆకట్టుకున్నారు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్వరకల్పన సంగీత ప్రియులను పరవశింపజేసింది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ చిత్రాలకు రాజా సమకూర్చిన స్వరాలు తెలుగువారిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఎండమూరి వీరేంద్రనాథ్ నవలా చిత్రాలకు ఇళయరాజా సమకూర్చిన సంగీతాన్ని తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేరు. తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా నిలిపిన చిత్రం సాగర సంగమం. తర్వాత రుద్రవీణ తెలుగు సినిమాతో, అంటే రుద్రవీణ తెలుగు సినిమాతో ఇళయరాజాకు నేషనల్ అవార్డు లభించింది. సింధు భైరవి తమిళ చిత్రంతో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా నేషనల్ అవార్డును అందుకున్నారు. పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను సొంతం చేసుకున్న ఇళయరాజా ఈనాటికి తన దరికి చేరిన చిత్రాలకు స్వరకల్పన చేస్తున్నారు. ఈయన పుట్టినరోజు సందర్భంగా సాగర సంగమం చిత్రం కోసం ఈ పాట.

0: అక్కనే సినిమా పాటల కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో అక్క.
0: హలో తమ్ముడు, ఎవరు, ఎక్కడి నుంచి? బబ్లు, ఎట్లా ఉన్నావు?
1: చాలా బాగున్నాను అక్క.
0: మరి ఇవాళ సింగిడి గుర్తుకొచ్చింది, ఏ పాట విందామని? సరేలే, నేను ఆ చిత్రం నుంచి పాట వినిపిస్తా. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శ్రోతలందరికీ శుభాకాంక్షలతో ఈ పాట వినేద్దామా?

0: సింగడి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో, లైన్ లోనే ఉన్నారు. అదే అందుకనే చెప్తున్నా, శ్రోత లైన్ లో ఉన్నారని. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి
1: మాట్లాడారు?
0: కే గంగాధర్. ఏం పని చేస్తారు మీరు? రిటైర్డ్ ఆదిలాబాద్ నుంచేనా మీరు ఫోన్ చేస్తున్నది? బుక్తాపురం నుంచి. గంగాధర్ మంచిగున్నారా? అవును, మేమందరం బాగున్నాము. ధన్యవాదాలు. మీకు కూడా శుభోదయం.
1: ముందు మేము సినిమా ముందు సుమన్ సార్ ఉన్నప్పటి నుంచి ఆడిన పాటలు పాడినవన్నీ
0: ఆ అభిమానం తోటే ఫోన్ చేస్తుంటారు కదా.
1: మా క్లాస్మేట్లు ఉంటారు కదా, ఇలాంత దేవిదాస్, వసంత్, లక్ష్మణరెడ్డి, సంజీవ్ రెడ్డి, వాళ్ళందరికి జాబులు దొరికినాయి. మర్రా మేము అందరికి మాకు లైన్ లో జాబులు వచ్చినాయి. అప్పుడు పాటలు
0: పాడుతుంటే చిన్నతనంలో
1: 100-150 రూపాయలు ఇస్తుంది. అవే మస్తు మాకు.
0: అవును, ఆ రోజులలో అవే ఎంతో విలువైన.

0: అవి
1: విలువైన మా ఊరు నుంచి వచ్చి పాటలు పాడుతుంటే భజన
0: చేస్తుంటే
1: పిల్లల మడకస్తుంటే.
0: అవును, అప్పుడు ఇంకా
1: చాలా బాగా చేస్తుంది.
0: పల్లెటూర్లలో రేడియోలు కూడా కొంతమంది దగ్గరనే ఉంటుండే కాబట్టి ఆ పాటల కార్యక్రమం వినడానికి చాలా మంది ఇంటికి కూడా వస్తుంటారు.
1: వివిధ భారతి, నేను టీవీ కొన్నప్పుడు నాకు జాబ్ వచ్చినప్పుడు టీవీ కొన్నా మా ఊళ్ళో ఎందరో మంది చూడతారు. కాచి
0: ఆ రోజుల్లో అన్ని అపురూపమైనవి అవి జ్ఞాపకాలు ఇప్పుడు కదా.
1: అవి రావు ఇక
0: రావు రావు నిజంగానే.
1: ఇప్పుడు పాపం అందరు పరిశాను, ఆడ వయసులు పెంచిండు, అందరు జామ అయిపోయిండు, ఎక్కడెక్కడ డిగ్రీలు చేసిన వాళ్ళు కూరగాయలు అమ్ముతున్నారు.
0: అవును, ఇంకొకటి సౌకర్యాలు లేనప్పుడే సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అన్ని సౌకర్యాలు అయినాయి కానీ అందరూ అసంతృప్తి తక్కువ చాలా మట్టుకు మంది.
1: కరెక్ట్ మాట్లాడండి. ఇప్పుడు కాలం మారింది కానీ కాలం మారతలేదు కదా.
0: అదే అదే, కాలం మారింది కానీ మనం మారతలేము.
1: మనం మారము ఇక. అది ఇట్లనే అప్పటి మంచిగా ఉన్నాయని ఇప్పుడు పిల్లలు అసలుకి వినరు.
0: వినరు నిజంగానే. గంగాధర్ మంచిగా మాట్లాడినరు. మరి ఇవాళ ఏ పాట వినిపిస్తున్నారు శ్రోతలకు?
1: మాతృదేవో భవ నుంచి వాడి వాలిపోయే పువ్వు వర్ణాలెందుకే
0: వినేద్దామా మరి. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.

0: సింగడి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, ఎవరో చూద్దాం. హలో
1: హలో, శుభోదయం మేడం.
0: శుభోదయం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, నా పేరు రంజిత్, మాది నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ పార్డికే విలేజ్ మేడం.
0: మీ చిరునామాతో సహా అన్ని చెప్పేసిండ్రు, నిర్మల్ జిల్లాది.
1: అవును మేడం.
0: మరి ఈరోజు సింగడి గుర్తు చేసుకున్నారు, ఏదైనా విశేషమా?
1: అవును మేడం.
0: చెప్పు, ఏముంది?
1: ఈ రోజు మాది వెడ్డింగ్ యానివర్సరీ డే ఉంది మేడం.
0: పెళ్లి రోజు మీది ఈ రోజు, రంజిత్.
1: అవును మేడం.
0: మరి మీకు మీరు శుభాకాంక్షలు అందుకుంటారా? శ్రోతలు కూడా వింటారు కాబట్టి వాళ్ళ విషెస్ కూడా మీకు అందుతాయి, శుభాకాంక్షలు కూడా.
1: అవును మేడం, శ్రోతల ప్లస్ మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి కూడా మేము కోరుకుంటున్నాం మేడం.
0: చెప్పు, ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్లి అయ్యి, ఎన్నో పెళ్లి రోజు జరుపుకుంటున్నారు?
1: మేడం 16 మేడం.
0: 16 పూర్తి చేసుకున్నారా?
1: అవును మేడం.
0: 17వ సంవత్సరంలోకి అడుగెడుతున్నారు ఇవాళ్ళటి నుంచి.
1: అవును మేడం.
0: మరి మీ ఆవిడ పేరు?
1: మా ఆవిడ పేరు సంధ్య మేడం.
0: సంధ్య. మరి అందించండి మీ ఆవిడకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. హలో.
1: హలో మేడం.
0: అందించండి మరి మీరు పెళ్లి రోజు శుభాకాంక్షలు.
1: మన ఆకాశవాణి నుంచి అందించండి మేడం.
0: సరే, మీ తరపున మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రోతలు కూడా అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఏ పాట విందాం మనం
1: ఈరోజు మేడం? ఈ సందర్భంగా పెళ్లి పుస్తకం చిత్రం నుండి మేడం, శ్రీరస్తు శుభమస్తు, ఆ పాట కావాలి.
0: తప్పకుండా అదే పాట వినిపిస్తాం. ఇలాగే కలకాలం మరిన్ని పెళ్లి రోజులు జరుపుకుంటూ మా ఆకాశవాణి కేంద్రానికి ప్రతి సంవత్సరం ఇలాగే, అంటే ప్రతిసారి చేస్తూనే పెళ్లి రోజు ముఖ్యమైన రోజుల్లో కూడా ఇలాగే శుభాకాంక్షలు అందించుకోవడానికి ఫోన్ చేసి కోరిన పాట వినొచ్చు. ఇప్పుడైతే మీరు అడిగిన పెళ్లి పుస్తకం చిత్రం నుంచి ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: సింగడి సినిమా పాటల కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
4: నమస్తే మేడం.
3: నమస్తే, ఎక్కడి నుంచి? ఆదిలాబాద్. ఆదిలాబాద్ తాటిగూడ నుంచి. ఎవరు?
4: కిషోర్. కిషోర్
3: కిషోర్ ఏం చేస్తారు మీరు?
4: నేను డిగ్రీ వరకు చదువుకున్న ఖాళీగానే ఉన్నా మేడం.
3: ప్రస్తుతానికి ఖాళీ ఉన్నారు. మరి మీరు అంటే ప్రస్తుతానికి సెలవులు ఉన్నాయి అని చెప్పి ఖాళీగా ఉన్నారా, లేకపోతే ఇంకేమైనా పని చేస్తున్నారా? అంతేనా? సరే, మరి ఇవాళ సింగడిని యాడ్ చేసుకున్నారు? ఏ పాట వినాలని? క్రిమినల్ నుంచి వేసేయండి. ఏం వేసారా పాట? ధన్యవాదాలు కిషోర్ ఫోన్ చేసినందుకు. మొదటిసారా మీరు? కాదు, నా పేరు వనజ. అయితే మీరు ఏం మాట్లాడతారో ఆలోచించుకోలేదు, సడన్ గా ఫోన్ చేసిండ్రు, కలిసింది, ఏం మాట్లాడనో తోచలేదు, అంతేనా? ఓకే, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మీరు అడిగిన పాట వినేద్దామా?
4: సరే మేడం, థ్యాంక్ యూ.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బు?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే
1: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బీఐ అంటుంది
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు, పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: ఈరోజు దర్శకుడు గుణశేఖర్ పుట్టినరోజు. 1964 జూన్ 2 ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. 1997 గుణశేఖర్ దర్శకత్వం వహించిన బాలరామాయణం జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా పురస్కారాన్ని అందుకోవడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో పలు నంది పురస్కారాలను అందుకున్నది. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ప్రదర్శన

చించబడింది ఈ చిత్రం. 2003 గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సినిమా 3 నంది అవార్డుల్ని అందుకుంది. ఉత్తమ దర్శకుడి పురస్కారంతో పాటు 4 ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకుంది. 2015 విడుదలైన చారిత్రాత్మక చిత్రం రుద్రమాదేవి, ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. లాఠీ, సొగసు చూడతరమ, చూడాలనుంది, మనోహరం, మృగరాజు, అర్జున్, సైనికుడు, వరుడు లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు గుణశేఖర్. ఇప్పుడైతే రుద్రమాదేవి చిత్రం కోసం గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన పాట విందాం.

ఈరోజు తెలుగు సినీ హాస్యనటుడు దర్శకుడు వేణు ఎల్దండి పుట్టినరోజు. 1980 జూన్ 2 సిరిసిల్లలో జన్మించాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన జై సినిమాతో సినీ రంగానికి పరిచయమయ్యాడు. 200 పైగా సినిమాల్లో నటించిన వేణు 2023 సంవత్సరంలో బలగం చిత్రానికి దర్శకత్వం వహించాడు. తాను పుట్టిన ప్రాంతం, మనుషులు, సంస్కృతి నేపథ్యంలో బలగం సినిమా కథ రాసుకుని తానే దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. హాస్యనటుడుగా మొదలై దర్శకుడుగా తొలి చిత్రంతో ఫిలింఫేర్ అవార్డు సాధించిన వేణు పుట్టినరోజు సందర్భంగా బలగం చిత్రం కోసం ఈ పాట.

ఇది ఈఎల్టీ సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలు కావస్తోంది. కొంచెంసేపట్లో వార్తల ముఖ్యాంశాలు, తర్వాత ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధాని తెలియజేశారు. రాష్ట అవతరణ దినోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని గన్ పార్కులో ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. రాష్టవ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న రాష్ట అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్టమూ అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని, రైతులను శ్రీమంతులుగా చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్టావతరణ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అమరవీరులకు నివాళులర్పించారు. రాష్టంలోని అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందించి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నదే లక్ష్యమని, ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వచ్చే 3 రోజుల్లో రాష్టంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశంలోని 23 ఐఐటీలతో పాటు ఇతర విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ సీట్ అలికేషన్ అథారిటీ జోసా కౌన్సిలింగ్ ఈరోజు ప్రారంభం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వరవిక్రయం నాటకం వింటారు. రచన కీర్తిశేషులు శ్రీ కాళ్లకూరి నారాయణరావు గారు, రేడియో అనుసరణ దర్శకత్వం శ్రీ మల్లావజ్జల సుబ్రహ్మణ్యం.

0: ವರವಿಕ್ರಯ ನಾಟಕ ರಚನಾ ಕೀರ್ತಿ ಶೇಷುಲ್ ಶ್ರೀ ಕಾಳ್ಳಕೂರಿ ನಾರಾಯಣರಾವ್ ರೇಡಿಯೋ ಅನುಸರಣಾ ದರ್ಶಕತ್ವ ಮಲ್ಲಾವಜ್ರ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ
1: అమ్మా పంతులు గారున్నారా?
2: మీ పేరేమి?
1: నా పేరా? నా పేరు ఒక విధంగా గడిచి చచ్చిందా. చిన్నప్పుడు పేరడని పేరిగాడని అనేవారు. కాస్త ముదిరిన తర్వాత పేరన్నని పేరయ్యని అంటూ వచ్చేవారు. ఇప్పుడిప్పుడు పేరి శాస్త్రులని పేరి భోట్లని పేరావధాన్లని పేరి చేయిన్లని అంటున్నారు. ఇక ముందేమంటారో ఈశ్వరుడికే తెలియాలి.
2: నాయన గారు భోజనం చేసున్నారు, అలా కూర్చోండి.
1: అమ్మా, ఆ కనబడేది మీ అక్కయ్యే అనుకుంటాను. మీ పేర్లేంటమ్మా?
2: నా పేరు కమల, మా అక్క పేరు కాలింది.
1: ఏం చదువుకుంటున్నారు?
2: ఇది వరకు ఇంగ్లీషు తెలుగు చదివేవారము, ఇప్పుడు హిందీ సంస్కృతం చదువుతున్నాం.
1: ఓయబ్బో, నా ఇల్లు బంగారం అయితే నాలుగు భాషలే. అయితే అమ్మాయి, అల్లికా కుట్టు ఇవేమైనా చేతనవునా అమ్మా? ఇదిగో ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాను అనుకుంటావేమో. ఈ రోజుల్లో పెళ్లి కుమార్తెలకు కావలసిన లక్షణాలు ఇవే, అందుకోసం అడుగుతున్నాను. అరుగో, పంతులు గారు వస్తున్నారు.
3: ఏమి, పేరయ్య గారు ఎండలోనే వచ్చినారే.
1: సరే సరే, ఎంత మాట, తమ సెలవైనాక తక్షణం చేతులు కట్టుకుని వాళ్ళాలి కదా.
3: అమ్మాయిలను చూచినారు కదా, వీరికే ఇప్పుడు వివాహములు కావలసినది. అమ్మా, మీ అమ్మ పిలుస్తోంది, పోయి చూడు.
1: అయ్యా, తమ గోత్రమేమి?
3: కౌశికస గోత్రము. సంబంధములేమైనా సానుకూలబడునా?
1: సంబంధాలకేమి లోడు చెప్పండి. కో అంటే కోడి సంబంధాలు. అయితే సరే, వేలు పెట్టి చూపడానికి వెలితిలేని సంబంధం సందర్భపడాలి కదా.
3: అది సరే, గాని అసలు సంగతి మీతో చెప్పనేలేదు. నేను వరశుల్కము నేరమనే వాదములోని వాడను. ఈ దురాచారము మాన్పించవలనని ఇప్పటికి 15 ఏళ్ల నుండి పాడుపడుచున్నాను. ఈ కారణముల చేత ఈ పిల్లలకు కట్నమిచ్చి పెండ్లు చేయటకు ఇష్టము లేక.
1: తెలిసింది తెలిసింది, అక్కడికి ఆగి ఒక్క మాటకు సమాధానం చెప్పండి బాబు. 15 ఏళ్ల నుంచి పాడుపడుతున్నారు కదా, ఇప్పటికొక్కరి చేతనైనా మాన్పించగలిగారా? ఒట్టిది బాబు, ఒట్టిది. మచ్చుకైనా మానేవారు ఉండరు.
3: అట్లయినా కట్నములేని సంబంధము కన్నొడుచుకున్నా లభింపదన్న మాటేనా?
1: 100 ఏళ్లు తపస్సు చేసినా లభించదు. ఏమండోయ్, ముందు ముందు చీట్ల మీద రేట్లు రాసి షాపులలో వస్తువులు కంటించినట్టుగా పెళ్లి కుమారుల మొఖళ్ల మీద అంటిస్తారని కూడా అనుకుంటున్నారు.
3: రామ రామ, రాను రాను దేశం ఏ స్థితిలోనికి వచ్చింది?
1: అయ్యా, మీరు దీనికే ఆశ్చర్యపోతున్నారు.
3: సరే గాని సంబంధములేమున్నావో చెప్పినారు గారు.
1: చెబుతా చెబుతా, ఇద్దరికీ ఈ సంవత్సరమే చేయదలిచినారా?
3: సంబంధములు అమరితే ఇరువురకు ఈ సంవత్సరమే చేయవలనని ఉన్నది. అయినా కాళింది మాట ముందు ఆలో

0: ఎత్తుగాక మానదే.
1: సరే కానివ్వండి, సమయమును బట్టి నడువక తప్పునా.
2: అయితే ఇంకే, మీరా పాటి ధైర్యం ఇచ్చారంటే కొండ మీది కోతిని తేగలను. అయితే అడగడం మర్చాను, ఇంతకు ముందే అమ్మగారికి మీకు ఏదైనా సంబంధం దృష్టిలో ఉంటే వేగరని చెప్పండి, నా పని మరింత సులువు అవుతుంది.
1: చెప్పమనదరా, మా ఆవిడ బుద్ధికి సింగరాజు లింగరాజు గారి దత్తపుత్రుడు, అదే అతనే నాకు కూడా రవంత నచ్చినాడు.
2: ఆ పిల్లవాడు ఆలోచింపదగినవాడే. బిఏ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు, చూపరి. ఆ పిల్లవాడికి మన పెద్దమ్మాయికి ఒకటి రెండు కాదు మూడేళ్లు తేడా.
1: సరే, ఆ సంబంధం మా పెద్దమ్మాయికి ఆలోచించండి.
2: ఆలోచించడానికి ఏమీ లేదు గాని, లింగరాజు గారు లిక్కికి లిక్కి అనే మనిషి, కట్నం దగ్గర కంఠానికి ముడి ఉండదు. సరే, సర్వ విధాలా ప్రయత్నం చేద్దాం. అయితే అమ్మాయిలిద్దరికీ బాలతొడుగులు ఏపాటుంటాయి?
1: 10,000 రూపాయల వరకు ఉండును. అవిగాక వారి బారసాల నాడు వారి మాతామహుడు వారికి వ్రాసిచ్చిన 10 ఎకరాల భూముల వల్ల 10,000 వస్తాయి.
2: అలాగైతే ఇంకంత భయపడవలసిన పనిలేదు. మీరన్నట్టు పెద్దమ్మాయి సంగతి ముందు తేల్చుకుని ఆ వెనుక చిన్నమ్మాయి సంగతి ఆలోచిద్దాం.
1: మరి మరలా మీ దర్శనం ఎప్పుడు?
2: రేపు దుర్ముహూర్తం పోగానే లింగరాజు గారింటికి వెళ్లి సంగతి సందర్భాలు చూసుకుని సాయంకాలానికి వస్తాను.
1: మంచిది.
3: అబ్బా, ఇక స్థిమితముగా కూర్చుండి ఈ పూటతో కాలదోషము పట్టు కాగితములేమైనా కలవేమో చూడవలయును. పనివచ్చినచో ప్రాణములైనను పోనీయదగును, కాని పైన సొమ్ము పోనీయకూడదు కదా. అయినా ప్రాణంలో ఏమున్నది, గాలియేగా, పైక మట్టిదా. ఆహా, ప్రపంచమంతయు దానిలోనే ఉన్నది, కనుకనే ధనమూలం ఇదం జగత్ అన్నారు. అవును, ఎన్నడూ లేనిది ఈ పూట ప్రాతఃకాల లక్ష్మీ ప్రార్థనము మాట పరాకుపడి తిని కదా. భగవతి భాగ్యలక్ష్మి ప్రణామంబు. నీ దాసానుదాసుండ నీ పాదముక్తుండ నీ దివ్య రూపంబే నిత్యంబు భావింతు, నీ దివ్యనామంబే నిక్కంబుగా కూడా నిద్రలో చింతింతు. నా దిక్కు నామ్రొక్కు నా అండ నాదండ నీవేసుమా, నా పూజలంగొంచు ఆ ఇల్లు నేలమట్టంబుగావించి, నా ఇంటికిందెచ్చి నాకు ఇచ్చుచుండగదే కన్నతల్లి. నమస్తే నమస్తే నమః.
4: బాబుగారు, 10 కావచ్చింది, వంట సామాను ఇస్తారా?
3: నీ వంట వల్లకాడు గాను, నీకింత తిండియావేమిరా? ధనుర్మాసము తప్పడమునకై ఎవరైనా పిలుతురేమో కాసింతసేపు కనిపెట్టకూడదు.
4: సరే, మీ ఇష్టం, రాత్రి పద్దులు రాసుకుంటారా?
3: అదిగో ఆ మాటన్నావు, సరి. ఏది చెప్పు, బియ్యం ఎన్నిరా?
4: మనుమెడు తక్కువ మానేడు.
3: వంటకట్టెలు
4: 3,
3: పిడుకలు
4: 2,
3: నిప్పు పుల్ల
4: నిన్న మధ్యాహ్నం చీల్చిన పుల్లలో నిలువ బాపతు సగం.
3: మరి ఉప్పో?
4: ఉద్దరణాడు.
3: చింతపండు ఎంతరా?
4: నిన్న మధ్యాహ్నం పులుసులోకి పిసగ్గా నిలవ ఉన్నా తుక్కు.
3: ఉట్లేమి చేసినావురా?
4: ఉంచాను పూటకి.
3: మిరపకాయలు
4: 3.
3: మాగాయి?
4: అమ్మగారికో టెంక, అబ్బాయి గారికో ముక్క.
3: గంజి?
4: గరిటెడు మీకు, అరిగరిటెడు అబ్బాయి గారికి పోసాను.
3: మిగిలింది ఏం చేశావురా?
4: చొద్దన్నంలోకి సరిపెట్టాను.
3: మరి నువ్వేం తిన్నావురా?
4: బజార్లోంచి బంగాళదుంపల కూర తెచ్చుకున్నాను.
3: ఏడిసినట్లుంది, కాని ఎన్నడూ ఇలాంటివి ఇంటికి కొనిరాకు. ఆ వాసన తగిలి అబ్బాయి కూడా పాడు కాగలడు, తెలిసినదా? ఇదిగో కరివేపాకు చెట్టు మీద కాకి గూడు పెట్టింది, గడతో దానిని పడద్రోసి ఈ పూటకు పొయ్యిలోకి సిద్ధం చేసుకో. ఒరేయ్, కరివేప మండ రాలినచో కడుపు చీల్చదనసుమా.
4: రామరామ, పక్షిగూడు పడగొట్టడం పాపం కాదండి?
3: పాపమేమిట్రా నీ బొంద. కరనామ సంవత్సరంలో మా ఇంటి వంటంతయు కాకిగూడతోనే వెళ్లిపోయినది.
4: ఇదేమిటండి, ఇంత ఘోరం ఎక్కడ నేను చూడలేదు. ఇలాంటి పనులు మాత్రం ఇంకెప్పుడు చెప్పకండి.
3: దరిద్రపు కుంకలకు ధర్మ పన్నాలు మెండు.
2: మహదైశ్వర్యాభివృద్ధిరస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, రాజద్వారే రాజభవనే రాజసభే రాజసమీపే సర్వదా దిగ్విజయమస్తు.
3: ఏమి పేరయ్యే, ఏదో పని మీద వచ్చినట్టున్నావే.
2: ప్రభువుల వద్దకు పని లేందే రాగలవా?
3: అయినా అటు కూర్చుండి అది ఏమిటో చెప్పుడు.
5: ఈ మహానుభావుడి దగ్గర ముక్కుసూటిగా పోకూడదు, ముందీ దారి తొక్కుతాను.
2: అయ్యా చెప్పడానికే ఉంది, ఫస్ట్ క్లాస్ పార్టీకి బదులు కావలసి

0: వచ్చాను.
1: ఎవరికయ్యా ఏ పార్టీ?
0: ఎవరికో తర్వాత చెబుతాను, కాని బదులు కావలసింది మాత్రం 25,000.
1: వడ్డీ వాటముగా వేయించగలవా?
0: వడ్డీకి వాజిబీ ప్రకారం పుచ్చుకోండి.
1: వడ్డీకి వాజిబీ ఏమిటయ్యా? ఆసామిని బట్టి, ఆస్తిని బట్టి, అవసరాన్ని బట్టి ఉండును. ఇదిగో పేరయ్యా, నీ తోడు 5 రూపాయల చొప్పున నిన్ననే 30,000 ఇచ్చాను.
0: అయితే కుదరదండి. 1 రూపాయి అంటే ముచ్చటగా ముద్దు పెట్టుకుని ఇచ్చేవారున్నారు సెలవు.
1: అగగగగు, అంత తొందర పడకూడదయ్యా. ఆస్తి మాట చెప్పవేమిటయ్యా?
0: ఆస్తికేమండి, అవ్వల్ రకం ఆస్తి. 60 ఎకరాల సర్వదుంబాల ఈనాం భూమి, 10 ఎకరాల బత్తా నారింజ తోట, 6 ఎకరాల అంటుమామిడి తోట, 9 ఎకరాల తుమ్మబీడు. ఇదే ప్రథమ తనఖ, ఇక విడిపించుకునేది కూడా కాదు.
1: సరే, 3 రూపాయల చొప్పున ఫైసలా చేయించవయ్యా.
0: 3 లేదు, 2 లేదు. నా కమిషన్ దగ్గర మీరు నలుపు పెట్టకుండా ఉంటే 2 రూపాయల వరకు రుద్దుతాను.
1: నీ కమిషన్ మాటకేమయ్యా? నీవెక్కడికి పోదువు, నేనెక్కడికి పోదును. ముందు కాగితములు తెమ్ము, చూతము.
0: కాగితాలకే, రేపీ పాటికి కాకితో రప్పిస్తాను. అయ్యా, అన్నట్లు అడగడం మరిచాను. అబ్బాయికింకా వివాహం చేశారు కాదు, సమయం కాకనా సంబంధాలు రాకనా?
1: సంబంధాలు రాకేమి, సమాధానం చెప్పలేకే చచ్చిపోతున్నాను. అన్నట్లు నీవు పెండిళ్ల బేరకాడవు కదా, నీ ఎరుకలో చక్కని సంబంధమేమైనా ఉన్నదా?
0: చక్కందో గిక్కందో నాకు తెలియదు, సానుకూల పడుతుందో లేదో అంతకంటే తెలియదు. పడితే మాత్రం బంగారానికెత్తుకెత్తైన సంబంధం ఒకటి సర్వసిద్ధంగా ఉంది.
1: ఎవరయ్యా వారు?
0: పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారికి 2 కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తెకు 17 ఏళ్ళు, చక్కగా చదువుకుంది.
1: సరే, కాని కన్యకు చదువు చక్కదనము కావు కావలసింది. ఇంతకు కట్నం ఏ పాటి ఇవ్వగలరు?
0: అదిగో అక్కడే ఉంది తంట. ఆ పిల్లలిద్దరికి ఒంటిన 20,000 రూపాయల బాలతొడుగులున్నాయి, 10,000 రూపాయలొచ్చే మాతామహుడిచ్చిన మాన్యాలున్నాయి. అందువల్ల కట్నం లేకుండా చేసుకుంటామని కావలసినంతమంది కాళ్లకాడికొచ్చి తిరిగిపోతున్నారు.
1: అయితే పేరయ్యా, ఆ పిల్ల ఒంటిని అచ్చంగా బంగారపు తొడుగు ఉండుగాక, 60 పుట్ల మాన్యం ఉండుగాక, గౌరవం కొరకు పాకులాడేవాడు ఎవ్వడైనా కట్నము లేని సంబంధములకు ఇష్టపడునా?
0: అలాగైతే గౌరవార్థమని మెడలు విరిచి కాస్తో కూస్తో ఇచ్చేలాగూ చూడాలి. ఏమాత్రమంటారు?
1: అసలు ఆయనకున్న ఆస్తి ఏమిటో చెప్పావు కావు.
0: ఆయనకున్న ఆస్తి ఏమిటో అందరూ ఎరిగింది. 10 సంవత్సరాలు ఉద్యోగం చేసి లంచం తీసుకోవడం ఇష్టం లేక ఆ ఉద్యోగానికి కూడా హస్తోరకాలిచ్చి హాయిగా రాట్నం ముందు పెట్టుకుని కూర్చున్నారు. అయితే పిత్రీయంబాపదు 10 ఎకరాల భూమి ఉంది. పన్నులు పోగా 10 ఎకరాల వల్ల 10 పదులు 100 బస్తాలు వస్తాయి. వారు కాపురం ఉన్న మేడ కూడా ఉంది.
1: అట్లయినచో అటువంటి పెద్ద మనుషులను మనం అంత ఇబ్బంది పెట్టుట న్యాయము కాదు. ఆ మేడ వారుంచుకుని ఆ 10 ఎకరముల పొలము వ్రాసి ఇచ్చి అందము కొరకు 30,000 రొక్కము, వెండి చెంబు, వెండి కంచము, వెండి పావు కోళ్లు, 5 రోజుల పెళ్లి చేసి 5 దినములు 5 పట్టుతాబిదాలు, ఇటువంటి మాత్రము ఇమ్మనమను. నా భారీతనము బాగున్నదా?
0: బాగేమిటి, బంగారపు తునకలాగా ఉంది. కాకపోతే కార్యమైన మర్నాటి నుంచి కన్యాదాతలు అన్నమో రామచంద్ర అని ఆ వీధినా ఈ వీధినా పడి అనుక్కు తినవలసి మాత్రం ఉంటుంది. బాబు, మీ బేరం కుదిరే బేరం కాదు, నేను సెలవు పుచ్చుకుంటా.
1: ఆగు, ఆగవయ్యా, అన్నిటికీ ఒకటే తొందర. అయినా నీ అభిప్రాయం ఏమిటి?
0: 10,000కైతే వెంటనే కుదురుస్తాను, అంతకు పైన అయితే ఆ సంబంధం మీకు దక్కదు.
1: అది సరే, కాని ఈ పిల్లవాని కింద నాకింత సొమ్ము ఖర్చయిందో ఎరుగుదువా? తృప్తిగా వాళ్ల వల్ల రాబట్టి తృణమో పనమో నా వల్ల తినాలి గాని నీ సొమ్మే పోయినట్టు నిగిడదవేమయ్యా? అయినా పురుషోత్తమరావు గారు నాకంటే పూర్వపు చుట్టమా ఏమిటి నీకు?
0: అలాగన్నారు గనక అసలు సంగతి మనవి చేస్తాను వినండి. ఆయన కట్నం లేని సంబంధం చెయ్యాలని ఆలోచిస్తున్నారు. నా బలవంతం మీద మహా పెడితే మరో 2,000 కంటే పెట్టరు. అందుచేత మనం కొంచెం మారుత్రోవ తొక్కాలి. ఆయనతో కట్నం మాటేమీ ఖచ్చితంగా చెప్పకుండా మంచి రోజు చూసి మాట్లాడే నిమిత్తం మన ఇంటికి తీసుకొస్తారు. సరిగ్గా ఆ సమయానికే వివాహాల వీరయ్యగాడొచ్చి వేలంపాటలోకి దించేలాగూ ఏర్పాటు చేస్తారు. ఆ పాటలో పంతులు గారికి కొంచెం ఆవేశం ఎక్కించి 30

0: వేల వరకు పాడిస్తాను.
1: నాకేమిస్తారో న్యాయంగా సెలవివ్వండి.
2: ముష్టి 30,000 కోసం ఇన్ని ముచ్చట్లా, అందులోనే నీ ముడుప. చాలు చాలు, అధమపక్షం 50,000 అయినా లేకున్నా మనకా సంబంధం అక్కర్లేదు.
0: అబ్బా లింగరాజు గారు అసాధ్యులు గదా. సరే చచ్చో ముతమారో 50,000 అనిపిస్తాననుకోండి, అందులో 5,000 నావి, మిగతావి మీవి, ఇష్టమేనా?
2: అదిగో అదిగో, అదే పనికిరాదు. అందులో అరకాని బొర్రి పడటానికి వీలులేదు. నీ 5,000 నీవు పైగా రాబట్టుకోవలసిందే.
0: సరే నా తంటాలేవో నేను పడతాను, వీరయ్య గారిని పంపుతాను. కానీ వాడు మీరు ముందు కాస్త కూడబలుక్కోండి, పని జరిగాక వాడికో 100 రూపాయలు మాత్రం పారేయండి.
2: దానికేమయ్యా, తర్వాత నీవో నేను లేదని పంపితములేమో.
0: సరే అన్నట్టు ఆభరణాల సంగతి చెప్పారు కాదు మీరు, ఆభరణాల మాట చెవిన పడితే గాని ఆడంగులకు వేడి పుట్టదండి.
2: వెర్రివాడ, మా పిల్లకు మేము తక్కువ చేసుకుంటామా? అప్పుడు హడావుడి పడవలసి వచ్చునని 10 తులాల నగలు చేయించి సిద్ధంగా ఉంచాను.
0: సరే ఇంకే, నాకిప్పటికి సెలవు.
2: అన్ని విధములా ఈ బేరము అనుకూలమైనదే. విన్నావా, మున్నంగి వారికిని మాకును 3 తరముల నుండి సంబంధము అవిచ్ఛిన్నముగా సాగుతున్నది. మూర్తిరాజు పంతులు గారు ఆ సంగతులన్నీ ఎత్తుకుని 3-7 ఉత్తరము వ్రాసినారు. అందుచేత ఇంత దూరము ఆలోచింపవలసి వచ్చినది.
3: 3 తరాల నాటి సంబంధం ఒకటేనా, 1,000 రూపాయల కట్నము?
0: వీరయ్యా, నీ గొడవ మహా విపరీతంగా ఉందే. 1,000 అని ఇక్కడికి 10 సార్లు అన్నావు. ముష్టి 1,000 మీరే కాని మేమివ్వలేమనుకున్నావా? మగరాజు గారు, ఆ మొత్తం మేమిస్తాం, మా కింద ఖాయం.
3: అదేమిటి, మీరు అధికంగా అన్నదేమున్నది?
4: అట్లయినా ఇంకొక 2,000 రూపాయలు.
3: మా పంతులు గారు మరి ఒక్క 1,000 రూపాయలు.
0: ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్, వద్దు సుమా వద్దు. మా పంతులు గారి సంగతి తెలియక మహా జోరుగా వస్తున్నావు, మాట దక్కదు సుమా.
3: పేరయ్యా, నీ బెదిరింపులకు నేను జడిసేవాణ్ణి కాను. మా పంతులు గారు పెట్టమ్మన్నంత వరకు పెట్టి తీరుతాను.
4: సరే కానిమ్మో, 35,000.
3: 38,000.
4: 40,000. రా, ఎంత వరకు రాగలవో.
3: రాక విడిచిపెడతానా? 42,000.
4: 45,000.
3: 47,000.
4: 48,000.
2: వీరయ్యా, వీరి కింద ఖాయపరపవచ్చున?
3: అప్పుడేనా? 50,000.
0: బాబు, ఈ బేరం మనకు కుదిరేది కాదు, లేవండి.
4: అయ్యా, సెలవు తీసుకున్నామన్నదరా.
2: సందర్భములన్నీ తమరు స్వయముగా చిత్తగించుచున్నారు, నెపము నాపై పెట్టుట న్యాయమా?
4: సరే మీ చిత్తము.
5: కుంపదీసి బేరం గోవిందా కుట్టది కసుమా.
2: వెర్రివాడ, వేరయ్యా అంత పెయ్యమనుకుంటివా?
5: నన్ను మెచ్చుకోరేం, నా పాట నేను ఎలా అప్పగించాను?
0: పంతులు గారు బహుదూరం వెళ్లారు, ఇంత దూరం వెళ్లడం నాకిష్టం లేదు. నిజానికి నిలువెడు ధనమిచ్చినా ఈ పాటి పిల్లవాడు ఇక సందర్భ పడడు.
4: పోనిండు, ఇంకనూ రవ్వంత దూరము పోయి చూతమా?
0: పోవుటకేం పోవచ్చును, కాని ఆ సులువు బలువులు ఆలోచించుకోవలసిన వారు మీరు. అమ్మగారితో ఆలోచిస్తామా అంటే అవకాశం లేదు. మనం మళ్లీ వచ్చేసరికి ఈ వివాహాల వేరయ్య మంగళం పాడేస్తాడు.
4: అనవసరంగా ఆలస్యమే గాని అది మాత్రం ఏం చెప్పగలదు. ఇంకొక మాట అని చూతం రండు.
0: అయితే ఒక పని చేయండి, ఆ వెధవతో వేలం పాట నాకు ఇష్టం లేదు. ఆఖరి మాటని ఇంకో 5,000 అమాంతంగా పెట్టండి. దానితో దిమ్మ తిరుగుతుందా? తిరుగుతుంది. తిరక్కపోతే తిన్నగా ఇంటికి తిరిగి చక్కా పోదాం. ఏమి సెలవు?
4: సరేలేండి. అయ్యా లింగరాజు గారు, మరి యొక్క మాట అనిపోవదమని మరలా వచ్చినాం. ఇంకొక 5,000 ఇచ్చదము. ఇష్టమున్నా మా క్రింద స్థిరపరుపుడు, లేదా ఇంతటితో మాకు సెలవు.
2: మూర్తిరాజు పంతులు గారి కింద స్థిరపరిచినట్లు ఉత్తరం వ్రాయటం మొదలుపెట్టినానే. సరే సమాప్తి కాలేదు కనుక దోషము లేదు. ఏమి వీరయ్యా, వీరి కింద స్థిరపరపవచ్చునా?
3: వారు నాకిచ్చిన వర్ది ఎంతవరకు, అంతవరకు పాడాను. టెలిగ్రాఫ్ ఇచ్చి తిరిగి ఆర్డర్ తెప్పించుకునే వరకు ఆగండి.
2: అదేమన్నమాట, పెద్ద మనుషులక్కడ పేచీలు పనికిరావు. అయ్యా పురుషోత్తం రావు గారు, తమ కింద ఖాయం.
0: తథాస్తు. పంతులు గారు, తమ వద్ద 100 రూపాయలుంటే ప్రస్తుతం భజానా కింద జమ కట్టండి. అయ్యా లింగరాజు గారు, తమరు కాస్త రసీదు ముక్క రాసిప్పించండి.
2: అభ్యంతరమేమి, నమూనా వ్రాసే ఉంది, కాకపోతే పేర్లు మాత్రం ఇరికించాలి.

0: వినండి మరి, బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు గారికి సింగరాజు లింగరాజు వ్రాసి ఇచ్చిన రసీదు. మీ కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కాళిందిని నా కుమారుడు చిరంజీవి బసవరాజునకు చేసుకున్నటకు అందులకై మీరు మాకు కట్నము క్రింద 55,000 రూపాయల రొక్కము, రవ్వల ఉంగరము, వెండి చెంబులు, వెండి కంచము, వెండి పావుకోళ్లు, పట్టుతాబిదాలు, వియ్యపురాలు, వియ్యంకులకు లాంఛనములు యథావిధిగా ఇచ్చుటకును, 2 సార్లు పిండి వంటలతో భోజనములు, 3 సార్లు కాఫీ సోడా ఉప్మా ఇడ్డను, దోసే రవ్వలడ్డు కాజు మైసూరు పాకులతో సహా ఫలహారముల చొప్పున మా ఇష్టానుసారము 5 దినములు మమ్ము గౌరవించుటకును, అంపకాల నాడు మాకు పట్టుబట్టలతో మాతో వచ్చువారికి ఉప్పాడబట్టలు ఇచ్చుటకును నిర్ణయించుకుని బయానా కింద 100 రూపాయలు ఇచ్చినారు కాన ముట్టినవి. ఇట్లు సింగరాజు లింగరాజు వ్రాలు. చాలునా బాబు?
1: చాలు బాబు చాలు. మచ్చు కోసం దాచిపెట్టి తేవలసిన మతలబు.
2: పావగారు మాకిక సెలవా?
0: చిత్తం చిత్తం. తాతగారు పిల్ల పేరు వ్రాసి ఇచ్చిన దస్తావేజు ఒకసారి పంపేదరా.
2: అభ్యంతరమేమి, అట్టే పంపేదను.
0: ఈ కొత్త గింజల దినములలో బదుళ్ల కొరకు కొంప చుట్టూ తిరిగేడువారు. ఈ 7 ఇంతవరకు వచ్చి అడిగిన వారే లేరే. రావోయ్ పేరయ్య రా, ఏమిటి విశేషాలు?
1: ఏం చెప్పను చెప్పండి. పెళ్లి కూతురు కాళింది ఆత్మహత్య చేసుకున్న దగ్గర నుంచి ఆ పిల్ల తల్లి భ్రమరాంబ దుఃఖం పట్టలేకున్నాం.
0: అది సరే కాని ఆ చచ్చిన పిల్ల 3 ముళ్ళు పడిన తరువాతైనా చచ్చింది కాదేమయ్యా బాబు?
1: అవునవును, అలా జరిగితే ఈ భూమి దక్కి, ఈ కట్నం దక్కి, ఈ పాటికి ఇంకొక 50,000 బేరం తగిలేది.
0: అదిగో అదేనయ్యా నాకు పట్టుకున్న బాధ. చావునకేమి, ఎప్పుడైనా చావవలసిందే. రవ్వంత సందర్భానుసారముగా చచ్చినచో బాగుండేది కదా. సరిగాని ఈ సొమ్ము మాట ఏమైనా వచ్చినదా?
1: ఎందుకు రాదు, ఆ సొమ్ము అదే, ఆ సొమ్ము కోసమే నేను ఇప్పుడు వచ్చినది.
0: అలాగునా? ఆ సొమ్మంతా మీద మీద ఉన్నదా? నేను ఎంత ప్రయత్నము చేసినచో ఎంతైనదో ఎరుగుదువా?
1: ఆ నష్టం మినహాయించుకుని మిగతా సొమ్మే ఇవ్వండి.
0: ఆ సొమ్ము నేను ఇవ్వని ఎడలా?
1: దావా చేస్తాడు.
0: సాక్ష్యమేదయ్యా?
1: మీ రసీదులే.
0: పేరయ్యా నేనంత పెయ్యమ్మని అనుకుంటివా? నా దస్తూరి వలె రాయలేదు, నా సంతకం వలె చేయలేదు. నన్నా రసీదులేమి చేయగలవు?
3: హారిణి దుర్మార్గుడా, 50,000 మింగివేయాలనే కామోసు.
1: అంత పనొస్తే మేమందరం లేవటండి.
0: అందరి మాట అవతల చూతము కాని ముందు నీ మాట చెప్పు. నీ 2,000 మరల క్రక్కుట నీకిష్టమేనా?
1: కార్యం తప్పి వచ్చినప్పుడు కక్కకేం చేస్తాను చెప్పండి.
0: అట్లయినా నీ కమ్మని ఆలోచనేమో కాసింత చెప్పుము.
1: అదిగో అలా అడగండి, బావుంది. ఆ సొమ్ము భూమి దక్కించుకోవాలంటే పుణ్యమూర్తుల పురుషోత్తమరావు గారి 2వ కూతురు అదే కమలను ఎలాగైనా చేసుకోవడమే సాధనం. మరి ఏ దారి తొక్కినా మర్యాద పోక మానదు.
0: అందులకు ఆయన అంగీకరించునా?
1: అది నిజమే, అయినా నన్ను ప్రయత్నం చేయమంటే చేస్తాను.
0: ప్రయత్నము చేయుట కాదు, పనియే చేసుకుని రావలను.
1: సరే, నా శక్తి యావత్తూ ధారపోసి ప్రయత్నిస్తాం. సెలవు.
0: ఇంటను బయటను అల్లరి పడుట కన్నా ఇది ఏ మంచి పని. పోయేనా దానితో పాటుగా ఇది కూడా పోవును. లేదా అది ఉన్నది, నేనున్నాను.
2: పేరయ్య గారు, చివరకు తేలిందేమిటి?
1: ఏమి తేలిందని మనవి చేయను. మీరు నాన్ కోఆపరేటర్లని కోర్టుకు వెళ్లరని ఆయనకు బాగా తెలుసును, అందుచేత అంత మొండికెత్తి కూచున్నాడు.
2: అందుకిప్పుడు మనం చేయవలసిందేమిటి?
1: నేనేం మనవి చేయను. కోటి వరహాలు పోయినా మీరు కోర్టుకు వెళ్లడం ధర్మం కాదు. ఆ కారణంగా అంత సొమ్ము పోగొట్టుకోవడం అంతకన్నా ధర్మం కాదు. ఈ చిక్కులన్నీ ఆలోచించే చిన్నమ్మాయి కమలని ఆ చిన్నవాడికిచ్చి చేస్తే తీరిపోతుందని మనవి చేశాను.
2: ఆ 55,000 రూపాయలు ఆ పిసినారి హరించినా సరే కాని ఇక ఆయనతో సంబంధం మాత్రం నాకిష్టం లేదు.
1: బాబు, ఈ విషయంలో మీరిట్లాంటి పట్టుదల పెట్టుకోవలసిన పనిలేదు. ఆయన మీద రోత చేత ఆయన పిల్లవాణ్ణి పోగొట్టుకోవడం నా అభిప్రాయం కాదు. 50 ఏళ్ల దుర్మార్గుడు ఇంకా ఎన్నాడు బతుకుతాడు? ఆ తర్వాత పెత్తనమంతా అమ్మాయిదే. అవన్నీ అటుండగా

0: అంత సొమ్ము ఆయన చేతుల్లో చిక్కుపడ్డప్పుడు అడుసు తొక్కమా అని సందేహించడం ఆలోచన తక్కువ పని కాదు.
1: పేరయ్య గారు, ఎదిగి వచ్చిన పిల్లే పోయాక ఈ డబ్బుదేముందండి? ఒక్క మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. నాన్న ఇది కావాలి అని ఎప్పుడూ అనలేదు. మచ్చుకైనా ఒక్క పొల్లు మాట కూడా ఆడలేదు. అట్లాంటి పిల్ల దూరం అయ్యాక
0: ఆవిడ గారు, ఆవిడేమో ఆ విధంగా కుమిలిపోతున్నారు. మీరు పెద్దవారు, మీరే ఇలా బాధపడుతూ ఆ బిడ్డను హడలు కొడతారా? ఇలా బాధపడితే పోయినా ఆ పిల్ల తిరిగి వస్తుందా? నా మాట వినండి, గుండె రాయి చేసుకుని ఈ చిన్నదాన్ని ఆ పిల్లవాడికి ఇవ్వండి. ఒక్క మాట ఆ పిల్లను అడగండి, ఆ అమ్మాయి అభిప్రాయం ప్రకారం చెయ్యండి.
1: సరే అమ్మా, విన్నావు కదా, నీ ఉద్దేశం ఏమిటో చెప్పమ్మా.
0: అమ్మాయి, నీ అభిప్రాయం ఏమిటో చెప్పమ్మా. నీకు ఆ చిన్నవాణ్ణి నిశ్చయించమంటావా, లేక ఆ 55,100 రూపాయలు ఆ దుర్మార్గుడికి అర్పితం చేసి ఊరుకోమంటావా?
2: ఈ వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ నా ఇష్ట ప్రకారం నడవనిస్తారా?
1: సందేహం వద్దు, నీ ఇష్టమే మా ఇష్టం.
2: అట్లా అయితే ఈ పెళ్లి నాకు అంగీకారమే.
1: తల్లి, ఆనక మా గొంతు కోయక ఆలోచించి మరీ చెప్పు తల్లి.
2: నాన్న, ఆలోచించి చెప్పాను, అనుమానించకండి.
0: శభాష్ తల్లి, శభాష్. నా మనస్సుకు ఇప్పుడు నచ్చావు. సమయానికి లేకపోయింది గాని ఉంటే ఉద్ధరణుడు పంచదార నోట్లో పోసేవాణ్ణి.
1: కారయ్య గారు, ఇంకా ఆలోచనలెందుకు? సాయంకాలం మీరు పెళ్లి సంగతి ఆయనతో చెప్పి సరే అనిపించుకుని రండి.
0: బావుంది బాబు, బావుంది. సెలవు పుచ్చుకుని వెళ్లి షటిల్ చేసుకుని చక్కా వస్తాను తల్లి.
1: అమ్మయ్యా, ఈ ప్రొద్దు 3వ దినము, ఇంకనూ 2 దినములు గడవవలెను. ఆడపిల్లలకు పెండ్లి చేయుట కంటే అశ్వమేధయాగము చేయుట సులభము. ఆ వచ్చారా పేరయ్య గారు, ఈ 2 దినములు కూడా దాటించిదిరా, ఈ జన్మకి శిక్ష చాలును.
0: ఇది గడ్డు రోజు, ఈ రోజు గడిచిందంటే ఇక భయం లేదు. లింగరాజు గారు సంచులు కోసి సంభావన ఇస్తారని పైగూళ్ళ నుంచి బ్రాహ్మలు వస్తే ఆయనేమో పోలీసు వారిని అరేంజ్మెంట్ చేస్తున్నారట, విన్నారా?
1: ఏమి నిరంకుశ అధికారము, ఏమి మిలిటరీ ఫోర్సు, మగపెండ్లి వారే గాని మరిడీ దేవతలు కారు కదా.
3: ఉన్న పొలం అమ్మేసి తెచ్చుకున్న ఇంకో 1,000, 2,000 ఉంటాయి. ఇంతవరకు నా చేతిలో పైసా పడలేదు, ఇప్పుడే నాది నేను ఒడుక్కోవాలి. కాని ఆనక వీరిచ్చేదేమిటి, చచ్చేదేమిటి? ఆడపిల్ల పెళ్లి చేశాక వీరికి అన్నం ఉంటే కదా. ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేశాక ఉండేదేమిటి ఉద్ధరేనా? తొలినాడు హడావుడి, మలినాడు ఆయాసం, 3 మంగళాష్టకాలు, 4 సిగపట్లగోత్రాలు, 5 అప్పగింతలు, 6 అంపకాలు, 7 వంటబ్రాహ్మల తగవు, 8 రుణదాత నోటీసు, 9 జవాబు, 10 దావా, 11 స్టేట్మెంటు, 12 విచారణ, 13 డిక్రీ, 14 టమటమా, 15 వేలం, 16 చెప్ప. ఈ రోజుల్లో ఇదే 16 రోజుల పండగంటే. కాబట్టి వెళ్లి కలిపి చూసి నా డబ్బు నేను రాబట్టుకోవాలి.
1: అమ్మా, వియ్యంకుడు గారు చివరకు వీధికి ఎక్కించారు. ఇదిగో నోటీసు.
2: ఏమది?
1: చదువుతారు విను. BA BL హైకోర్టు వకీలు వెర్రిబుర్రల వెంగళప్ప గారి వద్ద నుంచి పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారికి. అయ్యా, మా క్లయింట్ సింగరాజు బసవరాజు గారికి మీ కుమార్తె కమలను ఇవ్వడం మూలకంగా వివాహం కాబడ్డట్టును. వివాహ కాలంలో మా క్లయింట్ మీ పిల్లకు 30,000 రూపాయల కిమ్మత్తు గల నాణ్యమైన బంగారు నగలు ఉంచబడ్డట్టును. సదరు నగలను మీరు హరించే దురుద్దేశంతో సదరు చిన్నదాన్ని కాపురానికి పంపకుండా ఉండబడ్డట్టును. మీపై దావా వగైరా చర్య జరిగించేదిగా మాకు సంజాయిషి ఇవ్వబడి ఉన్నారు. ఈ నోటీసు అందిన 10 రోజుల్లోగా సదరు వస్తువులతో సహితం పిల్లను కాపురానికి పంపబడి మా వల్ల క్రమమైన రసీదు పొందకుండా ఉండబడే ఎడల మీ వగైరాలపైన దావా చెయ్యటమే కాకుండా మీ నుండి యావత్తు ఖర్చులను రాబట్టుకోవడం కాబడుతుందని ఇందుమూలంగా తెలియజేయడమైనది. ఈ నోటీసు తాలూకు ఖర్చులు కూడా పిల్లతో పంపబడేది. చిత్తగించవలను వే వెంగళప్ప.
2: సరే, దీనికి సమాధానం రాయవలదు, దావా కూడా దాఖలు కానివ్వండి.

0: నీ అభిప్రాయం ఏమో నాకు బాధపడలేదు.
1: మీరు దిగులు పడకండి నాన్నగారు, అంతా నాకు విడిచిపెట్టండి.
0: సరే కానిమ్ము.
1: ఓ సర్వేశ్వర, పాల ముంచినను నీట ముంచినను నీదే భారం.

0: వెంగళప్ప గారు, ఈ వ్యవహారం ఇంతవరకు రావాల్సింది కాదండి. ఉభయలకు రాజీ చేయటం యుక్తమని నా అభిప్రాయం.
1: కోర్టు వారు అలా సెలవిస్తే కొంప మునిగిపోతుంది. మా క్లయింట్ వంటి మర్యాదస్తుడు మద్రాసులో కూడా లేడండి. ఆయన పెళ్లికి 50,000 కరకు రూపాయలు కట్నం ఇచ్చారు.
2: అయ్యయ్యో, ఆ సంగతి మనం ఒప్పుకోకూడదయ్యా బాబు. ఆయన తండ్రికి అని దిద్దుకోండి.
1: అన్నట్లు పొరపాటు మనవి చేశాను. ఆయన కాదు కట్నం, ఆయన కొడుక్కు, కాదు తండ్రికి. కాదు కాదు, కొడుకు తండ్రికి. ఆయన తండ్రి లక్షాధికారండి. 3 పెళ్లిళ్ళయి 1 లక్ష రూపాయలు కట్నాలు వచ్చాయి. మున్సిపల్ మెంబర్ కోసం 3 సార్లు స్టైండ్ అయినాడు.
0: ఆయన చరిత్ర ఇప్పుడు అవసరం లేదు, కానీ రాజీ మాట రవంత్ ఆలోచించండి.
1: ఈ విషయంలో ఈశ్వరుడు చెప్పినా మా క్లయింట్ వినడండి. దావా మా పక్షం కావడానికి పట్టెడు రికార్డు ఉంది, బోలెడు సాక్ష్యం ఉంది. అలహాబాదు 20G లో అత్తవారు పెట్టిన నగలు హరించకూడదని 5 పేజీలు రాశాడు. కలకత్తా 24లో పిల్లను కాపరానికి పంపి తీరాలని ఉంది.
0: మీ తీర్పులన్నీ తీరిక సమయాన చూచదను. ఏం లింగరాజు గారు, మీ అబ్బాయిని మీరు ఒప్పించలేరా?
2: చిత్తం కోర్టు వారి చిత్తమట్లున్నప్పుడు 1 కోటి రూపాయలు పోయిన పోవుగాక. మా నగలు మాకిచ్చి, మా ఖర్చులు మాకిచ్చి, వారికి మాకును సంబంధం లేకుండా చేసుకునుటకును వారు ఇష్టపడినా మా అబ్బాయిని నేను ఒప్పించేదను.
0: ఏం కోడలెందుకు పనికిరాదు?
2: ఆ పిల్ల మా ఇంట్లో అనుకవతో కాపురం చెయ్యదండి.
0: ఏం పురుషోత్తరావు గారు, అమ్మాయికి నచ్చ చెప్పి అత్తవారిష్టానుసారంగా నడుచుకునేలా చేయలేరా?
3: అయ్యా, నేను అసహాయవాదిని, అందువల్ల మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నాకు అవకాశం లేదు.
0: న్యాయాధిపతిగా కాక గృహస్థుగా అడుగుతున్నాను.
3: ఇది న్యాయస్థానం గాని తమ గృహము కాదు కదా.
0: అయితే ఈ వ్యవహారం ఇక ఇరుపక్షములకు అనుకూలంగా నిర్వర్తించుటకు అవకాశం లేదన్నమాట.
1: ఆ సంగతి నేను ఆదిలోనే మనవి చేశాను.
4: అయ్యా, తాము అధిష్ఠించినది ధర్మపీఠం, తాము ధర్మదేవతకు ప్రతినిధులు.
1: నో, ఆ చిన్నది ఏది, ఆ చిన్నది మాట్లాడడం అశాస్త్రీయం. అందుకు లా ఎంత మాత్రం ఒప్పదు. ఏది సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎక్కడుంది?
0: ఏం ఎందుకు మాట్లాడకూడదు?
1: ఆ పిల్లకు మైనార్టీ వెళ్లలేదండి. మైనార్టీ వెళ్లని వాళ్లు మాట్లాడకూడదని బోలెడు బొంబాయి తీర్పులున్నాయి.
4: అయ్యా, చట్టము వేరు, సందర్భము వేరు. నాకు వకీల్ని ఏర్పరచుకోవడానికి అవకాశం లేదు. చట్టమునందు చెప్పబడిన ఈడు రాకపోయినను, ఈ పరిస్థితుల్లో నా మాట వినకపోవటం నాకు అన్యాయం చేయటం కాదా?
0: చెప్పమ్మా చెప్పు. నీవు చెప్పిన మాటలు రికార్డు చేయకూడదనవచ్చు, గాని నన్ను వినకూడదంట వీరెవరు?
4: చిత్తం, దావా సారాంశములు 2. మొదటిది, నా తల్లిదండ్రులు నా నగలు హరింపదలిచారని. 2, అందులకై వారు నన్ను కాపురానికి పంపలేదని. ఇదిగో వారిచ్చిన వస్తువులు. వీనిని వారు నాకు వివాహ కాలమును బహూకరించారు. బహూకరించిన వస్తువులు తిరిగి పరిగ్రహించుటకు దాతకు హక్కు లేదు.
1: కావలసినంత హక్కు ఉంది. కలకత్తా తీర్పులు 100,000 చూపిస్తాను. ఏది నెంబర్ 8 వాల్యూము?
0: ఆపవయ్యా నీ గొడవ. అమ్మాయి, ఈ 2వ సారాంశం గురించి ఏం చెప్తావమ్మా?
4: ఇదియే తాము కొంచెం శ్రద్ధతో వినవలసిన విషయమండి. నా భర్త నా ఇంటికి వచ్చి నా అజ్ఞానుసారం నడుచుకోవలసి ఉన్నది. కాని ఆయన ఇంటికి నన్ను రప్పించుకోవడానికి ఆయనకు ఆవంతైన అధికారం కూడా లేదు.
1: కావలసినంత అధికారం ఉంది. కలకత్తా 26లో కాళ్లు చేతులు కట్టి తీసుకుపోవచ్చని కూడా ఉంది.
0: అబ్బబ్బబ్బా, నీ వాగవయ్యా, ఎందులకు అధికారం లేదమ్మా?
4: ఆయనను మేము 1,055,000 కొన్నాము.
0: అరే, అది ఎలా?
4: నాకు కాలింది అని అక్క ఉండేది. ఆమెకై మా తండ్రి గారు ఈ సంబంధం కొరకు ప్రయత్నించేటప్పుడు మున్నంగి వారు పోటీకి వచ్చారు. అప్పుడు పెండ్లి కుమారుని 1,000 జరిగి 55,000 మా సొత్తైనారు ఆయన.
2: అయ్యా అయ్యా, ఒట్టిది ఒట్టిదండి, అదేమీ జరగలేదు, అదంతా అబద్ధమండి. ఓరి వెర్రి వెంగళప్ప, నీ బొడ్డు పొక్క నిజం కాదని చెప్పవయ్యా.
1: అయ్యా, అంతా అబద్ధమండి. కావలిస్తే మా క్లయింట్ గంగలో దిగి ప్రమాణం చేస్తాడు.
4: ఇదిగో ఇది మొదటి అగ్రిమెంట్. ఇది సొమ్ము ముట్టినప్పటి రసీదు.
0: ఏమయ్యా, ఈ రసీదులు మీరిచ్చినవేనా?
2: కావు కావు మహాప్రభో, కల్పించినారు.
1: నిశ్చయంగా ఫోర్జరీయేనండి. నిలువునా ఫోర్జరీ. ఇండియన్ పెనల్ కోడ్ 467 సెక్షన్ ప్రకారము ఆ పిల్ల మీద ప్రాసిక్యూషన్ ఆర్డర్ దయచేయించక తప్పదు.
0: అయితే అమ్మాయి, అగ్రిమెంట్ ప్రకారం ఆ సంబంధం మీ అక్కకు ఎందుకు జరగలేదు?
4: కొని తెచ్చిన వరుణ్ణి పెళ్లి ఆడుట గౌరవహీనమని తలచి మా అక్క బావిలో పడి మరణించింది.
0: హరహరా, ఎంత పని జరిగింది! ఆ కారణం చేత ఆ చిన్నవానికి నిన్ను చేసినారన్నమాట.
4: చెయ్యక తప్పింది కాదు. చేత జెక్కిన సొమ్ముని మరలయిచ్చుటకు వారు నిరాకరించారు గనక ఆ క్రయము నా క్రింద మార్చాల్సి వచ్చింది.
2: అయ్యా, వాదము క్రింద వారు సొమ్ము ఇచ్చినట్లే నిశ్చయించండి. అయినా అది కట్నం అవుతుంది, కాని క్రయధనం ఎలా అవుతుంది?
4: కట్నమునకు క్రయధనమునకు కాస్తంతైనా భేదం లేదు, అది అట్లుండనివ్వండి. శుభలేఖల్లో సర్వత్రా వారి కుమారునకు వీరి కుమార్తె అని కదా ఉంటుంది, వీనిని చిత్తగించండి.
0: ఇది చదవండి వెంగళప్ప గారు.
1: నా కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కమలకు బ్రహ్మశ్రీ సింగరాజు లింగరాజు గారి కుమారుడు బసవరాజునిచ్చి, ఇది పురుషోత్తమరావు గారి శుభలేఖ. నా కుమారుడు చిరంజీవి బసవరాజును బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కమలకు ఇచ్చి, ఇది లింగరాజు గారి శుభలేఖ.
0: సరే, ఇకనే స్పష్టంగానే ఉంది. ఏం లింగరాజు గారు, మీ కుమారుణ్ణి ఆమెకిచ్చి వేసినట్టు మీరు ఒప్పుకుని ఉన్నారా?
2: అయ్యా, ఇది అన్యాయం అండి, ఘోరం. మీ శుభలేఖతో పాటు మాకు కూడా కొన్ని అచ్చు వేయించి పెట్టండని బుద్ధి గడ్డి తిని పురుషోత్తమరావు గారిని కోరగా ఈ ద్రోహము ఆయన చేసినారండి.
1: అయ్యా, ఇది ఫోర్జరీ. ఇందుకోసం ఈయన మీద ప్రాసిక్యూషన్ కు ఆర్డరు దయచేయించాలి. ఇక ఊరుకోవడానికి వీల్లేదు.
4: అయ్యా, ఆయన ఏమయ్యూ ఎరగరు. నాకు గల హక్కును బట్టి, న్యాయమును బట్టి నేనే ఈ విధముగా మార్చినాను. అందుకు వారప్పుడు ఏమయ్యూ అభ్యంతరం చెప్పి ఉండలేదు. తాము ఈ సందర్భములన్నీ చక్కగా ఆలోచించి నాపై నా భర్తకే అధికారం కలదు, నా భర్తపై నాకే అధికారం కలదు నిర్ణయింపుడు.
0: ఏం వెంగళప్ప గారు, మీరేం చెప్పుదురు?
5: అయ్యా, ఇప్పుడు మాట్లాడవలసింది నేను గాని ఆయన కాదు. ఈ దావాకు సంబంధించిన కాగితంలోపై సంతకం చేసినది నా తండ్రి బలవంతం చేత గాని నా స్వబుద్ధిచే కాదు. అందువల్ల నా దావాను నేను రద్దు చేసుకుంటున్నాను. ఆ అమ్మాయి చెప్పిన మాటలలో అణువంతయు అసత్యం లేదు, నా తండ్రి మాటలలో నలసంతయు నిజం లేదు. ఈ వ్యవహారంలో నా తండ్రి చేసిన పనిని ఇచ్చట వెల్లడించుటకు ఇష్టం లేదు. ఇన్ని మాటలెందుకు! నా తండ్రి నన్ను ఆమెకు అమ్మినాడు. కట్నం పుచ్చుకునేవారు నిజంగా అమ్ముడుపోయిన వారే, కనుక నేను ఆమెకు విధేయుడనై ప్రవర్తించాలి గదా.
0: శభాస్ నాయనా, శభాస్. చెప్పవలసిన రీతిగా చెప్పవు, కాని చెప్పినది చెప్పినట్లు చేస్తే లోకానికి ఒక మంచి పాఠం చెప్పినవాడు అవుతావు.
5: అయ్యా, తమకా సందేహమేలా? కమలా,
2: ఓరి నిర్భాగ్యుడా, ఓరి అప్రాజ్యుడా, నీకేమి వినాశకాలం రా ఇది! అయ్యో అయ్యో, ఇంకేమున్నది ఇంకేమున్నది!
5: కమల, నా తండ్రి చేసిన తప్పులకు ఫలితంగా నేను నీవు చెప్పినట్లు వింటాను.
4: ఇదిగో ఈ నగలు, ఈ కాగితాలు తీసుకుని నాతో వద్దురు కాని.
2: ఓరి నీచుడా, చివరకు ఎంత నైత్యములకు సిద్ధపడితివిరా! ఇదిగో నా ఆస్తి నుండి నీకు నలుసంత ముట్టనిచ్చి తినా. నా పేరు సింగరాజు లింగరాజే కాదు.
6: వరవిక్రయ నాటకం విన్నారు. రచన కీర్తి శేషులు శ్రీ కాళ్లకూరి నారాయణరావు. రేడియో అనుసరణ దర్శకత్వం మల్లావజ్ర సుబ్రహ్మణ్యం. ఇందులో పాత్రలు, పాత్రధారులు: పుణ్యమూర్తుల పురుషోత్తమరావు, సిహెచ్ సత్యనారాయణమూర్తి, పెళ్లిళ్ల పేరయ్య, ఎంవి సుబ్రహ్మణ్యం, సింగరాజు లింగరాజు, బండారు ధవళేశ్వరరావు, వంటల ఘంటయ్య, కె రాజేశ్వరరావు, వివాహాల వీరయ్య, ఏ రమేష్ రాజా, న్యాయాధిపతి కెఆర్ మల్లేశం, వెంగళప్ప, డి లింగం, బసవరాజు, సయ్యద్ రజాలి, కమల, కుమారి పి కళాభారతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమర్పణ.

తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వరవిక్రయం నాటకం విన్నారు. రచన కీర్తిశేషులు శ్రీ కాళ్లకూరి నారాయణరావు గారు. రేడియో అనుసరణ దర్శకత్వం శ్రీ మల్లావచ్చుల సుబ్రహ్మణ్యం గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. పంచుతుంది.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. అలా హిట్ సాంగ్స్ వింటున్నాను, ఎంతో సంతోషిస్తున్నాను. ఈలోపే వచ్చేసింది
3: ఆర్జే లక్ష్మి.
2: యా, ఈరోజు ట్యూస్డే. ట్యూస్డేలో బయోపిక్ స్పెషల్. మరి లక్ష్మి ఈరోజు ఏం చెప్పబోతుంది?
3: అది సస్పెన్స్, వింటే తెలుస్తుంది. కాకపోతే ఈరోజు ఒక లెజెండరీ డైరెక్టర్ బర్త్డే కాబట్టి గెస్ట్ చేయండి. ఈరోజు బయోపిక్ ఏముంటుందో, అండ్ ఈరోజు మన తెలంగాణ ఫార్మేషన్ డే కూడా కాబట్టి అందుకు సంబంధించిన సంబరాలు కూడా జరుగుతాయి. స్టే ట్యూన్డ్.
2: యా, మంచి మంచి పాటలతో మిమ్మల్ని అలరించడానికి బయోపిక్ లో మరి ఏ మూవీ గురించి చెప్పబోతుందో మనకైతే చెప్పట్లేదు, డైరెక్ట్ గా మీకే చెప్తుంది కాబట్టి విని మీరే స్పందించండి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది తొలి ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట సిరివెన్నెల సాహిత్యానికి దేవా సంగీతం. ఈ పాటని కోరుతున్న వారు సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: సమయం 11 గంటలు కాస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం గుర్తుకొస్తున్నాయిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధాని తెలియజేశారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్టమూ అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. గత 30 నెలల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విజయవంతమయ్యామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ విజన్ 2047 లక్ష్యం సాధించే దిశగా వెళుతున్నామని తెలిపారు. ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పనే లక్ష్యంగా, ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. శాసనసభ, శాసనమండలి ఆవరణల్లో తెలంగాణ రాష్ట అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట వ్యాప్తంగా తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హనుమకొండ జిల్లాలో జరిగిన వేడుకల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో విజన్ 2047 రూపకల్పనతో తెలంగాణ ముందుకు వెళుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. పేదల సంక్షేమం, మహిళా సాధికారత, రైతుల అభ్యున్నతి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నూతనంగా నియమితులైన 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ న్యాయమూర్తులతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నిన్న జపాన్లో జరిగిన పురుషుల అండర్ 18 ఆసియా కప్ పూల్ ఏ 3వ హాకీ మ్యాచ్లో కొరియాపై 4-1 తేడాతో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:04 దాటింది. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం.

0: మెకానికు శుద్ధమైన పుత్తేలుగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అనవడము సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. అండ్ నేను మీ అర్జున్ లక్ష్మి. ఇందాక విన్నసారు కదా రోజా సినిమా నుంచి ఒక చక్కటి ఆల్ టైమ్ హిట్ సాంగ్. ఆ పాట ఎందుకు వినిపించారో మీకు అర్థమై ఉంటుంది కదా. ఇండియన్ స్పీల్బర్గ్ అని ఆ దర్శకుడిని సగర్వంగా పిలుచుకుంటాం. ఆయన దర్శకత్వం వహించే ప్రతి సినిమా కోసం ఇష్టంగా ఎదురుచూస్తాం. విడుదలయ్యాక అంతకు మించిన ఆసక్తితో సినిమాను చూస్తాం, మళ్లీ మళ్లీ చూస్తూనే ఉంటాం, మనసులో పదిలంగా దాచేసుకుంటాం. వెండితెర మీద ఆవిష్కరించే ఆయన చిత్రాలన్నీ మణులు రత్నాలే మరి. అందుకే మణిరత్నం గారంటే అంతిష్టం అసీత హిమాచలం. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు, ఈ సందర్భంగా శుభాకాంక్షలను అందిస్తోంది వివిధ భారతి. ఇవాళ్టి మన బయోపిక్ ఇద్దరు

గుర్తుపట్టారు ఆ సింగర్ని? ఆశా భోంస్లే గారు పాడారా పాటని. తెలుగులో అతి తక్కువగా పాడిన పాటలో ఈ పాట కూడా ఒకటి అనమాట. ఎనీవేస్ మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. బయోపిక్ గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మణిరత్నం గారు తమిళంలో తీసిన ఇరువరన్ను తెలుగులో ఇద్దరుగా డబ్ చేశారు. మీకు తెలుసా, మణిరత్నం గారు ఎంతో ఇష్టంగా తీసిన సినిమాగా ఇద్దరు సినిమాని చెప్తారు. సహ రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా అన్ని తానే ఆవిష్కరించిన దృశ్య కావ్యం ఇద్దరు. మాట్లాడుకుందాం మరిన్ని సంగతులు ఈ బయోపిక్ గురించి. వింటూనే ఉండండి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా బయోపిక్ అంటే ఒక వ్యక్తి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసే సినిమా కదా. కానీ ఇద్దరు సినిమా ఇద్దరు ప్రాణ స్నేహితుల జీవితం ఆధారంగా మణిరత్నం గారు సృష్టించిన సెల్యులాయిడ్ వండర్ గా నిలిచింది, ఎన్నో పురస్కారాలను అందుకుంది. చెప్తాను ఇంకొన్ని విశేషాలు బయోపిక్ వింటుంటారుగా. ఇప్పుడైతే బొంబాయి సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ లవ్లీ మెలోడీ మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1997లో విడుదలైన ఇద్దరు సినిమా తమిళనాడులో రాజకీయాలకు సినిమాకు ఉన్న అనుబంధాన్ని ఆధారంగా తీసుకున్న సినిమా అన్నమాట. అంటే సినిమా హీరో కావాలని కలలు కనే ఒక యువకుడు రాజకీయాలను ప్రభావితం చేసి సమాజాన్ని మార్చాలి అనుకునే యువ రచయిత. వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితులయ్యాక ఎదురైన పరిణామాలేంటి? ఇది చిత్రకథ. మరి దిగ్గజ నటులు మోహన్ లాల్ గారు, ప్రకాష్ రాజ్ గారు ఇందులో ప్రధాన పాత్రలుగా నటించారు. అంటే హీరో కావాలనుకునే ఆనంద్ అనే యువకుడి పాత్రను మోహన్ లాల్ గారు, సమరసూర్యం అనే రచయిత పాత్రను ప్రకాష్ రాజ్ గారు పోటీ నటించారు. అండ్ ఇద్దరు కూడా ఆ పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇక ఐశ్వర్యరాయ్ గారు ఈ సినిమాతోనే సినీరంగ ప్రవేశం చేశారు, అది కూడా ద్విపాత్రాభినయంతో. రేవతి, నాజర్, టబు, మధుబాల లాంటి అగ్ర నటీనటులను ఎంపిక చేశారు మణిరత్నం గారు. ఇద్దరు స్నేహితుల మధ్య స్నేహం, అభిప్రాయ భేదాలు, వాటికి కారణమైన పరిస్థితులను ఎంతో సహజంగా తనదైన శైలిలో చిత్రీకరించారు. ఇద్దరు గురించిన విశేషాలు మరిన్ని చెప్తాను ఈ పాట తర్వాత. ముందే ఒక స్పాట్ వినిపిస్తాను, ఆ తర్వాత ఇద్దరు సినిమా నుంచి హిట్ సాంగ్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవ, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. బయోపిక్ గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మణిరత్నం గారి సినిమాలంటే మన కళ్ల ముందు మెదిలేది అందమైన ప్రకృతి, మనసుకు హత్తుకునే సాహిత్యం, సంగీతం, వీటికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. సన్నివేశాల్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. మరి ఇద్దరు సినిమాకు స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ గారు అందించిన బీజియం, స్వరపరిచిన పాటలు మనల్ని మంత్రముగ్ధులం చేస్తాయి. ఇక వేటూరు సుందరమూర్తి గారి సాహిత్యం ఈ చిత్రానికి మరో అసెట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో పాటలు అన్ని కూడా వేటూరు గారే రాశారు. మరి ఈ పాటని ఆస్వాదించండి.

అద్భుతమైన మెలడీ ఎవరు పాడారో తెలుసా? సుశీల గారని అనుకుంటా కదా. కాదు, మన గానకుల సుశీల గారి కజిన్ సంధ్య గారు. సో మనకు ఆ సిమిలారిటీస్ అలా కనిపిస్తాయి అనమాట. ఇన్వెస్ట్ మరి బయోపిక్ గురించి మరిన్ని కబుర్లు చెప్పే ముందు

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1997లో విడుదలైన ఇద్దరు సినిమాను టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మాస్టర్స్ కేటగిరీలో ప్రదర్శించారు. అంటే టైమ్లెస్ మాస్టర్ పీస్ అనమాట. టైమ్లెస్ మాస్టర్ పీస్ ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది, ఆ ఫీల్ అనేది అలాగే ఉంటుంది. సో ఇక విమర్శకుల ప్రశంసలే కాక 2 నేషనల్ అవార్డ్స్ అందుకుంది ఈ సినిమా. గర్వించదగ్గ మరో విషయం ఏమిటంటే 2012 సంవత్సరంలో బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ విభాగంలో 1000 ఆల్ టైమ్ అతి గొప్ప చలనచిత్రాల జాబితాలో ఈ సినిమాను చేర్చారు. మణిరత్న గారి ద్వారా భారతీయ సినిమాకు దక్కిన అరుదైన గౌరవం ఇది. మరి మరిన్ని విశేషాలు చెప్తాను. చెప్పే ముందు ఈ పాట వినిపిస్తున్నాను. ఏదంటే నాయకుడు సినిమా తెలుసు కదా మీకు, కమల్ హాసన్ మణిరత్న గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమా. ఈ సినిమాకు ఇళయరాజా గారు మ్యూజిక్ అందించారు. ఈ పాట ఇప్పుడు మీకోసం.

మీరు వింటున్నారు బయోపిక్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బయోపిక్లు అంటే ఈ మధ్యకాలంలో కొంచెం మనకి బయోపిక్ సినిమాలు ఎక్కువగానే వచ్చాయి, కానీ 90లోనే ఇద్దరు సినిమాతో మణిరత్నం గారు ప్రయత్నం చేశారు చూడండి. అంటే బయోపిక్ సినిమా తీసే ప్రయత్నం చేశారు, అది కూడా ప్రముఖులైన ఇద్దరు దిగ్గజాల జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించడం అంటే అంత సులభమేమీ కాదు కదా. సో మణిరత్నం గారు ఒక సన్నివేశాన్ని చిత్రీకరించే విధానం కానివ్వండి, స్టోరీని ప్రజెంట్ చేసే పద్ధతి కానివ్వండి, సంథింగ్ స్పెషల్. ఎప్పుడైనా సరే అలా అట్రాక్ట్ అయిపోతాం, ఆహ్లాదంగా ఉంటుంది కదా. అండ్ అట్ ద సేమ్ టైం ఒక క్లాస్ టచ్ ఇస్తారు మణిరత్నం గారు. అందుకే మణిరత్నం గారి సినిమాలన్నీ కూడా ఎప్పుడు స్పెషలే. అంతర్జాతీయంగా కూడా భారతీయ సినిమా గొప్పతనాన్ని చాటిన దర్శకుడు మణిరత్నం గారు. మరి ఇప్పుడైతే సఖీ సినిమా నుంచి ఎవర్ గ్రీన్ సాంగ్ మీకోసం

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా ఇద్దరు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ గారు పోటా పోటీగా నటించిన ఈ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య ఉండే అన్ని సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయి. ఎన్ని విభేదాలున్నా ఇద్దరు ప్రాణ స్నేహితుల అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుందనే విషయాన్ని తెలియజేసే డైలాగ్స్, క్లాసిక్స్ గా నిలిచిన పాటలు, ఇక సంతోష్ శివన్ కెమెరాతో బంధించిన ప్రకృతి రమణీయత, రెహమాన్ గారి మ్యూజిక్తో చేసిన మ్యాజిక్ వెరసి మణిరత్నం గారు సృష్టించిన క్లాసిక్ బయోపిక్ ఇద్దరు.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు

0: శిక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే హిందీలో వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్లీ కలుద్దాం చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలో సమయం 12:05 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి. దశాబ్దాల పోరాటం కల సాకారమై భారతదేశ 29వ రాష్టంగా తెలంగాణ ఆవిర్భవించిన రోజు 2014 జూన్2. ఆకాశవాణి వివిధ భారతి తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ శుభాకాంక్షలను అందిస్తోంది.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా ఇవాళ్టి చైతన్య స్ఫూర్తి. ఎందరో అమరవీరుల త్యాగఫలం తెలంగాణ. 1969 తొలిసారిగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. సుదీర్ఘ పోరాట పటిమకు, ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనం తెలంగాణ. తమ భాష, చరిత్ర, సంస్కృతి పరిరక్షణకు సంకల్పించిన ప్రజల చైతన్యానికి నిదర్శనం 33 జిల్లాల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. ఈ పాట తర్వాత మరిన్ని విశేషాలు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. నైజాంల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్షరాన్ని ఆయుధంగా మార్చిన కాళోజీ గారు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట సాధనలో గళమెత్తిన గద్దర్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ నినదించిన దాశరథి కృష్ణమాచార్యులు గారు, సాహిత్య సినీ రంగాలలో శిఖరాగ్రాలను అధిరోహించిన వారే, మరి ఇంకా ఎందరో తెలంగాణ బుద్ధిబిట్టలు చెప్తాను. మరిన్ని విశేషాలు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है।
1: गत 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు, తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు, ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
2: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. విలక్షణ విభిన్న సంస్కృతుల నిలయం తెలంగాణ. ఆషాఢంలో అమ్మను ఆరాధించే బోనాలు, ఆశ్వజంలో ప్రకృతితో మమేకమై జరుపుకునే పూల పండుగ బతుకమ్మ, చారిత్రక వారసత్వ సంపద రామప్ప గుడి, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్, హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్, వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాల్లో భారీ వినాయకుడు, తెలంగాణ ప్రత్యేకతను విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. మరి మరిన్ని విశేషాల కోసం వింటూనే ఉండండి చైతన్య స్ఫూర్తి.

0: ఎలా తెలుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం ఇవాల్టి మన చైతన్య స్ఫూర్తి. సర్వపిండి, పచ్చిపులుసు, పాయ, అంకపు చికెన్, గోంగూర మాంసం, నల్లిల కూర లాంటి రుచికరమైన వంటకాలు తెలంగాణ స్పెషల్. అంతేనా, అరమరకలు లేని నిష్కల్మషమైన ఆప్యాయతకు కూడా. ఇక తెలంగాణ బిడ్డలెందరో అత్యున్నత పదవులలో దేశానికి సేవలందిస్తున్నారు. పోచంపల్లి, గద్వాల, తెలంగాణ చేనేత వైభవానికి సాంప్రదాయ వస్త్రాలకు మరో పేరు. ప్రతి ఏటా తెలంగాణలో జరుపుకునే సమ్మక్క సార్లక్క జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర. మడమ తిప్పని పోరాటానికి, అలుపెరుగని చైతన్యానికి మారుపేరు తెలంగాణ.
2: ఇంకా వింటున్నారా బాలు? ఎప్పుడు అక్క?

సమయం 12:30 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 కు ఈట్ ఫిట్ తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు సుప్రీంకోర్టుకు చెందిన 5 నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు వీరి నియామకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీచంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జస్టిస్ అరుణ్ పల్లీతో పాటు సీనియర్ అడ్వకేట్ వి మోహన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 22-27 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొలీజియం చేసిన సిఫారసుల మేరకు 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సీనియర్ అడ్వకేట్ మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిబిఎస్ఈ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీల్లోని సమస్యల వెరిఫికేషన్, సమాధానాల పునర్మూల్యాంకనం కోసం ఉద్దేశించిన పోర్టల్ను ఈరోజు నుండి అందుబాటులోకి తెచ్చినట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఈ పోర్టల్ ఈ నెల 6వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. మూల్యాంకనం చేసిన తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీని పొందిన విద్యార్థులు మాత్రమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆధార్ వెరిఫికేషన్ను చేర్చినట్టు బోర్డు పేర్కొంది. ఆధార్ లేని పిల్లల కోసం వారి తల్లిదండ్రులు, బంధువులు లేదా సంరక్షకుల ఆధార్ వివరాలను ఉపయోగించవచ్చు. స్కాన్ చేసిన కాపీల్లో గుర్తించిన సమస్యల వెరిఫికేషన్ కోసం విద్యార్థులు జవాబు పత్రానికి 100 రూపాయల చొప్పున, అలాగే పునర్మూల్యాంకనం కోసం ప్రశ్నకు 25 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మ్యాన్మార్ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని ఆ దేశాధ్యకులు యు మిన్ ఆంగ్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్న న్యూఢిల్లీలో సమావేశమైన యు మిన్ ఆంగ్ వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కనెక్టివిటీ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి విస్తృత స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడుతూ మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.
1: Both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the President has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: Myanmar adhyakshudito patu పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్కు వచ్చింది. యు మిన్ ఆంగ్ ఈరోజు ముంబైని సందర్శిస్తారు. అక్కడ వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరుపుతారు. భారత్, అమెరికా దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశకు సంబంధించిన

0: ప్రధాన అంశాలను ఖరారు చేశాయని, ప్రస్తుతం కొన్ని చిన్నపాటి అంశాలపై మాత్రమే చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఖరారు చేయడంపై చర్చలు జరిపేందుకు అమెరికా బృందం న్యూఢిల్లీకి చేరుకుందని ఆయన చెప్పారు. ఈ చర్చలు ఈ రోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ప్రపంచానికే తెలంగాణను గేట్ వేగా నిలబెట్టాలన్నది తమ స్వప్నమన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. రాష్టాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.
1: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్ వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్, 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
0: తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్టం సమృద్దమైన సాంస్కృతిక వారసత్వాన్ని, కష్టపడే తత్వం ఉన్న ప్రజలను కలిగి ఉందని రాష్టపతి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు నిరంతర పురోగతి శ్రేయస్సులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలంగాణ ప్రజల సృజనాత్మకత, ఆవిష్కరణలు, కష్టపడే తత్వం, పట్టుదల ద్వారా దేశ ప్రగతికి గణనీయమైన సహకారాన్ని అందించిందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల ధైర్యం, పట్టుదల, పోరాట స్పూర్తికి ప్రతీకలుగా నిలిచే గొప్ప చరిత్ర, అద్భుతమైన సంస్కృతి ఈ రాష్టం సొంతమని కొనియాడారు. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలు, సంతోషం, విజయాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా ఉపరాష్టపతి పాల్ మాషటిల్లేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్, మౌలిక సదుపాయాల రంగాల్లో ఉన్న అవకాశాల గురించి చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పాల్ మాషటిల్లే చూపిన నిబద్దతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని అంగీకరించినట్టు కూడా జయశంకర్ తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, సౌరాష్ట, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రేపటి వరకు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కోస్తా ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని ఐఎండీ తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్బంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలో టైం 12:40 దాటింది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం. అండ్ నేను మీ ఆర్జీ లక్ష్మీ.

0: is always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAT 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు మెళకువలు సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. ఓన్లీ ఆన్ వివిధ భారతి. పెద్దవాళ్ళం సరే, కావలసిన ఫుడ్, క్యాలరీస్ లేనివి, పోషకాలున్నవి, కొన్ని ఇష్టం లేకున్నా ఏదో మెడిసిన్ లాగా అనుకుని తినేస్తాం కదా. హెల్త్ కోసం ఆ మాత్రం సాక్రిఫైస్ తప్పదు కదా. మరి పిల్లల మాట ఏంటి చెప్తాగా, వాళ్ళ గ్రోత్కి అవసరమైన ఫుడ్ ఏంటో స్టేట్ ఇన్ ఫ్రెండ్స్.

0: ki raat bonal bonal bonal
1: music and masti filmy news to paatu manalni updated ga unchadaniki boledanta gup shop whatsapp requests song dedications inka ennenno only on vivid bharti akashwani telugu prapanchamanta vinochu ela antara simple మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: ఈట్ ఫిట్ టైం. పిల్లల గ్రోత్ కు అవసరమైన ఫుడ్ అంటే మీకు చెప్తానన్నాను కదా ఇందాక. యాక్చువల్ గా పిల్లల లంచ్ బాక్స్ లో దానిమ్మ గింజలు, కీరా ముక్కలు, నువ్వుల ఉండ ఇలాంటి ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్ ఉండేలా చూసుకోవాలట. కొంచెం డెకరేటివ్ గా సెట్ చేశారనుకోండి, యాక్చువల్ గా ఇవన్నీ అంటే వాళ్ళ మొహం ఇలా పెట్టేస్తారు, ఇవన్నీ నేను తినాలా ఇప్పుడు అన్నట్టు. సో కొంచెం డెకరేటివ్ గా అట్రాక్టివ్ గా సెట్ చేశారనుకోండి లంచ్ బాక్స్ ని, నేను చక్కగా తినేస్తారు అనమాట. ఇవే కాదు, ఇంకా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ కొన్ని, అవేంటో మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే ఇప్పుడు ఈ పాట వినేయండి. గాడ్ ఫాదర్ మూవీ నుంచి డాన్సింగ్ నంబర్ మెగాస్టార్ చిరంజీవి గారి జస్ట్ ఎంజాయ్ దిస్ ట్రాక్ లిస్ట్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈ ట్వీట్ లో ఉన్న పిల్లలకు కావలసిన వాళ్ళ గ్రోత్ కు అవసరమైన కొన్ని ఫుడ్ ఐటమ్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్ గా రాగి, పెసలు నానబెట్టి వాటితో దోశ వేసి స్నాక్స్ గా ఇచ్చారనుకోండి, వీటిలో ఉండే పోషకాలు పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక పిల్లలకు అవసరమైన ఏదైనా ఫుడ్ తయారు చేయాలంటే ముందు వాళ్ళకి ఇష్టమై ఉండాలి, మళ్ళీ వాళ్ళది అందులో మంచి పోషకాలు ఉండాలి, ఇవన్నీ చూసుకోవాలి పేరెంట్స్. కానీ కొన్ని ఇష్టం లేకపోయినా పోషకాలు ఉండే వాటిని వాళ్ళు ఇష్టపడేలా చేసి తినేలా చేయాలన్నమాట. ఎనీవేస్, మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన విషయాలు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈట్ ఫిట్ టైం. మరి పిల్లల గ్రోత్ కు అవసరమైన ఫుడ్ ఐటమ్స్ కొన్ని మీతో షేర్ చేసుకున్నారు. యాక్చువల్ గా పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, పిల్లలకి ఇష్టమైన ఫుడ్ పెడితేనే బాగుంటుంది కదా, ఎందుకు వాళ్ళకి ఇష్టం లేని పదార్థాలన్నీ తినిపించడం, వాళ్ళకి ఇష్టమైన చేసి పెడితే సరిపోతుంది కదా అనే కాన్సెప్ట్ తోనే ఉంటాం. కానీ వాళ్లకు అవసరమైన అంటే వాళ్ల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉండే పండ్లు కూరగాయలు వాళ్ళ డైలీ రొటీన్ లో ఉండేలా చూసుకోవడం ఎంతైనా అవసరం అంటున్నారు నిపుణులు. మరి ఎంతైనా ఫ్యూచర్ సిటిజన్స్ కదా, వాళ్ళు హెల్దీగా పెరిగితేనే సొసైటీ కూడా బాగుంటుంది. ఆలోచించండి అండ్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: స్వమేధ్యంగా ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేలాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క తెలియజేశారు. 6 గ్యారంటీలు, ధాన్యం కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. వచ్చే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా తగ్గుతాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచానికే తెలంగాణను గేట్ వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నమన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందని తెలియజేశారు. రాష్టాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగాను, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి చెప్పారు.
1: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్ వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజాప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
0: పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మహిళలు, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని తెలియజేశారు.
1: ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మరియు విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది.
0: అంతకుముందు ముఖ్యమంత్రి హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి తెలియజేశారు. సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవసాయ వారసత్వమే తెలంగాణకు జీవనాడి అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా లోక్భవన్లో జాతీయ ఎజెండాను గవర్నర్ ఆవిష్కరించారు. వ్యవసాయంతో పాటు ఐటీ, ఫార్మా, అంకుర సంస్థల రంగాల్లో తెలంగాణ అంతర్జాతీయ గుర్తింపు పొందిందన్నారు. దేశ ప్రగతిలో తెలంగాణ మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ ఆకాంక్షించారు. శాసనసభ, శాసనమండలి ఆవరణలో తెలంగాణ రాష్ట అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్టంలో సామాజిక భద్రత అందించడమే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించేలాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్టావతరణ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రపంచంలో అభివృద్ది చెందిన ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో రాష్టంలో ఈ బీమా పథకానికి శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు.
2: కుటుంబానికి సామాజిక భద్రత కల్పనే ధ్యేయంగా పేద మధ్యతరగతి ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం.
0: ప్రత్యేక తెలంగాణ రాష్ట సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు వెలకెట్టలేనివని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన అవతరణ వేడుకల్లో మంత్రి ప్రసంగించారు.
3: అమరుల త్యాగ ఫలితంగానే స్వరాష్ట్రంగా తెలంగాణ సిద్ధించింది. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పిస్తా ఉన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ప్రజాప్రభుత్వం, అభివృద్ది, సంక్షేమ, పారదర్శక పాలన, సమగ్ర ప్రగతి లక్ష్యాలతో ముందుకు సాగుతోంది.
0: తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని క్రీడల శాఖ మంత్రి వాకిట్ శ్రీహర్ అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన రాష్ట ఆవిర్భావోత్సవాల్లో మంత్రి ప్రసంగిస్తూ
4: రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తా ఉన్నాం. నిరుపేదల సన్నబియ్యం పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు

0: గౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇళ్లు సన్న బియ్యం పథకాలను అమలు చేస్తా ఉన్నాం.
1: హనుమకొండ జిల్లాలో రాష్ట అవతరణ వేడుకలకు హాజరైన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి వివరించారు.
2: తెలంగాణను 2030 నాటికి ప్రపంచంలో టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్లలో ఒకటిగా నిలబెట్టాలనే సంకల్పంతో లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకొచ్చాం. ఈ పాలసీ ద్వారా వచ్చే 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలతో పాటు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆకర్షించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, రాష్టాన్ని సాధించుకున్నామే తప్ప తెలంగాణ ఆశయాలు లక్ష్యాలు చేరుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు, ధాన్యం కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే మహారాష్ట ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటున్నారని సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రజలకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఆయన ఒక ప్రకటనలో, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలను పక్కన పెట్టి తన కుటుంబాన్ని మాత్రమే బాగు చేసుకున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు తెస్తామన్న కాంగ్రెస్ పార్టీ సైతం గత 2 ఏళ్లలో రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ భూముల దందాలకు కేంద్రంగా మార్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు. వచ్చే 5 రోజుల్లో రాష్టంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. వచ్చే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా తగ్గుతాయని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా శక్తి పథకం కింద 2025-26 సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు 172 కోట్ల రూపాయలకు పైగా రుణాలు మంజూరు చేసినట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట అవతరణ వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవందనం స్వీకరించారు. ఆర్థిక, సామాజిక పరిపాలనా రంగాల్లో విజన్ 2047 రూపకల్పనతో తెలంగాణ ముందుకెడుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి జిల్లాలో జరిగిన వేడుకల్లో పేర్కొన్నారు. కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన రాష్ట అవతరణ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా రాష్ట అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క, మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి, కరీంనగర్ జిల్లాలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, యాదాద్రి భువనగిరి జిల్లాలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్టావిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో ముఖ్యతిథులుగా పాల్గొన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన తమ పార్టీ సభకు అనుమతి ఇవ్వాలంటూ జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. అయితే తమ వాదనలు వినకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని తెలంగాణ ఉద్యమ నేతలు కవేట్ దాఖలు చేశారు. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగాను, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్టంలో సామాజిక భద్రత అందించడమే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేలాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. 6 గ్యారంటీలు, ధాన్యం కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వచ్చే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా తగ్గుతాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

చూస్తుండగానే ఐపీఎల్ అయిపోయింది, సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతున్నాయి, ఇంకో 2 డేస్ లో స్కూల్ కూడా స్టార్ట్ అవుతాయి అంటారు కదా, కాలం ఎవరి కోసం ఆగదని. మనం కూడా టైంతో పరిగెడుతూ ఉండాలంతే. కానీ ఏ టైంలో అయినా మీతోనే ఉండే మీ ప్రియని ఇస్తాం వివిధ భారతి. మంచి మంచి మాటలు పాటలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ సంగతి స్పెషల్ గా చెప్పకర్లేదనుకోండి, నేను రెడీ క్వశ్చన్స్ తో. మరి మీరు రెడీనా మొబైల్స్ తో? ఇక మొదలెడతామా షో టైం ని? అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా ఈరోజు మనం తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవాళ షో టైమ్ లో కూడా క్వశ్చన్స్ అంతకు రిలేటెడ్ గానే ఉంటాయన్నమాట. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. తెలంగాణకు ఇంకో పేరు కూడా ఉంది, ఏంటది? మరోసారి వినండి క్వశ్చన్. తెలంగాణకు ఇంకో పేరు కూడా ఉంది, ఏంటది? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం ఒక లవ్లీ మెలోడీ డ్యూట్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

కిల్లర్ మూవీ నుంచి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ వినే సాంగ్ కదా. నిజంగా ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ అంటే కంపోజిషన్ అంతే, అలా ఫిదా అయిపోతాం విన్న ప్రతిసారి కదా. ఎనీవేస్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను తెలంగాణకు ఇంకో పేరు కూడా ఉంది ఏంటది అని. అందరూ రైట్ ఆన్సర్ పంపించారని చాలా మంది పంపించారు. అందరి పేర్లు చదవడం కుదరదు కాబట్టి కొంతమంది పేర్లు చదివేస్తున్నాను, కేర్ఫుల్ గా వినండి. గజ్వేల్ నుంచి అనిత అండ్ గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేశం, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, కాకతీయ పాష, వరంగల్ నుంచి ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి, ఇక వినాయక్ నగర్ నిజామాబాద్ నుంచి కూర్చున్న శ్రీహరి జ్యోతి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ త్రిలింగ దేశం. తెలంగాణకు ముందు తెలంగాణని త్రిలింగ దేశం అని పిలిచేవారట. ఎందుకంటే తెలంగాణని పూర్వం శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం అనే మూడు పుణ్యక్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతంగా పిలిచేవారట. సో అది కాస్త త్రిలింగ దేశం కాస్త వాడుకలో తెలంగాణ అయింది అందుకని అనమాట. ఎన్వెస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు మరో పాట వినిపిస్తాను. ఇది కూడా ఆల్ టైమ్ హిట్ సాంగే, వింటుంటే అలా మైమర్చిపోతారు మీరు. వినిద్దామా?

0: ఆర్తి మనుషుల్లే కాదు రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది ఈ భావోద్వేగానికి. ఎంత అద్భుతంగా పలికించారో చూసండి. చూడండి బాలసుబ్రహ్మణ్యం గారు, అలా వేటూరు గారు మాత్రమే రాయగలరు, ఇళయరాజు గారు మాత్రమే కంపోజ్ చేయగలరు. అందుకే ఆ పాట ఎవర్ గ్రీన్ హాట్ టచింగ్ సాంగ్ అంతే. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు,
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీనా మీరు? ఇందాక చెప్పాయి కదా, ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి ఈ రోజు షో టైం కూడా క్వశ్చన్స్ రిలేటెడ్ గానే ఉంటాయని. సో ఇది ఒక క్లూ లాంటిది అనమాట. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. తెలుగులో తొలి రామాయణ కర్త బమ్మెర పోతన స్వస్థలం ఏది? అంటే ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? తెలుగులో తొలి రామాయణ కర్త బొమ్మెర పోతన స్వస్థలం ఏది? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324052. అంటే ఇప్పుడు మీకోసం మరో అద్భుతమైన మెలోడీ ఓపాపలాలి ఈ సినిమా నుంచి. ఎంజాయ్ దిస్.

ఇళయరాజు గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట అది బ్రీత్లెస్ సాంగ్ కదా, ఎంత అద్భుతంగా ఉంటుందో పాట. ఎనీవేస్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, తెలుగులో తొలి రామాయణ కర్త బొమ్మెర పోతల స్వస్థలం ఏది, అంటే ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని. చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది మాత్రం నా క్వశ్చన్ మళ్ళీ ఆన్సర్ గా నాకు పంపించారు అనమాట. యాక్చువల్ గా నేనే అడిగా కదా బొమ్మెర పోతల అని, సో అక్కడ అర్థమైపోతుంది బొమ్మెర ఊరికి చెందిన వాళ్ళు అని. కానీ ఆ బొమ్మెర ఎక్కడుందనేది క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేరు చదివేస్తున్నాను. మేడంపల్లి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, అప్పలరాజు పెడన నుంచి, వరంగల్ నుంచి గోనరవి, బుజ్జి హుడాకాలి నుంచి, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప నుంచి, హైదరాబాద్ నుంచి గణేష్ పేదవతి, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ ఆన్ ద రైట్ ఆన్సర్ ఇస్ తెలంగాణ. తెలంగాణలో వరంగల్ జిల్లాలోని బొమ్మెర ప్రాంతానికి చెందిన వాళ్ళు బొమ్మెర పోతన, తెలుగులో తొలి రామాయణ కర్త అనమాట. సో ఎంత గర్వించదగ్గ విషయం చూడండి. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు మరో సూపర్ హిట్ సాంగ్ డ్యూయట్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

ఎప్పుడు విన్నా ఈ పాట ఇలాగే ఉంటుంది. అదే ఫ్రెష్నెస్, అదే గ్రేస్, అదే ఉత్సాహం అనిపిస్తుంది ఈ పాట వింటుంటే కదా. అందుకే వీటిని అంటారు ఎవర్ గ్రీన్ సాంగ్స్ అని. ఎనీవేస్, వీటిలో ఉండండి, నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు షో టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా మీరు? యాక్చువల్ గా ఒక రంగంలో తర్వాత అంటే ఎవ్వరు ఎంతమంది సక్సెస్ అయినా, ఎంత సక్సెస్ అచీవ్ చేసినా కూడా ఫస్ట్ అనేది ఉంటుంది చూడండి, తొలి అనేది. ఆ తొలిగా సాధించిన ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్లకుండే ప్రత్యేకత, స్పెషాలిటీనే వేరు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు? దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు? మీకు ఇందాక చెప్పాను, ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మన క్వశ్చన్స్ అన్ని కూడా అందుకు రిలేటెడ్ గా ఉంటాయని. సో క్లోజ్ ఇచ్చేసాను, ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ ఏమంటారా, వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం

ఈ పాటని నచ్చిన వాళ్ళు అంటే ఎవరైనా ఉంటారా కదా? అస్సలు అందరి మనసు కవి ఆత్రేయ గారి సాహిత్యం, ఇళయరాజు గారి సంగీతం, ఇక గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గానం. హమ్మింగ్ మెయిన్ ఈ పాటకి ఏంటంటే కోరస్ వస్తుంది చూడండి, పాట అంతా కూడా వస్తుంది. ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. అలా లేకపోతే పాట ఎలా ఉంటుందో ఊహించడం కూడా చాలా కష్టం. ఎనీవేస్, మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు అని. చాలా మంది పంపించారు ఆన్సర్, మరి కొంతమంది పేర్లు చదివేస్తున్నాను, అందరిదే చదవడం కూడా కాబట్టి. పీర్జాతిగూడ నుంచి శ్రీనివాస్, ఏఎస్ రావు నగర్ నుంచి సీతా, దేవిక, న్యావనంద నుంచి

అవినందు నుంచి మీ పేరు ఏదో మిస్ అయినట్టుందండి, మీరు పేరు పంపలేదు. వరంగల్ కాశీబుక్ నుంచి దాసి రామచంద్రం, చింత శ్రీనివాస్ షాపలి నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ రాణి రుద్రమదేవి. ఊరగల్ రాజధానిగా కాకతీయుల పరిపాలించారు, ఆ విషయం మీ అందరికీ తెలుసు. రాణి రుద్రమదేవి ఆంగ్లేయుల్ని ఎదిరించిన వీర వనిత అనమాట. సో ఇక్కడ తనకి ఎవరు సపోర్ట్ లేకపోయినా కూడా ఒక్కతే ఎదిరించింది ఆంగ్లేయుల్ని, కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించింది. సో ఆ తర్వాత ఎంతమంది వచ్చినా కూడా మనం ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నాం కదా, దక్షిణ భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు అని. సో తెలంగాణలో ఉంది ఊరగల్, ఆ విషయం అందరికీ తెలుసు. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం మరో లవ్లీ సాంగ్ ఆన్ ద వే.

సమయం 2 గంటలు కావస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2 to 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ గీతిక సక్సెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఫోటోగ్రఫీ కెరీర్గా తీసుకున్న గీతికకు స్పోర్ట్స్, అది కూడా తనకు ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్గా ఎదగాలన్నది గోల్. కానీ అది అంత ఈజీగా ఫుల్ఫిల్ అవ్వలేదు, ఎందుకంటే అమ్మాయిలకు అంత త్వరగా అవకాశం రాదు ఈ ఫీల్డ్లో అని అందరూ అనేవారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా అమ్మ ప్రోత్సాహంతో ముందడుగు వేసింది గీతిక. మరి తన ఈ ప్రయాణం ఎలా సాగింది చెప్తాను.

ఆకాశవాణి వివిధ భారతి మీరు వింటున్నారు శక్తిశీలి. స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ గీతిక సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఫోటోగ్రఫీ కెరీర్గా తీసుకుంది గీతిక, ఆ తర్వాత స్పోర్ట్స్, అది కూడా తనకి ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్కి ఎదగాలన్నది తన గోల్. చాలామంది చెప్పారు ఈ ఫీల్డ్లో అమ్మాయిలకు అంత త్వరగా అవకాశాలు రావు అని, ఆయన కూడా పట్టించుకోలేదు, అమ్మ ప్రోత్సాహంతో ముందడుగు వేసింది. మరి ప్రతిష్టాత్మక టోర్నీల్లో స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్గా మొదట్లో అవకాశం రాలేదు గీతికకు. క్రీడా ఫోటోగ్రఫీ మగవాళ్ళకే కానీ ఆడవాళ్ళకి ఇక్కడ చోటులేదు అన్న మాటలే వినాల్సి వచ్చింది. మామూలుగా ఏంటి, మనం కొంచెం ఫీల్ అయ్యామనుకోండి అక్కడితో ఆగిపోవాల్సి వస్తుంది. అలా ఆగిపోయింటే ఇప్పుడు మనం గీతిక గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. సో నిరాశతో వెనుతిరగాల్సి వచ్చినా కూడా ఎక్కడా తను తగ్గలేదన్నమాట. పట్టుదలతో ప్రయత్నించి తన ప్రతిభతో ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ వాటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచంలోనే ద బెస్ట్ స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్లో ఒకరిగా ఎదిగింది గీతిక. మరి చెప్పాల్సిన విశేషాలు మరిన్ని ఉన్నాయి, చెప్తాను, వింటూనే ఉండండి శక్తిశీలి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

ಮನು ಜನರಂಜನೆ. మీరు వింటున్నారు శక్తిశీలి స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ గీతిక సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఒక్కొక్క అవకాశాన్ని అందుకుంటూ వాటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచంలోనే ద బెస్ట్ స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్లలో ఒకరిగా ఎదిగింది గీతిక. మీకు తెలుసా, దాదాపు 2 దశాబ్దాల స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్ కెరీర్లో జాతీయ క్రీడలు, కామన్వెల్త్, ఐపీఎల్, ఇండియన్ సూపర్ లీగ్, సౌత్ ఏషియన్ గేమ్స్, టోక్యో ఒలింపిక్స్, ప్యారిస్ ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలను తన కెమెరాల్లో బంధించి ఫోటోల రూపంలో అందించి అభిమానులకు కనువిందు చేసింది గీతిక. మరి సక్సెస్ జర్నీ ఇంకా ఉంది, వింటూనే ఉండండి శక్తిశీలి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశిలి సమయం స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ గీతిక సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 2018-2022 ఫిఫా ప్రపంచకప్ కి అఫీషియల్ ఫీమేల్ జర్నలిస్ట్ గా వ్యవహరించిన గీతిక వచ్చే నెలలో జరగబోయే ఫిఫా పురుషుల ప్రపంచకప్ 2026 మెగా టోర్నీని తన కెమెరాలో బంధించేందుకు సిద్దమైంది. మరి ఈ విషయానికి సంబంధించి ఒక రికార్డ్ క్రియేట్ చేసింది గీతిక. అదేంటో చెప్తాను, చెప్పే ముందు ఒక పాట వినిపిస్తాను, వినిద్దామా?

మీరు వింటున్నారు శక్తిశీలి, స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ గీతిక సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా వచ్చే నెలలో జరగబోయే ఫిఫా పురుషుల ప్రపంచ కప్ 2026 మెగా టోర్నీని తన కెమెరాలో బంధించేందుకు సిద్దమైంది గీతిక. అండ్ ఈ విషయానికి సంబంధించి ఒక రికార్డ్ క్రియేట్ చేసింది కూడా, అదేంటో చెప్తానన్నాను కదా ఇందాక. ఇలా 3 సార్లు ఈ అవకాశం అందుకున్న వన్ అండ్ ఓన్లీ ఇండియన్ ఫీమేల్ ఫోటోగ్రాఫర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది గీతిక. గ్రేట్ కదా. అసలు ఇంట్రెస్ట్ ఉన్నా కెరియర్లో వెళ్దామా వద్దా, ఛాన్సెస్ తక్కువ అంటున్నారు, గెలుస్తానో లేదో అని భయపడుతూ వచ్చిన ఒక అమ్మాయి ఇవాళ ఒక బెస్ట్, అంటే వరల్డ్లోనే బెస్ట్ స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్గా ఎదిగింది కదా. ఎంత పట్టుదల ఉంటే అలా సాధిస్తుంది చెప్పండి. అండ్ ఆ పట్టుదల అందరికీ అవసరం. మరి స్పోర్ట్స్ ఫోటో జర్నలిస్ట్గా కెరీర్లో సక్సెస్ అందుకున్నా కూడా ఇందులో కూడా కొన్ని కష్టాలు ఉన్నాయంటుంది గీతిక. ఫ్రీక్వెంట్గా దూర ప్రయాణాలు, గంటల తరబడి స్టేడియంలో ఉండాల్సి రావడం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ క్రీడాకారుల గెలుపు క్షణాలు, అభిమానుల కేరింతలు, జట్టు భావోద్వేగాలు వంటి అపురూప దృశ్యాలను ఫోటోలు తీయడంలో ఉండే ఆనందం ముందు ఈ చిన్ని చిన్ని కష్టాలు కనిపించవు అనే గీతిక విజయ ప్రస్థానం ఈ రంగంలోకి రావాలనుకునే ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తినిస్తాయి. నిజమే కదా. మరి అదనమాట, ఇలాంటి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మనకి టైం అస్సలు తెలియదు. కానీ ఏమైంది తెలుసా, 2 గంటల 53 నిమిషాలు దాటింది. లక్ష్మికి బాయ్ చెప్పే టైం కూడా వచ్చేసింది. మరోసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను అందిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్, అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు ఈ మధురిమ.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 5 గంటలు. రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి కార్యక్రమాలు కొనసాగుతాయి. మా ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెర్జ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు. కాసేపట్లో మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో ధీరవనిత ఐలమ్మ రూపకముంటుంది. సమర్పణ ఎస్ రాజవర్ధన్. మిగతా కార్యక్రమాల వివరాలు ఈ సాయంత్రం 6:05 వినిపించడం జరుగుతుంది. మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి మీ మాటలు మీకోసం పాటలతో రేడియో నేస్తాం యు దినేష్. 5:30 దాకా ఉండేటువంటి ఈ కార్యక్రమంలో శ్రోతలు పాల్గొనవచ్చు, ఫోన్ చేయవచ్చు, నచ్చిన మెచ్చిన పాటినొచ్చు. శ్రోతలు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 0873 అనే ఎస్టీడీ కోడ్ను జత చేస్తూ 2300081 ఇంకొక నంబర్ 2329508 ఫోన్ నంబర్లు మరొకసారి 0873-295081-23008-1. కార్యక్రమంలో ముందుగల నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రంలో నుంచి ఈ పాట మీకోసం.

శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడా పాటల్ని కోరవచ్చు. శ్రోతలు ఉత్తరం రాయాల్సినటువంటి మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ విద్యానగర్ 504001 చిరునామాకు ఉత్తరం రాసినట్లయితే శ్రోతలు ఉత్తరం ద్వారా కోరినటువంటి పాటను వినిపించడం జరుగుతుంది.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1 నుంచి
4: శ్రోతలు ఉత్తరం ద్వారా పాటలు కోరుతున్నారు. చంద్రశేఖర్ ఆజాద్ ఇంకా వారి మిత్ర బృందం, వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు మాకోసము మంచి పాట వినిపించినట్టు. అయితే ఒకరు ఫోన్ చేశారు, ఆ శ్రోతతో మాట్లాడిన తర్వాత వారు అడిగినటువంటి పాట వినిపిద్దాం. హలో, హలో, నమస్కారం, ఎవరు ఎక్కడి నుంచి అండి? ఒక నిమిషం లైన్లో ఉండండి. యాపల్గూడ నుంచి ఏం పేరండి? హలో,
5: హలో సార్.
4: యాపల్గూడ నుంచి ఎవరు మాట్లాడుతున్నారు?
5: బాబన్న.
4: బాబన్న, ఏం పాడగలరు చెప్పు బాబన్న, వినిపిస్తా. బాబన్న యాపలు కూడా. ఏం చేస్తున్నావు బాబన్న? హలో,
5: హలో సార్.
4: ఏం చేస్తున్నావు? ఇప్పుడు గొర్రెలు మేపుతూనే ఉన్నావా? ఇంకా ఇంటికి పోలే మరి? ఎప్పుడాకా పోతావు? ఎప్పుడాకా గొర్రెలు మేపుతావు?
5: 7 గంటలకు.
4: అవచ్చా, బాగా లేట్ కాలే? ప్రొద్దున 8 గంటలకు ఇడుస్తావు గొర్రెలు?
5: పొద్దున 10 గంటల.
4: మరి ఎండ ఎట్లా తీస్తున్నావు? ఇవాళ
5: గొడిసేపు ఆగుతాం
4: సార్. గొడిసేపు అంటే 2-3 గంటలు ఉంటావా?
5: ఉన్నాం సార్. అంత
4: నీళ్ళు ఎలా దాపుతాం మరి వీటికి?
5: బాగుల
4: ఉన్నాయా మీ బాగులో నీళ్ళు? ఇందమా, ఇదేనా పల్లెటూరు మరి? వచ్చేసింది పాట.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన
3: శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరుతున్నారు, మాకోసం మంచి పాట వినిపించినట్టు కోరుతున్నారు. గుడిహత్నూరు మండలం నుంచి జంగు రాజు మారుతీలు కోరుతున్నారు, మాకోసం ఏదేని మంచి పాట వినిపించినట్టు ఉత్తరం ద్వారా కోరుతున్నారు. అలాగే మంచిర్యాల జిల్లా దొనబండ నుంచి చంద్రశేఖర్ రాజా మిత్రులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు, మాకోసం ఏదేని మంచి పాట వినిపించినట్టు. శ్రోతలు మీరు కూడా ఇలాగే ఉత్తరం ద్వారా పాటల్ని కోరాలనుకుంటే శ్రోతలు ఉత్తరం రాయాల్సినటువంటి మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఈఎఫ్ఎం, విద్యానగర్ ఆదిలాబాద్ 504001. ఈ చిరునామాకు ఉత్తరం ద్వారా పాటలు కోరినట్లయితే దాన్ని చదివి శ్రోతలు కోరినటువంటి పాటను వినిపించడం జరుగుతుంది. ఇప్పుడు జాజిమల్లి చిత్రంలో నుంచి ఈ పాట విందాం. క్షమించండి, నిన్ను చూడక నేనుండలేను. ఈ చిత్రంలోని జాజిమల్లి తోటలో పాట విందాం.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

ఖరీఫ్కు ముందు బాగా మంది రైతులు దూరల్ని పోతం చేసేట్లో భాగంగా దూరలన్నింటినీ కాలబెట్టేస్తుంటుంటారు. ఆ దూరల్ని అస్సలు కాలబెట్టద్దు. అట్లా కాలబెట్టడం వల్ల ఆ దూరల పన్న ఉన్న మంచి పురుగు కూడా చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే అట్లా గడ్డి కాలబెట్టడం, చెత్త కాలబెట్టడం వల్ల చెట్టు కూడా బాగా దెబ్బతింటుంది. అయితే ఆ గడ్డిని తొలగించి ఒక చోట ఊడ్చి ఒక కుప్పలో, అంటే ఒక లొందలు వేసినట్లయితే, ఒక కుప్పగా వేసి లొందలు వేసినట్లయితే అది మురిగిపోయి వచ్చే సంవత్సరానికల్లా మంచి ఎరువుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గడ్డిని కానీ చెత్త కుప్పల్ని కానీ కాల్చకండి. దాని కింద ఉన్న పురుగులు కూడా బాగా చనిపోతాయి. ఈ భూమి మీద మనిషికి బతికే హక్కు ఎంతుందో ఆ పురుగులకు కూడా బతికే హక్కు అంతే ఉంటుంది అని గమనించగలగాలి. పంటకు నష్టం చేసిన సమయంలో వాటిని చంపడంలో తప్పలేకపోవచ్చేమో, కానీ ఇప్పుడు ఆ గడ్డిని కాల్చేసి దాని కింద ఉన్నటువంటి కీటకాలు జీవుల్ని చంపడం అంత బాగుండదేమో. కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం కూడా ఎక్కువగా పెరిగిపోతుంది, చాలా చెట్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. జయం మనది రచితంలోని ఈ పాట విందాం.

పాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి. ఈ కార్యక్రమంలో శ్రోతలు కోరినటువంటి సినిమా పాటలవి. రోజొట్టక్కనే మల్లిసు గారు రేపు సాయంత్రం 5 గంటగా మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి ఉంటుంది. ఇప్పుడు ఫోన్ కలలేదనుకున్నటువంటి వాళ్ళు ఇలా రాత్రి 8 బాగుకునేటువంటి హుషారు కార్యక్రమంలో ఫోన్ చేయవచ్చు. మీరు నచ్చిన మీరు మెచ్చిన పాట సునవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు వినిండా. శక్తి స్త్రీల కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్నటువంటి స్త్రీల ముచ్చట్లను వినిపించడం జరుగుతుంది. ఇప్పటి ఈ కార్యక్రమంలో విందాం. శక్తి కార్యక్రమంలో ధీరవనిత ఐలమ్మ రూపకం, సమర్పణ ఎస్ రాజవర్ధన్. చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వాములు రజాకార్ల అరాచకాలను ఎదిరించిన వీరవనిత. వరంగల్ జిల్లా పాలకుర్తికి చెందిన ఈమె విష్ణూర్ దేశ్ముఖ్ భూస్వామి రామచంద్రారెడ్డి తన భూమిని లాక్కోవడానికి ప్రయత్నించినప్పుడు కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభ సహకారంతో ఎర్ర జెండా పట్టి ధైర్యంగా పోరాడినది చాకలి ఐలమ్మ. ఇప్పుడు విందాం ధీరవనిత ఐలమ్మ రూపకం, సమర్పణ ఎస్ రాజవర్ధన్.

పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే ఈ సూక్తి చాకలి ఐలమ్మ జీవితం పట్ల అక్షరాలా నిజమైంది. తెలంగాణలోని పల్లెటూళ్లలో దొరలు దొరసానుల ఆధిపత్యం అధికంగా ఉండేది. దొరలు దొరసానులు గ్రామంలోని చిన్న కులాల వాళ్ళందరూ తమకు సేవకులు అనే భావంతోనే ఉండేవారు. వారు కేవలం తమ చెప్పుకింది తేళ్ల వంటివారని, ఎప్పుడైనా వారిని నలిపివేయడం తమ కర్తవ్యంగా భావించి అహంకరించేవారు.

నిరంకుశులైన దొరల సంస్కృతికి వ్యతిరేకంగా గళమెత్తిన వీరనారి చాకలి ఐలమ్మ. దొరల ఆగడాలు, రాక్షస కృత్యాలు ఆనాటి సామాన్యులను భయభ్రాంతులకు గురిచేసేవి. దొరల గూండాలు గ్రామాల మీద పడి దోచుకునేవారు. భయానక వాతావరణాన్ని సృష్టించి తమ ఆధిపత్యాన్ని చాటుకునేవారు.

ఈ భూమి నాది, పండించిన ఈ పంట నాది, దీన్ని తీసుకునేదానికి నువ్వెవరు, నీ దొర ఎవడు అని రోకలిదుడ్డుతో ఎదురు తిరిగి దొర గూండాలను పరుగుపెట్టించిన ధీర వనిత చాకలి ఐలమ్మ.

దొరగుండాల గుండెల్లో మాటల తూటాలు దింపుతూ ఆనాడు ఆమె ప్రదర్శించిన ధైర్యాన్ని తెలంగాణ సాయుధ పోరాటానికి సామాజిక ఆధునిక పరిణామానికి నాందిగా భావిస్తారు పరిశోధకులు.

చాకలి ఐలమ్మ 1895 వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపూర్లో ఓరుగంటి సాయిలు మల్లమ్మ దంపతులకు 4వ సంతానంగా జన్మించింది. ఆమె జన్మించిన ప్రాంతం విష్ణూరు దొర ఆధీనంలో ఉండేది. విష్ణూరు దేశముఖుగా పేరుగాంచిన అతని పూర్తి పేరు రాపాక వెంకట రామచంద్రారెడ్డి. సామాన్యులతన్ని విష్ణూరు దొర అనేవారు. ఇతడు విష్ణూరు చుట్టుపక్కల 40 గ్రామాలపై పెత్తనం చెలాయించేవాడు. అతడొక కిరాతకుడు.

పడిశాల వెంకట్రెడ్డి బందగీల హత్య ఇతనే చేయించినాడు. కడవెండి అనే ఊరిలో ఈ దొర తల్లి జానమ్మ దొరసాని ఉండేది. ఆమె జనాలకు వడ్డీలిచ్చి వారి వద్ద నుండి అధిక వడ్డీలను వసూలు చేస్తూ అమాయకులైన ప్రజలపై కర్కశంగా ప్రవర్తించేది. ఈ తల్లి కొడుకుల ఆగడాలకు అత్యాచారాలకు అంతు లేకుండా పోయింది. వీరి దౌర్జన్యానికి బలవుతూ సామాన్య ప్రజల గోడు ఆలకించేవారే కరువైనారు.

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో చాకలి ఐలమ్మ పెళ్లయింది. విష్ణూరుకు ఉత్తరంగా 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకుర్తి గ్రామానికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ పెళ్లై చిట్యాల ఐలమ్మగా మారిపోయింది. కానీ వారి కులవృత్తి ఆధారంగా ఆమెనందరూ చాకలి ఐలమ్మ అనే పిలిచేవారు. వృత్తే ఇంటి పేరుగా మార్చుకున్న ఐలమ్మ జీవితం భావి తరాల వారికి స్ఫూర్తిదాయకమవుతుందని ఆనాడెవరూ ఊహించలేదు.

విష్ణూరు దొర అతని తల్లి జానమ్మ దొరసాని ఆగడాలు విని చూసి ఐలమ్మ కోపంతో ఊగిపోయేది. ఆమె రక్తం సలసలా మసిలిపోయేది. కాని ఓపికతో కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఊరందరితోనూ కలుపుగోలుగా ప్రవర్తిస్తూ అందరికీ ఆత్మీయురాలైంది. ఐలమ్మకు 6 సంతానం, 5 మగపిల్లలు, 1 మగపిల్లలిద్దరూ చిన్ననాటనే మరణించగా ఆడపిల్లను నల్గొండ జిల్లా రామన్నపేటకు చెందిన వ్యక్తికిచ్చి పెళ్లి చేసింది.

కష్టపడి పనిచేసే మనస్తత్వం గల ఐలమ్మ కులవృత్తిని చేసుకుంటూనే తన కుటుంబ సభ్యులతో కలిసి కొండలరావు దొర భూమి నుండి 4 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం మొదలుపెట్టింది. ఆ సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలైనవి. తెలంగాణలో ఆంధ్ర మహాసభలు ఏర్పాటు చేసి జనాలను చైతన్యపరిచేవారు. విసునూరు దొర ఆధీనంలో ఉన్న గ్రామాల ప్రజల్ని కూడా చైతన్యపరచడానికి వ్యూహాలు పన్నినారు. కాని అదంత సులభం కాదని అందరికీ తెలుసు. విసునూరు దొర అతని తల్లి ఎంతటి దుర్మార్గులో అందరికీ తెలుసు. చకిలం యాదగిరిరావు అనే పెద్ద మనిషి తొలుత పాలకుర్తి వచ్చి అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకున్నాడు. గ్రామ ప్రజలతో ఆత్మీయ అనుబంధాలను పెంచుకున్నాడు. ఆ గ్రామస్తులందర్నీ సంఘ సభ్యులుగా చేరడానికి ప్రోత్సహించినాడు. ఈ పనులన్నింటికీ అతనికి చాకలి ఐలమ్మ తోడ్పాటు మరవలేనిది. ఐలమ్మ కుటుంబం మొత్తం సంఘంలో చేరింది. ఆమె భర్త నర్సయ్య, కొడుకులు సోమయ్య, లచ్చయ్యలు కూడా సభ్యులైనరు. సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పరిస్థితులను ఐలమ్మ చక్కగా అర్థం చేసుకునేది. తన ఇంటిలోని ఒక భాగాన్ని సంఘ కార్యక్రమాలకు కేటాయించిన ఆమె ధైర్యానికి అందరూ అబ్బురపడేవారు. అంతేగాక తన ఇంటి మీద ఎర్రజెండాను రెపరెపలాడించిన ఖ్యాతి కూడా ఐలమ్మకే దక్కుతుంది.

సంఘంలో చురుకుగా పాల్గొంటూ పన్నులు కట్టకుండా వెట్టి చాకరికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావటంలో ఐలమ్మ చేసిన కృషి అనన్య సామాన్యమైనది. భూస్వాములు ఆందోళన చెంది తాము కౌలుకిచ్చిన భూములను వారి నుండి తిరిగి తీసుకోవడానికి ఒత్తిడి మొదలుపెట్టినారు. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతూ దున్నేవానిదే భూమి అనే నినాదంతో ధైర్యంగా ముందుకు పోయిన వారిలో చాకలి ఐలమ్మ సాటిలేనిదిగా పేర్కొంటారు పరిశోధకులు. ఈ సమయంలోనే ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు పాలకుర్తి గ్రామంలో జరుగుతున్న ఉద్యమాలను బలోపేతం చేయటానికి వచ్చినారు. ఆరుట్ల రామచంద్రారెడ్డిని చంపించి ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్ర పన్నిన విసునూరు దొర తమ గుండాలను రైతుల వేషంలో సభకు పంపినాడు. గొంగడి కప్పుకొని కొడవళ్లతో వచ్చిన వారిని గమనించిన ఐలమ్మ భర్త కుమారులు వారిపై దాడి చేయగా సభలో గందరగోళ పరిస్థితులేర్పడినాయి. విసునూరు దొర ఐలమ్మ భర్తను కొడుకులను ఆరుట్ల రామచంద్రారెడ్డిని అరెస్టు చేయించినాడు. ఐలమ్మ భర్త కొడుకులను పోలీసులు విపరీతంగా కొట్టినారు. ఐలమ్మ భర్త నర్సయ్య చెయ్యి పడిపోయింది. పోలీసుల అరాచకాలతో గ్రామంలో భీతావహ పరిస్థితులేర్పడ్డాయి. ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యం చెప్పడానికి దేవులపల్లి వెంకటేశ్వరరావు ప్రయత్నించినారు. తన కుటుంబానికి ఇంత అన్యాయం జరిగినా మొక్కవోని ధైర్యంతో ఐలమ్మ కార్యకర్తలకు తనింట్లో తలదాచుకునే చోటిచ్చి వారికి వండి పెట్టి ఆదుకున్నది. ఆమె ఉన్నదన్న ధైర్యంతో ఊరి వాళ్లు కూడా భయం లేకుండా బతకడమేగాక వెట్టి చేయడం మానివేసినారు. జానమ్మ దొరసాని గడీల నిల్వ ఉన్న ధాన్యాన్ని దోచి బీదవారికి పంచినారు. ఆ పోరాటంలో దొడ్డి కొమరయ్య అమరుడైనారు.

రజాకార్లు కూడా విష్ణూరు దొర గూండాలకు తోడైనారు. ఐలమ్మ ఇంటి మీద దాడి చేసి ధాన్యాన్ని ఇంటిని తగలబెట్టినారు. ఐలమ్మ భర్త కుమారులు జైల్లో ఉన్నారు. ఆమె పంట పొలంలో కోతలకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. సంఘ కార్యకర్తలు వచ్చినారు కానీ ఒంటరిగా రోకలి దుడ్డు చేతబట్టి తన పొలంలోకి గూండాలను రజాకార్లను కాలు మోపకుండా ఎదురు నిలిచిన ధీశాలి ఐలమ్మ. అది మామూలు విషయం కాదు, నిజంగా వాళ్ళందరూ రాక్షసుల కన్నా క్రూరులు. అటువంటి వారికి ఎదురు నిలిచిన ధీశాలి ఐలమ్మ. ఐలమ్మ త్యాగాల వలన ఉద్యమం ఎన్నో సత్ఫలితాలను సాధించింది. కానీ ఆమె వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయింది. ఒక్క ఎకరం కౌలు భూమి కూడా దక్కించుకోలేకపోయింది. పోలీసుల దెబ్బలు భరించలేక భర్త చనిపోయినాడు. స్వాతంత్ర పోరాట యోధురాలిగా ఆమెకు గుర్తింపు రాలేదు. పింఛను దొరకలేదు. అవసాన దశలో దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ తన కుటుంబాన్ని ఉద్యమానికి బలి ఇచ్చి మనమరాలింట్లో శేష జీవితం గడుపుతూ 1985 సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళింది.

ప్రజలను వెట్టి చాకిరి బానిసత్వం నుండి విముక్తి చేసి వాళ్లను మనుషులుగా బతికే తోవ చూపిన చాకలి ఐలమ్మ కీర్తి శాశ్వతంగా నిలిచిపోయింది.

0: మీరు ఇంతవరకు శక్తి స్త్రీల కార్యక్రమంలో ధీరవనిత ఐలమ్మ రూపకం విన్నారు. సమర్పణ ఎస్ రాజవర్ధన్.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్ ల్యాండ్.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇప్పుడు విందాం వేదవతి ప్రభాకర్ పాడినటువంటి లలిత గీతాలు.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നീണ്ട
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట కార్యక్రమాలు. కాసేపట్లో 6:20 పల్లె పదారు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కృష్ణ బృందం పాడిన ఆంజనేయ స్వామి భజనలు, తర్వాత నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మీ బృందం పాడిన శివుని పాటలుంటాయి. ఏడుంబావుకు కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. వానాకాలం పంటలు ప్రాథమిక దశలో చేపట్టవలసిన చర్యలు, రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలిస్తారు. 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, నవలా ధారావాహిక పఠనం. 9:45 షామే గజల్ కార్యక్రమంలో పివి శ్రీనివాస్ పాడిన గజల్లు. 10:00 మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన పుల్లుంటి మురళీ బృందం వినిపించిన గజగౌరి వ్రతం యక్షగానం 3వ భాగం. మధురిమ 10:30. ఇవి ఈ పూట కార్యక్రమాలు. రేపు ఉదయం ఏడంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన చెవి ముక్కు గొంతు సమస్యలు పరిష్కారాలు, ఆదిలాబాద్ రిమ్స్ చెవి ముక్కు గొంతు వైద్యురాలు ఆర్ సాయి ప్రత్యూషతో సాయి ప్రత్యూష ప్రసంగం ఉంటుంది. తర్వాత భేటీ శీర్షికన అరుదైన వన్యప్రాణులకు ఆవాసం కవ్వాల్ అభయారణ్యం, మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజనల్ అధికారి ఎం రామ్మోహన్తో ముచ్చటుంటుంది. సాయంత్రం 5:30 కతిందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనెమూట ఇంకా కోడి కథ ఈ 2 కథలుంటాయి. రేపు సాయంత్రం 7:30 ఇల్లు యోసం కార్యక్రమంలో వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది. 9:30 నవలతో కార్యక్రమం. రాత్రి 10:00 మావా కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుకాడు గ్రామానికి చెందిన కుమ్ర శంభు బృందం వినిపించే దుర్గా భవాని కథాగానం 1వ భాగం. ఇవి ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 6:10. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. సమగ్ర సమ్మిళిత అభివృద్దికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. న్యాయవాదుల భద్రతకు సంబంధించి రాష్ట ప్రభుత్వం తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓటర్ జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రాగల 3 రోజుల పాటు రాష్టంలోని వివిధ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సమగ్ర సమ్మిళిత అభివృద్దికి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని లోక్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలకు గవర్నర్ దంపతులు హాజరయ్యారు. జై తెలంగాణ అనేది కేవలం నినాదం కాదని, అది ఆత్మగౌరవం, ఐక్యత, స్వీయ గుర్తింపు కోసం సాగిన ఉద్యమానికి ప్రతీక అని గవర్నర్ పేర్కొన్నారు. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ స్వరాష్టం కల సాకారమైందని ఆయన గుర్తు చేశారు. వేడుకల సందర్బంగా ఒగ్గుడోలు, బోనాలు, గుసాడి, కోలాటం, డప్పు, బంజారా కళాకారులు నిర్వహించిన పెరేడ్ తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటింది. తెలంగాణ రాష్టవతరణ దినోత్సవం సందర్బంగా న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ చారిత్రాత్మక తరుణంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్తూ ప్రత్యేక రాష్ట సాకారం కోసం అలుపెరగని పోరాటం చేసిన అమరవీరుల త్యాగాలను కొనియాడారు. తెలంగాణలో న్యాయవాదుల భద్రతకు సంబంధించి రాష్ట ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా లాయర్లు ఎదురుచూస్తున్న తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు నుంచే ఈ న్యాయవాదుల రక్షణ చట్టం రాష్ట వ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల లాయర్లపై పెరుగుతున్న దాడులు, బెదిరింపులను అరికట్టడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తెచ్చారు. ఇకపై న్యాయవాదులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నిర్ణయం పట్ల న్యాయవాద సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్ జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 4, 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన వివరించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్టంలో పంటల వైవిధ్యతపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణంపై కూడా అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు ప్రభుత్వం

0: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించి అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. ఈ సందర్బంగా 677 మహిళా స్వయం సహాయక సంఘాలకు 57.38 కోట్ల రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట ప్రభుత్వం అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులదేని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ, వర్షాకాలం ప్రారంభం కానున్నందువల్ల వనమహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు పెంచి పచ్చదనం రూపొందించేలాగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ్ మహాభియాన్ 2026 జిల్లా శిక్షణ శిబిరాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఈరోజు ప్రారంభించారు. కార్యకర్తల్లో పార్టీ సిద్దాంతాలు, సేవాభావం, ప్రజాసేవ పట్ల అవగాహన కల్పించడం లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతిభను ప్రోత్సహించడం ద్వారానే సమాజం అభివృద్ది సాధ్యమవుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు అన్నారు. సిరిసిల్లలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేశారు. నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని కేటీఆర్ చెప్పారు. రైతులు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల అపారల్ పార్క్ మార్కెట్ యార్డులను జిల్లా అదనపు కలెక్టర్తో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఆది శ్రీనివాస్,
1: రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేసేటువంటి క్రమంలో నిన్నటి రోజు వరకు 2,75,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని జిల్లా యంత్రాంగం కొనుగోలు చేయడం జరిగింది. రైతు యొక్క ధాన్యాన్ని దిగుబడి పెరిగిన సందర్భంలో కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేయని చెప్పిన ఒక లక్ష్యంలో మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈ కొనుగోలు అన్ని కూడా పూర్తి చేస్తున్నారు.
0: తెలంగాణ ఆర్టీసీ బస్ భవన్లో రాష్ట అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. సంస్థ ఎండీ వై నాగిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ జెండా కోట్లాది మంది ఆత్మ గౌరవ నినాదమని అన్నారు. ఆర్టీసీ రాష్ట ప్రగతిలో కీలక భాగస్వామిగా నిలిచిందని, సిబ్బంది క్రమశిక్షణ వల్లే సంస్థ దేశంలోనే రోల్ మోడల్ గా ఎదిగిందని ఆయన ఈ సందర్బంగా అభినందించారు. రాగల 3 రోజుల పాటు రాష్టంలోని వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 4 రోజుల్లో రాష్ట వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని తెలియజేసింది. 3 రోజుల పాటు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సింగరేణి గనుల వద్ద ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో కార్మికులు గనుల వద్ద జాతీయ జెండాలు ఎగురవేశారు. మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ,
2: తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ కావడంలో అమరవీరులతో పాటు సింగరేణి యొక్క ఎంప్లాయీస్ యొక్క పోరాటం చాలా ఉన్నదనేది గర్వంగా చెప్పగలుగుతాం. ఈ రోజు మనము మన తెలంగాణని అభివృద్ది చెందడంలో మన సింగరేణి పాత్ర ఎంతైనా ఉంది. సింగరేణి ద్వారా అప్పుడున్న టర్న్ ఓవర్ సుమారుగా 10,000 కోట్ల లోపులనే ఉండేది. ఇప్పుడు 35,000 కోట్ల అబో టర్న్ ఓవర్ తోని సింగరేణి మన రాష్ట్రంలోనే నెంబర్ 1 పబ్లిక్ సెక్టర్ గా ఎదుగుతుంది.
0: హైదరాబాద్ సింగరేణి భవన్లో తెలంగాణ రాష్ట ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ చైర్మన్ ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే రాష్ట్రానికి మనమిచ్చే గౌరవమని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ సందనం స్వీకరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ బిర్లా ఇలయ్య అన్నారు. జనగామ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 62 ఎరువుల దుకాణాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఛా, ఎమ్మెల్యే కడియం శ్రీహర్తో కలిసి వర్చువల్ గా ప్రారంభించారు. అభివృద్ది సంక్షేమ పథకాల్లో మంచిర్యాల జిల్లా ముందుకెడుతోందని, ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు హర్కారా వేణుగోపాలరావు అన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నగరాన్ని మాదక ద్రవ్యరహితంగా నగరంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. శంషాబాద్ రాజేంద్ర నగర్ జోన్ల టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగదారులు, పెడ్లర్లు 100 మందికి ప్రత్యేక కౌన్సిలింగ్ పునరావాస సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో ప్రత్యేక వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తారు.

0: హైదరాబాద్ హైటెక్స్ లో థ్రెడ్ పోచంపల్లి పేరిట ఈ వస్త్ర ప్రదర్శన ఏర్పాటవుతుంది. సమగ్ర సమ్మిళిత అభివృద్దికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. న్యాయవాదుల భద్రతకు సంబంధించి తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓటర్ల జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. రాగల 3 రోజుల పాటు రాష్టంలో వివిధ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

0: పల్లె పదాలు ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం సాయంత్రం 6:20 సంది 7 మధ్యలో పల్లె పదాలు కార్యక్రమంలో ప్రేమ పాటలు, భక్తి పాటలు, భజనలు, తత్వాలు వినిపించడం జరుగుతుంది. ఇప్పటి పల్లె పదాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కృష్ణా బృందం పాడిన ఆంజనేయ స్వామి భజనలు, ఆ తర్వాత నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మీ బృందం పాడినటువంటి శంకరుడి పాటలుంటాయి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా పల్లె పదాలు కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమం 7 గంటల వరకు కొనసాగుతుంది. ఇప్పటి పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కృష్ణా బృందం పాడిన ఆంజనేయ స్వామి భజనలు విందాం.
6: శ్రీరామ భజనా మండలి మస్కాపూర్ గ్రామము మండలం ఖానాపూర్ నిర్మల్ జిల్లా శ్రీ ఆంజనేయ భజన కీర్తాలు పాడతాము. నా పేరు చిలుకూరి కృష్ణ, దొనికేని నడిపి వెంకటనరసయ్య, వంగ భీమన్న, ఎడ్ల భీమన్న, చిలివేరి లక్ష్మీ నరసయ్య, రెంకలపల్లి రాయమల్లు, తబలిస్టు మాండోజి మురళి, పేటి బల్గం భీమన్న. జై శ్రీరామ్, జై హనుమాన్,
7: జై శ్రీరామ్.
6: ఈ ఆంజనేయుని వేడుకుంటే ఏమేమి ఫలితాలుంటాయో, దీక్ష తీసుకుంటే దానికి ఎంత ఫలితం ఉంటుంది, ఆయన వేడుకుంటే ఎంత మంచి చూసుకుంటాడు, ఎన్ని సహాయం చేస్తాడు అనే ఈ పాట ఒకటి ఉన్నది. దేవా వీరాంజనేయ దీవించు ఉన్నాయా అని పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
7: శ్రీ అంజనేయుని నమ్మి భజించే వారికి ఆత్మలో తాను ఎప్పుడు ఉంటాడు. అంజనేయుని తలవని వారికి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కడుంటుంది? ఆ స్వామి భగవంతుని కరుణ ఉంటేనే మన అందరము నిశ్చలంగా చక్కగుంటాము. దాన ధర్మము లేకుండా, దయగుణము లేకుండా తిరిగే వారికి ఆ భగవంతుని కరుణ ఉండదు. దాన ధర్మము, దయగుణము, ఆ భగవంతుని కృపయుంటేనే మనకందరం నిశ్చలంగా ఉండగలము. జై శ్రీ ఆంజనేయ.

0: போலோ சீதாராமச்சந்திர பகவான்.
1: పల్లెపదాలు కార్యక్రమంలో మీరు ఇప్పుడు విన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కృష్ణా బృందం పాడిన ఆంజనేయ స్వామి భజనలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. చెన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
4: హలో
6: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
4: మళ్ళీ
6: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
7: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
4: సార్, అంత డబ్బు?
7: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
4: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
4: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
6: అరే,
4: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
4: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ

0: తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మీ బృందం పాడిన శంకరుడి పాటలు.
5: శివయ్య భక్తుడు ఒకడేగను శివయ్య పేరుతో పెంచుకుంటాడు. దానికి పాలు పోసి పెంచుకొని దాన్ని ఎంతో ప్రేమతో సాదుకుంటాడు. దాని కాళ్లకు ఎండి గజ్జె కడతాడు. అది శివయ్య మీద భక్తితో స్వామి దగ్గరికి చేరుకుంటానని వెళ్తుంది. అప్పుడు ఆ భక్తుడు ఈ పాట పాడతాడు.

మీరి పరివరకు పల్లెపదాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మీ బృందం పాడినటువంటి శివుని పాటలు విన్నారు. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాలను సరైన సమయంలో వినలేకపోతున్నామనుకున్నటువంటి వాళ్ళు ప్రసారమైన మరుసటి రోజు నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినవచ్చు మా కార్యక్రమాలను. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన రాథోడ్ ప్రభు బృందం పాడిన భక్త తుకారాం భజనలు, ఆ తర్వాత బేలా మండలం పలాయతాండ గ్రామానికి చెందిన రాథోడ్ దూదురాం బృందం పాడిన సామాజిక పాటలు వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా విద్యా ఉద్యోగ సమాచారం. 12వ తరగతి రిజల్ట్స్ వెరిఫికేషన్ రివాల్యుయేషన్ కోసం అప్లై చేసుకునేందుకు పోర్టల్ను అందుబాటులోకి తెచ్చినట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరిస్తూ ఓ వీడియోను కూడా షేర్ చేసింది. ఈ పోర్టల్ను 29వ తేదీన తెరుచుకోవాల్సి ఉండగా 1జూన్కి వాయిదా వేశారు. ఏమైనా సమస్యలుంటే 1800 11 8004 హెల్ప్ లైన్ నంబర్లో సంప్రదించవచ్చు.

ఆదిలాబాద్ రిమ్స్ పరిధిలోని ఏఆర్టీ సెంటర్, వెల్నెస్ సెంటర్లలో పోస్టులను తాత్కాలిక కాంట్రాక్ట్ పద్ధతి ప్రకారం భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిమ్స్ సూపరింటెండెంట్ జయసింగ్ రాథోడ్ తెలియజేసిండ్రు. మెడికల్ ఆఫీసర్ విభాగంలో 2, స్టాఫ్ నర్స్ విభాగంలో 1, ల్యాబ్ టెక్నీషియన్ విభాగంలో 1, ఫిజియోథెరపిస్ట్ విభాగంలో 1 చొప్పున ఖాళీలున్నాయని వివరించారు. ఆసక్తి అర్హత గలవారు జూన్ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఉమ్మడి ఆదిలాబాద్లో ఓపెన్ స్కూల్ దూర విధానంలో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు April 20 నుండి April 27 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షల ఫలితాలు వెబ్సైట్ www.telanganaopenschool.org ఫలితాలు లభ్యమవుతున్నట్లు జిల్లా విద్యాధికారి తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 844 అభ్యాసకులు హాజరవగా 576 మంది అభ్యాసకులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 68.25% మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో 541 మంది అధ్యాపకులు హాజరవగా 328 మంది అభ్యాసకులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణ శాతం వచ్చేసి 60.63%. వెబ్సైట్ www.telanganaopenschool.org నందు ఉంచబడిన మార్క్స్ మెమోలో ఏవేని పొరపాట్లు ఉన్నట్లయితే సంబంధిత అధ్యయన కేంద్రాల ప్రధానోపాధ్యాయుల ప్రిన్సిపాళ్ల లేదా ఏఐ కోఆర్డినేటర్ల ద్వారా 4 నుండి 10 శ్రీయుత సంచాలకులు తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం హైదరాబాద్ వారికి దరఖాస్తు చేసుకోవాలనని, తర్వాత ఎలాంటి పొరపాట్లు తప్పిదమ్ములు సరిచేయబడవని తెలియజేసిండ్రు. విద్యా ఉద్యోగ సమాచారం అది. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 7:05. మరికాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి ఎటువంటి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతులుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే సాధికారతకు విద్య ఒక శక్తివంతమైన సాధనమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ది పొందిన గిరిజన విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్టపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ద్రౌపది ముర్ము అన్నారు.
1: जुबा हमारी राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं, विशेषकर जनजातीय समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े, तब सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण हो.
0: యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్టపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతీ యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతను బలోపేతం చేయడానికి, వారి అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం విభిన్న పథకాల ద్వారా నిరంతరం కృషి చేస్తోందని ద్రౌపది ముర్ము చెప్పారు. స్కాలర్షిప్ పథకాలు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అవి యువత కలలకు రెక్కలు తొడిగే వాహనాలుగా పనిచేస్తాయని రాష్టపతి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో నేపాల్కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధినేత రబీల్ అమిత్ షానే ఆయన ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భారత నేపాల్ అభివృద్ది భాగస్వామ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పరస్పర సంబంధాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇరు దేశాల వృద్ది, శ్రేయస్సును పెంపొందించడంలో ఈ సంబంధాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, భారత నేపాల్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఏ మూడో పక్షానికి ఎలాంటి పాత్ర లేదని భారతదేశం స్పష్టం చేసింది. భారత నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు, అలాగే ఆ తర్వాత నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. సరిహద్దు అంశాలను సంబంధించి అన్ని అంశాలు పరిష్కరించేందుకు ఇప్పటికే ఏర్పాటైన ద్వైపాక్షిక యంత్రాంగాలున్నాయని, భారత్ నేపాల్ సరిహద్దులో దాదాపు 98% మేర సరిహద్దు గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, అయితే కొన్ని భాగాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని జైస్వాల్ చెప్పారు.
2: While close to 98% of India-Nepal boundary has been demarcated, there are some unresolved segments. The shifting of the course of Gandak River has resulted in this situation. In addition, there are cases of cross-border occupation and encroachment of no man's land in demarcated segments of the boundary, which are currently being mapped jointly. We have established bilateral mechanisms to deal with all aspects of
0: జమ్మూ కశ్మీర్ కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రకటనలో చేసిన

అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇమిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణలను నోటిఫై చేసింది. దీని ప్రకారం మన దేశానికి 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింతగా పొడించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్టేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ 2026 నోటిఫై చేస్తూ ఇమిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్టేషన్ కాలపరిమితి అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్టేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. ఈ నిబంధనలు మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. జారీ అయిన ఏదైనా ఉత్తర్వుల వల్ల నష్టపోయినా లేదా ప్రభావితమైన వ్యక్తి ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కమిషనర్ కు ఆన్లైన్ ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు చేయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపైన ఉన్న శ్రద్ద ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు. ఈరోజు పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవ వేడుకలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 182,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థలుగా సేవలందిస్తున్నాయని ఆయన చెప్పారు. వ్యాధుల నివారణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని, 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు 36 కోట్ల మందికి పైగా ప్రజలకు నోటి క్యాన్సర్ పరీక్షలు, 17 కోట్లకు పైగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, 9 కోట్లకు పైగా మహిళలకు గర్భాశయ ముఖద్వారం సర్వికల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు, కేరళ రాష్టాల్లోని అగస్త్యమలై పర్యావరణ పరిరక్షణ ప్రాంతాల్లో జరిగిన అక్రమ ఆక్రమణలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ దురాక్రమణల తొలగింపునకు సంబంధించి కాలపరిమితితో కూడిన ఒక నిర్దిష్ట ప్రణాళికను సిద్దం చేసి ప్రాధాన్యత ప్రాతిపదికన అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతోపాటు ఆక్రమణదారుల జాబితాలో గుర్తించిన 118 మంది ప్రస్తుత రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులపై క్రమశిక్షణ, చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన నిర్దిష్టమైన ఆదేశాలు, అలాగే గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ అగస్త్యమలై పరిరక్షణ ప్రాంతంలో ఆక్రమణలు గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన పిల్లలకు రాష్టపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. సాహస కృత్యాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ నైపుణ్యాన్ని ప్రదర్శించిన బాలలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. దేశంలోని ఏ పౌరుడైనా సరే తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఎల్ నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్ నినో ఏర్పడడానికి 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రం తూర్పు ప్రాంతంలో తీవ్రమైన పవనాలు బలహీనపడడం వల్ల అక్కడి నీరు వేడికి ఎల్ నినో వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వర్షపాతం విధానాల్లో కూడా మార్పులు వస్తాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయి. అలాగే ఇది తుఫానులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. గురువారం నాటికి కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్ 4వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ సముదాయంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి ముందుకు

0: शिवानी।
1: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंडा।

કિસાન વાણી કેન્દ્ર વ્યવસાય રૈતુ સંક્ષેમ મંત્રિત્વ શાખ વારી પ્રાયોજિત કાર્યક્રમમ ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. వానాకాలం పంటలు ప్రాథమిక దశలో చేపట్టవలసిన చర్యలు, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలిస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 087-732 ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 2950-81 ఇంకొక నంబర్ 2300-0081.

వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు.

0: నమస్కారం అండి, శ్రీధర్ చౌహాన్ గారు.
1: నమస్కారం అండి.
0: మనకిప్పటి అంశం ఏంటంటే వానాకాలం పంటలు ప్రాథమిక దశలో చేపట్టవలసిన చర్యలు. ఈ అంశం గురించి రైతు శ్రోతలు ఫోన్ చేస్తుంటుంటారు, కాబట్టి ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక రైతు ఫోన్ చేశారు. మరి ఎవరు అడుగుదాం? హలో హలో
2: హలో నమస్కారం సార్.
0: హలో అడగండి, ఎవరు అడుగుతున్నారు ఇక్కడ నుంచి?
2: నమస్కారం సార్, మా వడ్డాడి గ్రామం.
0: హలో, మీ పేరు చెప్పండి.
2: సార్, మా పేరు కిరణ్.
0: అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు?
2: హలో,
0: అడగండి
2: సార్. మా సోయాబీన్ అంటే ఇప్పుడు వేసుకుంటే బాగా దిగుబడి వస్తుందా సార్? నెక్స్ట్ మంత్ లో వేసుకుంటే బాగా దిగుబడి వస్తుందా సార్?
3: కిరణ్, ఆదిలాబాద్ జిల్లా మనకు రెండవ ప్రధానమైన పంట సోయాబీన్ అని చెప్పుకుంటాం కదా.
2: ఓకే సార్.
3: జూన్ మాసం చివరి దాకా ఈ పంట అనుకూలంగా ఉంటుంది. జూలై మాసంలో మాత్రం సోయాబీన్ జూలికి మనం పోవద్దు. జూలై మనకి ఏదైనా ఇక చెడు ఏమంటారంటే వానల సకాలంలో పడకపోయినా, నీళ్ళ వసతి లేకపోయినా, వేరే పంటలు వేసుకునే అవకాశం లేకపోతే జూలై మొదటి వారం దాకా మనం పోవాలి. లేకపోతే సోయాబీన్ జూలై మొదటి వారం తర్వాత ఏ రకంగానూ మనం విత్తుకోవడానికి అనుకూలమైన పంట కాదు. జూన్ మొదటి రెండు వారాలలో మనకి ఎట్లాగూ అంటే మొదటి వారం ఎండింగ్ అంటే ఇప్పుడే మొదలైంది కాబట్టి జూన్ 10-12 తర్వాత వర్షాలు పడే అవకాశం ఉంది మనకు.
2: ఓకే,
3: సో తొలి దశలో తొలికరి వర్షాలకి సోయాబీన్ వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. మనం ఎట్లా ఒక్కొక్క వారం లేట్గా పోతే దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోతూ ఉంటుంది. సో జూన్ చివరి దాకా కూడా పంట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. జూలైలో ఫస్ట్ వీక్ దాకా పోండి, దాని తర్వాత పోవద్దు.
0: ఏడు గంటల 45 నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. వానాకాలం పంటలు ప్రాథమిక దశలో చేపట్టవలసిన చర్యలు, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానం ఇవ్వడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 2300081. అది చెప్పండి శ్రీధర్ చౌహాన్ గారు, ఈ వానాకాలం ఈ తొలి దశలో చేపట్టవలసిన

0: చేస్తున్నటువంటి వ్యవసాయ పనులు ఏముంటాయంటారు?
1: ఒకటండి, రైతులకు ఇచ్చే సలహా ఏంటంటే, వ్యవసాయ విశ్వవిద్యాలయం కావచ్చు, తర్వాత వ్యవసాయ శాఖ కావచ్చు, అంటే ప్రభుత్వ పరంగా, తర్వాత ఈవెన్ కేంద్ర ప్రభుత్వం అయినా సరే, రైతులందరికీ కూడా ఈ మధ్యకాలంలో మీరు ఏమంటారంటే సోషల్ మీడియా చూసుకున్నా, ఎలక్ట్రానిక్ మీడియా తీసుకున్నా, ప్రింట్ మీడియా తీసుకున్నా కూడా ఏం చెప్తా ఉన్నారంటే, ఈ సంవత్సరంలో సాధారణ వర్షపాతానికి ఒక 90% వరకు, అంటే ఒక 10-15% మనకు వర్షం తక్కువ పడే అవకాశం ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎల్నీనో ప్రభావం అనేది జూన్ జూలై మాసంలో స్టార్ట్ అయ్యి అది పెరుగుతూ పెరుగుతూ నవంబర్ మంత్ దాకా కూడా మనకు ఈ ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది.
0: అంటే వర్షపాతం తక్కువనట్టు చెప్తున్నారు,
1: చెప్పడం జరుగుతూ ఉంది.
0: ఓకే,
1: అయితే ఎల్నీనో ప్రభావం వల్ల ఖచ్చితంగా వర్షాలు తక్కువ పడతాయని కాదు, కొన్ని ప్రాంతాలలో తక్కువ పడతాయి, కొన్ని ప్రాంతాలలో ఎక్కువ పడతాయి. అందులో తక్కువగా పడే ప్రాంతాలలో మన ఆసియా ఖండము, ఎక్కువ పడే ప్రాంతాలలో అటు అమెరికా, కెనడా, కొన్ని ప్రాంతాలలో వాళ్ళకే ఎక్కువ పడతాయి.
0: అదేం ప్రభావం అన్నారు?
1: ఎల్నీనో ప్రభావం
0: అంటే దాని
1: ఎల్నీనో ప్రభావం అంటే మనకు పసిఫిక్ మహాసముద్రము యొక్క ఉపరితలం మీద క్రమక్రమంగా ఒకటి నుంచి 2 లేదా 3 డిగ్రీల దాకా దాని సర్ఫేస్ టెంపరేచర్ పెరుగుతుంది.
0: హలో,
1: ఈ పెరగడం వల్ల ఏం జరుగుతుంది?
0: ఎవరు ఎక్కడి నుంచి? జేరీ నుంచి రజనీకాంత్, జేరీ నుంచి రజనీకాంత్ అడుగుతున్నారు, ఏం అడగాలనుకుంటున్నారు అడగండి.
2: సోయాబీన్ లాస్ట్ వీక్ దాకా,
1: జూన్ చివరి దాకా కూడా అనుకూలమైన సమయమే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎర్రచలక భూములు, దుబ్బ భూములు, ఇసుక భూములు కాకుండా కొద్దిగా మీడియం నేలలు లేదా బరువైన నేలల్లో ఈ సోయాబీన్ విత్తుకోండి. తర్వాత మీరు ఏమంటారు, రాగడి భూమి. ఓకే, తర్వాత మీరు వర్షాధారంగా వేస్తారా లేకపోతే ఏమైనా నీటి వసతి కూడా ఉందా మీకు? నూతి ఉంది. అయితే వర్షాధారంగా వేసుకునే రైతులకి నా సలహా ఏంటంటే, ఒక 2 నుంచి 3 భారీ వర్షాలు పడి నేలలో సాయిల్ టెంపరేచర్ అంతా కూడా క్రమంగా తగ్గిపోయి మొలకకి అనుకూలమైన వాతావరణం ఏర్పడ్డప్పుడే మనము విత్తుకోవాలి.
2: అంటే
1: కలుస్తుంది, మనకి పాత పంట విధానమే కదా, తొగరి 6-7 సార్లు వేసుకు, మన సోయాబీన్ 6-7 సార్లు వేసుకుని ఒకసారి కంది వేసుకుంటాం. చేసుకోవచ్చు అంటే ఇబ్బంది లేదు, కాకపోతే విత్తన శుద్ధి చేసుకోండి, నల్లరేగడి భూములలో మీరు చేసుకోండి. తర్వాత ఈ 10-12వ తేదీ తర్వాతనే కొద్దిగా అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది, అక్కడ దాకా కొద్దిగా వెయిట్ చేయండి. మీరు బయట టెంపరేచర్ ఇంకా ఎక్కువ ఉంది, నీళ్ళలో కూడా టెంపరేచర్ ఎక్కువ ఉంది, మనకు మొలక కొంత దెబ్బ తినే అవకాశం ఉంటుంది.
2: 20-25
1: చేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు.
2: ఓకే
1: రైట్,
0: ఓకే ధన్యవాదాలండి. అది చెప్పండి, అది ఏదో ఎల్నీనో గురించి చెప్తున్నారు.
1: అయితే ఎల్నీనో ప్రభావం అనేది అంటే ఇది ఒక గ్లోబల్ ఫినామినా. ఇందులో ఏం జరుగుతుందంటే పసిఫిక్ మహాసముద్రం యొక్క సర్ఫేస్ టెంపరేచర్ అనేది సాధారణ టెంపరేచర్ కన్నా కూడా ఒక 2-3 డిగ్రీల మధ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఒక 2-3 డిగ్రీల మధ్య పెరిగితేనే మనకు పవన్ అంటే ఋతుపవనాల యొక్క దశ మారిపోతుంది. అందుకని దీనివల్ల మనకు సకాలంలో వచ్చే ఋతుపవనాల గమనంలో మార్పు జరుగుతుంది, ఋతుపవనాల వల్ల వచ్చే వర్ష క్వాంటిటీలో మార్పులు జరుగుతుంది. తర్వాత పీరియడ్, మనకు ఇప్పుడు జూన్ మాసంలో ఋతుపవనాలు స్టార్ట్ కావాలి, సెప్టెంబర్ దాకా ఋతుపవనాల వల్ల వర్షాలు పడతాయి, వీటి యొక్క గమనము, వీటి యొక్క దిశ, వీటి యొక్క సమయం అన్నింటిలో కూడా మార్పు జరుగుతుంది. తర్వాత ఓవరాల్గా పడాల్సిన వర్షము సాధారణ వర్షపాతానికన్నా కూడా 10-15% నుంచి 30-40% దాకా కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ ఎల్నీనో అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, దీని ప్రభావం ఎంత సీరియస్గా ఉంటుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కాకపోతే జూన్ జూలై మాసంలో ఇది మొదలవుతుంది, ఆగస్టు సెప్టెంబర్లో పీక్ ఉంటుంది, ఇది నవంబర్ దాకా కూడా ఎక్స్టెండ్ అవుతుంది. వర్షాలు మన ప్రాంతంలో ఎప్పుడు తగ్గుతాయి ఎల్నీనో వల్ల, కొన్ని వేరే ప్రాంతాల్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు అమెరికా, సంయుక్త రాష్ట్రాలు కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఆ ప్రాంతాలలో వర్షాలు ఎక్కువ పడతాయి.
0: అంటే నవంబర్ వరకు కూడా వర్షాలు అప్పుడప్పుడు పడవచ్చు అక్కడ.
1: వాళ్ళకేమో ఆ పరిస్థితి ఉంది, మనకేమో వర్షాభావ పరిస్థితులు మనకు.
0: ఈ ప్రభావం ఎప్పుడైనా కనబడిందా ఎల్నీనో ప్రభావం?
1: ఉందండి, గత ఒక మనం హిస్టారికల్ డేటా తీసుకుంటే నాకు ఎగ్జాక్ట్ గా ఇయర్స్ గుర్తుకు లేవు, కానీ ప్రతి 7-8 సంవత్సరాలకు ఒక సైకిల్ వస్తూనే ఉంటుంది ఇది.
0: ఓకే చెప్పండి, అయితే ఈ తొలి దశలో చేపట్టాల్సినటువంటి పనులు చెప్పిందా, ఇంకా చెప్తారా?
1: అయితే నేను ఇక్కడ చెప్పాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా అనగానే వర్షాధారపు జిల్లా ఇది, 70-75% వ్యవసాయం అంతా కూడా వర్షాధారంగానే సాగు చేస్తా ఉన్నారు. ఒక 25-30% మంది రైతులకి ఈ నీళ్ళ వసతి ఉంది మనకు, వర్షాధారంగా సాగు చేసుకునే రైతులు గమనించాల్సిన

0: అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ సోయింగ్ రూల్, అంటే విత్తుకునేటప్పుడు పాటించవలసిన నియమాలు. నల్లరేగడి భూములలో 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతము, మధ్యస్థ నేలల్లో 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే మనం విత్తుకోవాలి. మరి ఇప్పుడు ఎట్లా తెలవాలి మనకంటే, ఒక 2 నుంచి 3 బలమైన వర్షం పడాలి మనకు, లేదా ఒకసారైనా చాలా కుండపోత వర్షం పడి తర్వాత మళ్ళీ ఋతుపవనాల వల్ల వర్షం పడుతుంది అనే గ్యారంటీ మనకు ఉండాలి. ఆ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే, బయట ఎయిర్ టెంపరేచర్ తగ్గుతుంది, తర్వాత అండర్గ్రౌండ్లో ఉన్న సాయిల్ టెంపరేచర్ తగ్గుతుంది. సో ఎప్పుడైతే సాయిల్ టెంపరేచర్ ఒక 25-30 డిగ్రీలకు చేరుకుంటుందో, అది మనకు విత్తుకోవడానికి, తర్వాత మొలక మంచిగా రావడానికి, మొక్కల సాంద్రత ఆప్టిమం మెయింటైన్ చేయడానికి మనకి అనుకూలమైన వాతావరణంగా మనం చెప్పుకోవాలి. సో నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఋతుపవనాల వల్ల వర్షాలు మనకేం పడలేదు, నిన్న పడ్డాయి కూడా అకాల వర్షాలు, ఇవన్నీ కూడా ఎండాకాలంలో చెదురు మొదురు వర్షాలు పడుతుంటాయి మనకు. టెంపరేచర్ పెరిగినప్పుడు ఒక 3-4 రోజులు కంటిన్యూగా హీట్ వేవ్స్ వచ్చినప్పుడు కూడా సడన్లీగా మనకు అకాల వర్షాలు వస్తాయి. ఇది కూడా మొన్న కూడా ఆదిలాబాద్ టౌన్లో 12.1 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు కేరళ రాష్ట్రం తాకడమే 4వ తేదీ నాడు ఆగుతాయి. అవి అక్కడ నుంచి ఒక వారం, ఒక 5 to 7 డేస్ తర్వాత తెలంగాణ దాకా విస్తరిస్తాయి అవి. అందుకని 10-12వ తేదీ తర్వాతనే మన ప్రాంతంలో ఋతుపవనాల వల్ల వర్షాలు పడతాయి కాబట్టి, వర్షాధారంగా సాగు చేసుకునే రైతులు ఇప్పుడే తొందరపడి వాళ్ళకున్న విలువైన విత్తనాలను కానీ లేకపోతే దాని మీద పెట్టి పెట్టుబడిని వాళ్ళు వృధా చేసుకోవద్దనేది నా యొక్క విన్నపం.
1: మరి 2026 వానాకాలం ఎలా ఉండబోతుంది అంటారు? మరి
0: ఇంతకుముందు నేను మీతో చెప్తున్నట్టు 2026 వానాకాలము అంటే చెప్పడం ఏం చెప్తా ఉన్నారంటే, విత్తుకోవడానికి అనుకూలమైన వాతావరణం వస్తుంది, ఈ మంత్ చివరి దాకా కూడా సకాలంలో వర్షాలు పడి అనుకున్న విధంగా వర్షాలు పడతాయి మనకు. తర్వాత జూలై మాసం నుంచి నెమ్మదిగా ఎల్నినో ప్రభావం అనేది పెరుగుతూ ఉంటుంది. ఆగస్టు సెప్టెంబర్లో మనకు దీని యొక్క ప్రభావం చాలా క్లియర్ కట్గా కనిపించే అవకాశం ఉందని ఈ రోజుకి మనకున్న ప్రెడిక్షన్ అది. అందుకని ఈ విత్తుకోవడానికి ఇబ్బంది లేదు. తర్వాత దశలు వచ్చే ఈ ఒక వారం 10 రోజులు కానీ 20 రోజులు కానీ మధ్యలో ఏదైతే వర్షాభావ పరిస్థితులు వస్తాయో ఆ టైంలో మాత్రం కొన్ని చేయాల్సిన పనులు మనం చేసుకుంటూ పోతే బాగుంటుంది. ముఖ్యంగా ఈ తేమ సంరక్షణ పనులు, తర్వాత నేల సంరక్షణ పనులు, తర్వాత ఈ ఎదిగిన మొక్కలకి మనం పోషకాలను ఇవ్వడం, అది కూడా ఫోలియా న్యూట్రిషన్స్ సకాలంలో ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం కొంత చేయవలసిన అవసరం ఉంటుంది. దీనిపైన రైతులు కూడా శ్రద్ధ పెట్టాలి. అయితే జిల్లాలో మనకు ఉన్న ప్రధానమైన పంటలలో పత్తి, సోయా చిక్కుడు, కంది. సో ఇక్కడ ఈ సంవత్సరము మనమే కాదు, మొత్తం వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్న WMO ఆఫీస్ వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా హెచ్చరిక చేస్తున్నారు కాబట్టి, మనము కొంత దీనిని నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళు ఇచ్చిన సలహా సూచనలను పాటిస్తూ, ఇప్పుడు ఒక రైతు ఒక 5 నుంచి 10 ఎకరాలు కాటన్ వేసుకునే రైతులైతే వాళ్ళు కూడా ఒక 40-50% కాటన్ వేసి కొంత స్వల్పకాలిక పంటలు, ముఖ్యంగా సోయా చిక్కుడు కావచ్చు, కందిలో కొంత తొందరగా వచ్చే రకాలు, లేదు మనకు ఇంకా జూన్లో సరిగ్గా వర్షం పడలేదు జూలైలో పడుతూ ఉన్నాయంటే అప్పుడు కొంత పెసర మినుములు లాంటి పంటలు, ఇట్లా స్వల్పకాలిక పంటలు, తర్వాత మనం సాగు చేసుకున్న రెగ్యులర్ పంటలలో స్వల్ప దినంలో వచ్చే రకాలను మనం ఎంపిక చేసుకుని ముందుకు పోతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.
1: అయితే చెప్పండి, ఈ ఎల్నినో ప్రభావం మరి జిల్లాపైన ఎలా ఉండబోతుంది అంటారు?
0: అయితే గత 2 రోజులుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, తర్వాత హైదరాబాద్లో ఉన్న క్రీడా ఇన్స్టిట్యూట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనిపైన కొంత మేధోమదనం చేస్తూ ఉన్నారు. బట్ ఓవరాల్గా IMD వాళ్ళ సహాయ సహకారంతో, తర్వాత ఈ మెట్రాలజీ మీద పనిచేస్తున్న డిఫరెంట్ మోడల్స్ని ఇవన్నింటినీ అంచనా వేసుకుంటే, ఉత్తర తెలంగాణ మండలము, దక్షిణ తెలంగాణ మండలంలో కొంత వర్షాభావ పరిస్థితులు ఏది మధ్య తెలంగాణ మండలం కన్నా కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఈ అన్ని మండలాలలో కూడా కొంత మనకు ఈ తూర్పు వైపు ఏ మండలాలు అయితే ఉన్నాయో వాటి మీద కూడా కొంత ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ ఇది జూన్ మాసంలో కాదు, జూలై ఆగస్టులో మనకు వాళ్ళు ఇస్తున్న ప్రెడిక్షన్ ఇది. అందుకని ఆదిలాబాద్ జిల్లా రైతులు ఏదో ఎల్నినో ప్రభావం వల్ల ఏదో కింద మీద అయిపోతుంది అనేది కాదు, బట్ మనం కొంత అంటే తెలివిగా వాళ్ళు ఇచ్చే సలహా సూచనలను అనుసరిస్తూ మన వ్యవసాయ పనులలో చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు, ముఖ్యమైన సలహా సూచనలు కూడా మనం పాటిస్తూ ఆర్థిక నష్టం చేసుకోకుండా తర్వాత వర్షాధారంగా పడే అంటే సాగు చేసుకునే రైతులు అయితే ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఇచ్చే సలహా సూచనలు యూనివర్సిటీ ఇచ్చే డైరెక్షన్స్ ని వాళ్ళు ఫాలో అవుతూ ముందుకెళ్తే మంచిది. తర్వాత మధ్యలో వ్యవసాయ శాఖ వాళ్ళని కానీ వ్యవసాయ శాస్త్రవేత్తల యొక్క సలహా సూచనలను కూడా వాళ్ళు తీసుకోవాల్సిందిగా అడుగుతారు.
1: అయితే మీరు ఎల్నినో గురించి చెప్పారు, మధ్య మధ్యలో ఒక నెల రోజులుగా వర్షం పడకని ఈ రోజు కూడా రావచ్చేమో,
0: వచ్చే అవకాశము ఉండవచ్చు, లేకపోలేదు.
1: అయితే అటువంటి పరిస్థితిలో పంటను కాపాడుకోవడం కోసం మరి నీటి గుంటలు గానీ వాగులు గానీ వంకలపైన ఆధారపడాల్సి వస్తుందేమో రైతులు, బోర్బావి లేనటువంటి వాళ్ళు, మరి ముందు జాగ్రత్త ఏమైనా నీటి గుంటలు తవ్వుకుంటే బాగుంటుంది అంటారా?
0: అయితే నీటి గుంటలు ఉన్న ఫలంగా ఒక 1-2 డేస్ లో మనం తవ్వుకునే అవకాశం జనరల్ గా ఉండదు. ఈ సమయం కాదు, ఇప్పుడు ఇదంతా చేసుకోవాలంటే మనకి కొంచెం ఏప్రిల్ మే మాసంలో చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడంతా కూడా ఇంకా మనం వ్యవసాయ పనులలో నిమగ్నమైన రైతులంతా కూడా వర్షాలు ఎప్పుడు పడతాయా, ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయా, ఎంత తొందరగా మార్కింగ్ చేసుకుని విత్తనాలు పెట్టుకుందామా, ఇప్పుడు ఈ దేశాలు ఉన్నారు వాళ్ళందరూ కూడా. తర్వాత విత్తనాల కొనుగోలు, విత్తన శుద్ధి చేసుకోవడము, ఫర్టిలైజర్ కొనుక్కోవడం, అంటే ఈ రకంగా ఉన్నారు. దీనికన్నా అడ్వాన్స్గా చేయాల్సిన పని ఏంటంటే, మేము ఇంతకుముందు కూడా రేడియో ప్రోగ్రాం ద్వారా రైతులు చెప్పింది ఏంటంటే, ఆదిలాబాద్ జిల్లా వర్షాధారపు జిల్లా, తర్వాత మిగతా అన్ని ప్రాంతాల కన్నా కూడా అధికంగా వర్షం పడే అవకాశం ఉన్న జిల్లా మనకు. సుమారుగా 1100 నుంచి 1200 మిల్లీమీటర్లు ఒక 30-40 సంవత్సరాల యొక్క యావరేజ్ ఇది. ఈ సంవత్సరం తీసుకుంటే 1600 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఈ సంవత్సరం మళ్ళీ ఎల్నినో అంటున్నాము, అది ఎంతవరకు వర్షం పడుతుంది అంటే అంచనా ప్రకారం 80-90% సాధారణ వర్షపాతానికి దగ్గరగా ఉంటుంది. కొన్ని నెలల్లో మాత్రము 30-40% కూడా తక్కువ పడే అవకాశం ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి రైతులు కొంత అంటే ఇవన్నీ కూడా మనం ఇగ్నోర్ చేసుకోకుండా ముందుకెళ్తే బాగుంటుంది.
1: అంటే వాళ్ళు చెప్పేది దేశవ్యాప్తంగా
0: కాకుండా ఈవెన్ తెలంగాణ స్పెసిఫిక్గా మన జిల్లా వారిగా కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. సో అందుకని నేను చెప్తున్నదంతా కూడా తెలంగాణ గురించి. ఇప్పుడు ఓకే, దేశవ్యాప్తంగా ఉన్న ఫోర్కాస్ట్ ఉంది, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాలలో ఈ ముంపు ఉన్నది. ఇప్పుడు
1: ఓకే, చిన్న విరామం తీసుకుందాం, విరామంతరం మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
2: ఇధర్ ఇధర్ ఇధర్ హమ్ బోల్ రహే హై తేరే బీజూ కా
3: పుతలా బోల్ రహే
2: హై పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే
3: మత్లబ్
2: దేఖ్ బేటా తూ జో యే అంధాధున్ రసాయన్ మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ హై మాటీ భీ తందురుస్త్ और लोग भी. अरे पहली वाली बात कहाँ,
3: पर हम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. వానాకాలం పంటలు ప్రాథమిక దశలో చేపట్టవలసిన చర్యలు, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 300081. అయితే చెప్పండి, ఈ ఋతుపవనాల అనుకూలత గురించి తెలియజేస్తారా?
7: ఇప్పుడు ఐఎండీ ప్రాంతీయ విభాగం మనకు హైదరాబాద్లో ఉంది, వాళ్ళు చెప్పిన సూచన కావచ్చు, లేదా మనకి ఐఎండీ హెడ్ క్వార్టర్స్ పూణేలో ఉంది, సో వాళ్ళు సవరి

0: అంచనా ఎప్పుడు చెప్పిందంటే మొన్న ఏప్రిల్ మన మే 30 చెప్పినారు వాళ్ళు. సో వాళ్ళు ఇచ్చిన సలహా సూచన ప్రకారం ఏంటంటే మనకు మే చివరి వారంలో లేదా మే 26వ తేదీనాడే ఋతుపవనాలు కేరళకు వస్తాయి. అక్కడి నుంచి వారం రోజుల్లో మనకి మిగతా ప్రాంతాలకి క్రమక్రమంగా విస్తరిస్తాయి. ముఖ్యంగా తెలంగాణకి ఒక 5 రోజులు 6 రోజుల సమయం తీసుకుని వస్తాయి అవి. ఇప్పుడు ఈసారి ఏమైంది, వాళ్ళు ఇచ్చిన అంచనా ప్రకారము మనకు మే చివరిలో ఋతుపవనాలు కేరళకు రాకపోవడము, అండమాన్ నికోబార్ దీవులలో ఉండకపోవడం అనేది మనం చూసినాము. ఇప్పుడు ఈరోజు మళ్ళీ వాళ్ళు ఇచ్చిన IMD సూచన ఏంటంటే, ఇప్పుడు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు మనకు అరేబియాసీలో కానీ అండమాన్ నికోబార్ కానీ బే ఆఫ్ బెంగాల్ కానీ ఉన్నట్టుంది కాబట్టి మనకు ఋతుపవనాల రావడము కేరళ రాష్ట్రాన్ని తాకడం అనేది 4th-5th నాడు జరిగే అవకాశం ఉంది. అక్కడి నుంచి క్రమక్రమంగా అది బలపడుతూ తెలంగాణ వైపు రావడానికి మనకు జూన్ 10-12వ తేదీ పట్టే అవకాశం ఉంది. ఇక్కడ చెప్పే అంశం ఏంటంటే మనకు జూన్ 10-12వ తేదీ అనేది ఆదిలాబాద్ జిల్లా రైతులకి ఒక మంచి అనుకూలమైన సమయం. ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టు సోయింగ్ రూల్ అంటే విత్తుకోవడానికి ఏదైతే నియమ నిబంధనలు యూనివర్సిటీ డిసైడ్ చేసిందో రీసెర్చ్లో వాళ్ళు ఇచ్చిన అంశాలు, దాని ప్రకారము ఒక 2 భారీ వర్షాలు నమోదైన తర్వాత రైతులు విత్తుకోవడానికి వాళ్ళంతా రెడీ చేసుకుంటే మంచిది. మనకు చెడిపోయే వానలు కానీ లేకపోతే చెడగొట్టే వానలు పడడం వల్ల కొంత మనకు ఇబ్బంది పడతారు రైతులంతా కూడా. అందుకని ఎష్యూర్డ్గా అది ఖచ్చితంగా ఋతుపవనాలు మనకు వచ్చినాయి, వర్షాలు పడతాయి, క్రమంగా ఋతుపవనాలు మనకు బలపడి ఇంకా ముందుకెళ్తా ఉన్నాయనే సూచన ఉన్నప్పుడే మనం విత్తుకోవాల్సినవి చెప్తా ఉన్నాము. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రాక్టీస్ ఏంటంటే కాటన్ అంతా కూడా పొడి దుక్కులు వేసుకోవడము, సోయాబీన్ కంది లాంటి పంటలు మాత్రము ఇక వర్షాలు పడ్డంగా వేసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాము. బట్ ఈ సంవత్సరము సాధారణ సిచ్యువేషన్ లేదు, కొంత ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి ఈవెన్ కాటన్ వేసే రైతులు కూడా కొంత ఏరియా తగ్గించుకోవడం ఒక సలహాగా చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా వాన అంటే వర్షాల మీద ఆధారపడే వాళ్ళు, ఋతుపవనాల మీద వ్యవసాయం చేసే వాళ్ళు మాత్రం ఒక 2 భారీ వర్షాలు నమోదైనాక మాత్రమే వాళ్ళు విత్తుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని రైతులు లాస్ అయితే మళ్ళీ మార్కెట్లో ఏం జరుగుతుందంటే అంత కల్తీ విత్తనాలు, నకిలీ విత్తనాలు, పాత విత్తనాలు ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకని విలువైన నాణ్యమైన విత్తనాలు ఒకసారి మీరు కొనుక్కున్నారు, చాలా పైసలు పెట్టుకున్నారు, తర్వాత దుక్కి ఇవన్నిటికీ మీరు ఖర్చు చేసుకుంటారు, తర్వాత జూన్ చివరి దాకా కూడా ఈ పంట మనం సాగు చేసుకోవడానికి అనుకూలమైన సమయము ఆదిలాబాద్ జిల్లాలో ఉంది కాబట్టి మనం తొందరపడి విత్తుకొని చేతులు కాల్చుకోవద్దు అనేది నా అభిప్రాయం.
1: అయితే ఈ ముఖ్యమైన పంటలలో రైతులకు ఇచ్చే సలహాలు ఏమన్నా,
0: ఇప్పుడు కాటన్ క్రాప్ ఉంది, సోయాబీన్ కంది లాంటి పంటలు, ఇక్కడ చెప్పేది ఏంటంటే మోనోక్రాపింగ్ కాకుండా అంటే ప్రతి సంవత్సరం అవే పంటలు అంటే కాటన్ తర్వాత కాటను లేదా సోయాబీన్ అడుగున మళ్ళా సోయాబీన్ లేదా మనకు జొన్న మొక్కజొన్న తర్వాత మళ్ళీ ఆ పంటలు అంటే మోనోక్రాపింగ్ కాకుండా కొంత పంటల వైవిధ్యీకరణ అంటే పలు పంటలను సాగు చేసుకోవడం వల్ల కూడా ఈ ఒక పంటలో వచ్చే చీడపీడలు ఇంకో పంటకు రాకపోవడము, తర్వాత నేల యొక్క సారము కొన్ని పంటలే బాగా ఎక్కువ తీసేసుకోవడము, మళ్ళీ అందులో ఈ నేల సారాన్ని బిల్డప్ చేసుకోకపోవడం, ఇవన్నీ కూడా సమస్యలు వస్తాయి మనకు. అందుకని పంట మార్పిడి అనేది అనివార్యం, ఖచ్చితంగా రైతులు పంట మార్పిడిని ఫాలో కావాలి. తర్వాత ఈ సంవత్సరం కొంత వర్షం వల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది అనేది మనకు సూచన ఉంది కాబట్టి ఈ దీర్ఘకాలిక పంటల మీద మనం ఎక్కువ మోజు పెట్టుకోకుండా త్వరగా వచ్చే రకాలను ఎన్నుకోవడము, తర్వాత త్వరగా పంటలను మనము మార్కెటింగ్ చేసుకుని అమ్ముకునే అవకాశం ఉన్న పంటల వైపు మనం రైతులు దృష్టి పెట్టాలని మా అభిప్రాయం. తర్వాత ఈ సోయాబీన్ కంది లాంటి పంటల్లో మనకు కొంత బెట్ట పరిస్థితి వస్తుంది కాబట్టి విత్తన శుద్ధి మొదట్లో చేసుకోవడము, ఈ విత్తన శుద్ధిలో కూడా కొంత ఒక ఫంగిసైడు, తర్వాత ఇన్సెక్టిసైడు, తర్వాత మన దగ్గర ఎండు తెగుల సమస్య వస్తుంది కాబట్టి ఈ ట్రైకోడర్మా విరిడి లాంటి బయోఫంగిసైడు, తర్వాత పప్పు జాతి పంటలకు అనుకూలమైన రైజోబియం కల్చర్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి వీటితోటి మనం చేసుకోవడము. తర్వాత ఈ మధ్యలో యూనివర్సిటీ ఇంకొక ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఏం చెప్పిందంటే విత్తన శుద్ధి కూడా నానో DAPతో చేసుకున్నా కూడా మొలక శాతం బాగుండి మంచి దిగుబడి వస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అందుకని నానో DAP అనేది మనకు కమర్షియల్గా బయట అవైలబుల్గా ఉంది కాబట్టి దీనిని కూడా విత్తన శుద్ధిలో మనం వాడుకోవచ్చు. సో ఫోలియర్ అప్లికేషను, విత్తన శుద్ధి ఈ 2 రకాలకు మనం ముందు పోతే నానో ఫర్టిలైజర్స్ ముఖ్యంగా DAPతో కూడా చాలా లాభాలు ఉన్నట్టు అని చెప్తా ఉన్నాము. తర్వాత ఈ సంవత్సరం కొంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల మనము ఈ బెడ్ బోదల కాలువల పద్ధతిలో కానీ లేకపోతే వెడల్పైన బోదల పద్ధతిలో కానీ మనం పంట సాగు చేసుకోవడం ఒకటి, పడ్డ వర్షం నీళ్లను మన కుల నుంచి బయటకు వెళ్ళిపోకుండా మన భూమిలోనే ఇంకెట్లు చేసుకోవడం.

0: కూడా ఒకటి. తర్వాత ఈ పళ్ళు పంటలను సాగు చేసుకోవడము, తర్వాత మనము వీలున్నంత వరకు ఈ రెండు వరుసల మధ్యలో ఈ ఆర్గానిక్ మ్యాన్యూర్స్ కానీ మల్చింగ్ మెటీరియల్ ప్లాస్టిక్ మల్చి కావచ్చు, సేంద్రియ మల్చి కావచ్చు, వీటిని మనం ఏర్పాటు చేసుకోవడము. తర్వాత రెండు వర్షాల మధ్యలో ఒక 10-15 రోజులు వర్షాలు లేవనుకోండి, వర్షాభావ పరిస్థితి ఏర్పడితే మనం అంతరకృషి చేసుకొని ఈ నేలలో దాగి ఉన్న మాయిశ్చర్ అంతా కూడా బయట ఎండకి ఎక్స్పోజ్ కాకుండా బయటకు వెళ్ళిపోకుండా వాటిని సంరక్షించుకోవడం లాంటి చర్యలు మనం చేపట్టాలి. తర్వాత మొక్క కొంత ఎదుగుదలలో కూడా ఇబ్బంది పడుతుంటుంది కాబట్టి నీళ్లలో కరిగే ఎరువులు ముఖ్యంగా మల్టీకే 13:45 అనే వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ ఎకరానికి 2 కిలోలు లేదా లీటర్కి 10 గ్రాములు కలుపుకొని మనం స్ప్రే చేసుకుంటే ఈ బెట్ట వాతావరణ పరిస్థితులలో ఈ పొటాషియం అనే ఎలిమెంట్ దీంట్లో ఏదైతే ఉంటుందో అది కొంత ఈ ట్రాన్స్పిరేషన్ లాసెస్ను కూడా, అంటే బాష్పోత్సేకం ద్వారా నీళ్ళు ఏవైతే ఆకుల ద్వారా బయటకు వెళ్ళిపోతే వాటిని కూడా ఆపడానికి అవకాశం ఉంది. అలాంటి పనులు చేయాలి మనం.
1: అయితే చెప్పండి, ఈ ఆపత్కాల పంటల ప్రణాళిక గురించి తెలియజేస్తారా?
0: అయితే గత వారం 10 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ కానీ, తర్వాత మా యూనివర్సిటీ కానీ, లేదా నేను ఇంతకుముందు చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, క్రీడా కానీ, తర్వాత ఈవెన్ మనకు మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, వీళ్ళందరూ కూడా ఇస్తున్న సలహా ఏంటంటే సకాలంలో వర్షాలు పడి అంతా అనుకూలంగా ఉన్నప్పుడు మనకి ఆపత్కాల పంటల ప్రణాళిక అవసరం లేదు. కానీ ఏదేని కారణం వల్ల మనకు సీజన్లో ఒక 2 వారాలు లేటుగా ఋతుపవనాలు వస్తే ఏం చేయాలి, 4 వారాలు లేటుగా ఋతుపవనాలు వస్తే ఏం చేయాలి, తర్వాత ఒక 6 వారాలు 8 వారాల దాకా కూడా ఋతుపవనాలు లేటుగా వస్తే ఏం చేయాలి, దీనిపైన కొంత కార్యాచరణ చేస్తూ ఉంది. సో ఆదిలాబాద్ జిల్లాలో మేము అనుకున్నది ఏంటంటే జూన్ చివరి దాకా మనకి ఎలాంటి ఇష్యూ లేదు, జూలై 15 దాకా కొంత ఈ సోయాబీన్ లాంటి పంటను వదిలిపెట్టి కాటను కంది పంటలో స్వల్పకాలిక రకాలను సాగు చేసుకోవడము, తర్వాత జూలై చివరి దాకా అప్పుడు మనం సోయాబీన్ కంప్లీట్గా వదిలేసి ఈ కాటన్ లాంటి పంట కూడా కొంత వెళ్ళొచ్చు మనం స్వల్పకాలిక రకాలను, తర్వాత కొంత పెసర మినుము లాంటి పంటలను సాగు చేసుకోవడము, తర్వాత కందిలో కూడా స్వల్పకాలిక రకాలను సాగు చేసుకోవడం, తర్వాత 15 దాకా కూడా అనుకూలమైన వాతావరణ పరిస్థితులు లేక వర్షాలు పడలేదు అనుకోండి, ఈవెన్ కాటన్ కూడా వదిలిపెట్టి కందిలో కూడా స్వల్పకాలిక రకాలను సాగు చేసుకుని పెసర మినుము వీటితో పాటు కొన్ని కూరగాయల పంటలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ వర్షాధారంగా వచ్చే కూరగాయల పంటలలో మనకు టొమాటో వస్తుంది, బెండ వస్తుంది, తర్వాత వంకాయ వస్తుంది, తర్వాత అలసంద వస్తుంది, బొబ్బర్లు వస్తాయి, అంటే అలసంద బొబ్బర్లు ఒకటే, తర్వాత మనకు కొంత మనకు ఈ ఏమంటారు పందిరి చిక్కుడు, తర్వాత కొంత ఆకుకూరలు ముఖ్యంగా ఈ పాలక కానీ లేకపోతే మెత్తి ఇట్లాంటివి, తర్వాత ఇంకొక సూచన ఏంటంటే ఆకుగా తర్వాత గింజగా పనికొచ్చే కొత్తిమీర కూడా మనం సాగు చేసుకుని ముందుకెళ్ళవచ్చు. సో ఇన్ని రకాలైన అవకాశాలు మనకు ఉన్నాయి కాబట్టి బయట అంటే ఋతుపవనాల వల్ల సకాలంలో వర్షాలు పడి అంత అనుకూలంగా ఉంటే వ్యవసాయం చేసుకోవడం, లేదంటే వాటితో పాటు కొంత ఉద్యానవన పంటల మీద ఫోకస్ పెట్టి మనం ముందుకెళ్ళడం, ఇవి మనం చేయాల్సిన పనులు.
1: మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఫోన్ నంబర్ చెప్పండి.
0: సో నా పేరు వచ్చేసి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ అండి. నా నంబర్ వచ్చేసి 8333 818 818 218 203 203 833 1 3.
1: ధన్యవాదాలండి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు. వానాకాలం పంటలు ప్రాథమిక దశలో చేపట్టాల్సిన చర్యల గురించి ఫోన్లో చక్కని సమాచారం తెలియజేందుకు మీకు మరొకసారి నమస్కారం.
0: ధన్యవాదాలండి.

ఇప్పుడు ప్రసారమైనటువంటి ఫోరీ ప్రత్యక్ష ప్రసారం రికార్డ్ చేయబడింది. రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు సాయంత్రం ఏడు మాకు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పత్తి విత్తుకోవడం, వంగడాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చట, ఆ తర్వాత వర్షధార రాగి సాగులో మెళకువలు ఈ అంశం గురించి డాక్టర్ ఎం సురేష్తో ముచ్చటుంటుంది.

కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 7:45. మరి కాసేపట్లో వికసిత భారత్ హైదరాబాద్ నుంచి రిలే.

0: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పథకాలలో మిషన్ శక్తి పథకం అనేటువంటిది అత్యంత ఆదరణ పొందినటువంటి పథకం. మరి ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఏ విధంగా దాని ప్రయోజనాలుంటాయి, మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, తదితర విషయాలను గురించి హన్మకొండ జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ దొమ్మేటి కళ్యాణి గారు మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: ముఖ్యంగా ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటంటారు?
1: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మిషన్ శక్తి అనేది మహిళల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకము. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు సంబాల్ సమస్య అనేటువంటి రెండు ఉప పథకాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే సంబాల్ అనగా మహిళల యొక్క భద్రత మరియు వారి యొక్క భద్రత అవసరాల గురించి చూసేటువంటిది, అండ్ సమర్థ్య అనేది ఏమిటంటే మహిళలకు సంబంధించిన సాధికారత పైన దృష్టి సారించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకాలండి. సంబాల్లో ముఖ్యంగా వన్ స్టాప్ సెంటర్స్ సఖీ అనేటువంటివి ఉంటాయి. తర్వాత ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్, బేటీ బచావో బేటీ పడావో, నారీ అదాలత్ అని ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయి. అండ్ సమర్థ్య అనేది మహిళల కోసం వారి యొక్క సాధికారత సాధించడం కోసము మనకు శక్తి సదన్స్ అని, AHTU అని, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అని, తర్వాత డిస్టిక్ హఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో ఏర్పాటు చేయబడినటువంటి ఉన్నాయి. మేము జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నాము.
0: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మిషన్ శక్తి పథకము ద్వారా మహిళా సాధికారత అనేటువంటిది జరగడం అనేటువంటిది జరుగుతుంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
1: రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల గురించి కింది స్థాయి వరకు మహిళలకు అవగాహన కల్పించి వారిని పథకాల్లో నిమగ్నులు అయ్యేలాగా, వారికి తెలియనటువంటి విషయాల గురించి తెలిపేలాగా మేము చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
0: అంటే ముఖ్యంగా ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి, మహిళలకు ఎంతవరకు ఉపయోగపడతాయంటారు?
1: మహిళా సాధికారత కేంద్రానికి వచ్చినప్పటికీ వారికి పిల్లల చదువు విషయంలో కావచ్చు, మహిళ ఉపాధి పొందడం విషయంలో కావచ్చు, తదుపరి వారి ఆరోగ్య సమస్యల గురించి కావచ్చు, ఏ రకమైన విషయమైనా మమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఒక అమ్మాయికి పెళ్లి గురించి ఆలోచించినప్పుడు మనకు బీపీఎల్ లో ఉన్నటువంటి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎలాంటివి పథకాలు తనకి ఉన్నాయి, తను చదువుకోవడానికి ఎలాంటి పథకాలు ఉన్నాయి, తన పెళ్లి కోసం అవసరమైనటువంటి ఇంకా ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఇవన్నీ మేము వాళ్ళకి ప్రతి ఒక్కటి దగ్గరుండి చెప్తాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలనేది కూడా మేము వాళ్ళకి సూచిస్తాము.
0: అంటే ముఖ్యంగా మిషన్ శక్తి పథకంలో ఎటువంటి మహిళలను మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
1: బాధిత మహిళ ఎవరైనా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకొకటి, ఏ మహిళ ఎవరైనా సరే అండి, ఈవెందో మనకేంటంటే ఇప్పుడు ఉదాహరణకి సెక్సువల్ హరాస్మెంట్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్, లైంగిక వేధింపులు గురైనటువంటి మహిళలు ఎవరైనా కావచ్చు, ఇది ముఖ్యంగా అసంఘటిత సంఘటిత రెండు తరహా, అంటే ప్రైవేట్ గాని గవర్నమెంట్ గాని ఎక్కడైనా సరే పనిచేసే చోట కూడా మహిళలకు ఇబ్బంది కలిగినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మనకి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఉంటాయి, అండ్ లోకల్ కంప్లైంట్ కమిటీ అనేది జిల్లా స్థాయిలో ఉంటుంది. వారు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయడానికైనా మేము ఉంటాము. మహిళా సాధికారతకు ముందుగా మేమందరం పనిచేస్తూ ఉంటాము.
0: మహిళలకు ఈ ఉద్యోగ ఉపాధి అనేటువంటిది ఏమైనా లభిస్తుందా?
1: మహిళలకు ఈ మహిళా సాధికారత కేంద్రం ద్వారా అవగాహన కల్పించినప్పుడు ముఖ్యంగా మేము ఎవరైతే చదువుకు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నటువంటి గర్ల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, లేదా మహిళలు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైనా చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ మన డిపార్ట్మెంట్ అంటే ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే ఖాళీగా ఉన్న చోట స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ నేర్పు, ఉదాహరణకి టైలరింగ్ కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, ఇంకేదైనా కోర్సులు RCTI ద్వారా కావచ్చు, లేదంటే ప్రైవేట్ NGOs నుంచి కూడా చాలా మంది చాలా కోర్సులు నేర్పిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి బ్యాచెస్ చేసినప్పుడు మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళు ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో షెల్టర్ కొన్ని దగ్గర ఇస్తారు, అంటే వాళ్ళు ఉండడానికి నేర్చుకోవడానికి షెల్టర్ ఇస్తారు, కొన్ని డైలీ క్లాసెస్ కూడా తీసుకుంటారు. మేము వాళ్ళకు కూడా చాలా మందికి అవగాహన కల్పించాము.
0: ఇప్పుడు మహిళలకు ఎటువంటి వాటిల్లో మీరు ట్రైనింగ్ అనేటువంటిది ఇక్కడ మన హన్మకొండ జిల్లాలో ఇవ్వడం అనేటువంటి జరుగుతుందంటారు?
1: ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ద్వారా మేము ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయలేదండి, ఎందుకంటే ఇది కేవలం ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రతి ఒక్క మహిళకి అవగాహన కల్పించడమే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మేము గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు మహిళలందరికీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏం నీడ్ అవసరం ఉంది. ప్రస్తుతానికి మేము మాత్రం మాకు వచ్చిన ఒక NGO సపోర్ట్ తోటి మేము ఒక 120 మంది మహిళలకు మాత్రం ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరిగింది సపోర్ట్ తోటి.
0: అంటే ఈ మిషన్ శక్తి పథకం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం. పథకం అంటే వీటిలలో నిధులు అనేటువంటిది ఏ విధంగా వస్తాయి, ట్రైన్ అయినటువంటి మహిళలకు ఏ విధంగా ఈ ఫండ్స్ అనేటువంటి వెళ్లడం అనేటువంటిది జరుగుతుంది, అంటే లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలను మీరు చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది?
1: అంటే మనకు మహిళల కోసం స్పెషల్ గా అంటూ మనకేం ఫండ్ ఉండదండి. సో డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ అనేది కేవలం మా స్టాఫ్ కి మాత్రమే ఉంటుంది, మనకేం యాక్టివిటీస్ చేయడానికి మాత్రమే ఫండ్ వస్తుందండి. మహిళల కోసం ప్రత్యేకంగా ఏం ఫండ్ అనేది ఉండదు. సో దీంట్లో భాగంగా మనకు బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆడపిల్లలను పుట్టదిద్దాం, ఆడపిల్లని చదివిద్దాం అనేటువంటి స్కీమ్ ద్వారా మేము జిల్లా స్థాయిలో చాలా రకాల ఆడపిల్లల కోసం చాలా రకాల ప్రోగ్రామ్ చేశాము. ఇప్పటి వరకు 190 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేశాము. ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి దాంట్లో అడ్వెంచర్ యాక్టివిటీస్ అనే ఒక ప్రోగ్రామ్ చేశామండి. 9 KGBS లో చదివేటువంటి అరౌండ్ 300 మంది పిల్లలందరికీ మేము అడ్వెంచర్ యాక్టివిటీస్ కిలా వరంగల్ లో చేశాము. సో పిల్లలు అన్ని నేర్చుకోవడానికి సాహసంగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళ లోపల మంచి స్కిల్ బయటకు తీసుకురావడం జరిగింది. కొన్ని యాక్టివిటీస్ తోటి ఊరికే చదువు కాకుండా పిల్లలకి బయట కూడా ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, దీంట్లో కూడా కెరియర్ ఎంచుకోవచ్చా లేదా అన్న విధంగా కూడా మనము పిల్లలందరినీ ట్రైన్ చేయడం జరిగిందండి.
0: ఏదైనా ఒక పథకం గురించి మనము చెప్పేటప్పుడు దీని ద్వారా లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి గాను ఎటువంటి మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
1: ఇప్పుడు మిషన్ శక్తిలో భాగంగా మనకు సఖీ సెంటర్స్ ఉన్నాయండి. సఖీ సెంటర్ లో ముఖ్యంగా బాధిత మహిళ ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతారు, సఖీ సెంటర్ కు వస్తారు. వాళ్ళకి మనము 5 రకాల సేవలు అందిస్తాము. సో ఆ సేవల్లో భాగంగా వాళ్ళ నుంచి వాళ్ళ కొంతమందికి డైవర్స్ కోసం వేసిన వాళ్ళు ఉంటారు, డివి యాక్టివ్ వేసిన వాళ్ళు ఉంటారు. అది కోర్టుకు ఫ్రీగా మేము లీగల్ ఎయిడ్ అనేది అందిస్తాము, అంటే న్యాయ సలహాలన్నీ మనము ఉచితంగానే ఇస్తాము. సో మీకు ఆ ప్రోగ్రామ్ ద్వారా సఖీ ద్వారా వెళ్తుందండి. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ కి చాలా కాల్స్ వస్తా ఉంటాయండి. అండ్ బీబీబీపీ లో వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పాను, ఫదార్ హోమ్స్ గా శక్తి సదన్ పిలువబడుతున్నాయి. ఇందులో ఎవరైనా మహిళలకు వాళ్ళకి భర్త వదిలేసినా గానీ లేదంటే ఎవరు లేనటువంటి మహిళలు వారు ఈ ఫదార్ హోమ్ లో ఉండవచ్చు. వారితో వారి పిల్లల్ని కూడా ఒక 3-4 ఇయర్స్ ఉన్న పిల్లల్ని కూడా అక్కడ ఉండడానికి ఉంటుంది. తదుపరి వాళ్లను మనము మన హోమ్ కి షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మహిళలు 3 ఇయర్స్ ఫదార్ హోమ్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఉన్న టైంలో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా మా ఫదార్ హోమ్స్ లో ఇవ్వడం జరుగుతుంది.
0: అంటే ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ మహిళలకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అంటారు?
1: ప్రస్తుతానికి స్వదార్ హోమ్ లో ఉన్నటువంటిది టైలరింగ్ ఒకటి, బ్యూటీషియన్ ఒకటి అండి, రెండు నేర్పిస్తున్నాము. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఉంటే వాళ్ళని కంప్యూటర్స్ కూడా నేర్పిస్తాము.
0: ఇవన్నీ నేర్పించిన తర్వాత వారికి ఏమన్నా ఉపాధి చూపించేటువంటి ఆస్కారం ఉంటుందా?
1: ప్రత్యేకంగా ఉపాధి అంటూ ఏం లేదండి. ఇందులో ఉన్నటువంటి 3 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకు వాళ్ళు వెతుక్కుని వెళ్లిపోతారు, జాబ్స్ వెతుక్కుంటారు. కొన్ని సమయాల్లో మా దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు మేము కూడా చూపించడానికి చూస్తాము.
0: ముఖ్యంగా ఇప్పుడు మనం మిషన్ శక్తిలో భాగంగా మరి ఈ మహిళా సాధికారత అనేటువంటిది జిల్లాలో ఏ విధంగా అమలు జరుగుతా ఉంది?
1: మహిళా సాధికారత కేంద్రంలో ముఖ్యంగా మేము చేసేటువంటి యాక్టివిటీస్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ వరకు ప్రతి చోట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. మహిళల యొక్క చదువు గురించి, తర్వాత మహిళలు ఎక్కడైతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు వాటి గురించి, అండ్ ఆడపిల్లల గురించి బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్. బేటీ బచావో బేటీ పడావో అన్న దాంట్లో మనము గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల చట్టం పైన, తర్వాత ఆడపిల్లలకి సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అని, వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ఎలాంటి మార్గాలు ఉంటాయి, మోటివేషనల్ క్లాసెస్ అని, వాళ్ళకి చాలా రకాల ప్రోగ్రామ్స్ చేస్తా ఉంటామండి.
0: అంటే ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటివి మీరు చేస్తా ఉన్నారు, వీటికి ఫండ్స్ అనేటువంటి ఏ విధంగా ఉంటాయి?
1: మనకు 40 లక్షల బడ్జెట్ వస్తుందండి. సో ఈ బడ్జెట్ ప్రకారం మనకు క్వార్టర్ వైజ్ గా బడ్జెట్ రిలీజ్ అవుతుంది. దాంట్లో మనం ఏం ప్రోగ్రామ్ చేస్తామంటే ఒక డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ అనేది కలెక్టర్ గారు అప్రూవ్ తీసుకుని దాని ప్రకారం మనము ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తా ఉంటాం. సో మనము ముఖ్యంగా ఓరియంటేషన్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ప్రతి ఒక్క మండల స్థాయిలో ఉన్నటువంటి మండల ఆఫీసర్స్ కి, తర్వాత మా సిడిపిఓస్ కి, సూపర్వైజర్స్ కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ తీసుకుంటా ఉంటాం. లైన్ డిపార్ట్మెంట్స్ తో ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తామండి. తర్వాత అవుట్ రీచ్ యాక్టివిటీస్ అనే దాంట్లో మేమేం చేస్తామంటే మనము బాల జన్మోత్సవం అనేటువంటి ప్రోగ్రామ్ చేస్తాము, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే, నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చాలా రకాల సెలబ్రేషన్స్ చేస్తా ఉంటామండి. బాల జన్మోత్సవం అంటే ఎవరైతే ఆడపిల్లలు జన్మిస్తారో వాళ్ళకి మేము ఆ పుట్టినటువంటి బేబీకి మేము వాళ్ళని తల్లిదండ్రులు ప్రోత్సహించడం కోసం, ఆడపిల్లల యొక్క శాతం తగ్గుతుంది కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి మేము వారికి ఒక ఊయలలో వేయడం గాని వాళ్ళకి కొద్దిగా చిరు సత్కారం అందించి ఎంకరేజ్ చేస్తామండి పేరెంట్స్ ని. తర్వాత ఇన్నోవేషన్ యాక్టివిటీస్ కింద మనము రీసెంట్ గా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేశామండి. సో అలానే చాలా రకాల ప్రోగ్రామ్స్, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క థీమ్ ను తీసుకుని మేము ఇయర్ క్యాలెండర్ ఉంటుంది మాకు, ఆ ఇయర్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్క యాక్టివిటీ చేస్తూ ఉంటాము. ఇంటర్ సెక్టోర్ అంటే అదర్ డిపార్ట్మెంట్స్ కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి పిల్లల చదువు గురించి అంటే లాస్ట్ టైం మేము ఒక 20 మంది పిల్లలకి 10,000 రూపాయల చొప్పున కలెక్టర్ గారి చేతుల మీదుగా చెక్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే 10/10 GPA వచ్చినటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి కేవలం అమ్మాయిలకు మాత్రమే ప్రోత్సాహాన్ని అందించాము. సో ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కొంత అమౌంట్ ఇస్తాము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మేము అంటే PCPNDT యాక్ట్ పైన, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం పైన, తర్వాత అంగన్వాడీస్ కి ఆశాస్ కి ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాము. కింద లైన్ డిపార్ట్మెంట్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మేము DPO పంచాయతీ నుంచి కూడా పంచాయతీ సెక్రటరీలకు ట్రైనింగ్ ఇస్తా ఉంటాము. ఇంకా మన జిల్లాలో ఉమెన్ కోసం ప్రత్యేకంగా నడుపుతున్నటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయండి. అయితే మనకు బయట ఎవరైతే మహిళలు తక్కువ హాస్టల్లో పెట్టి ఉండకుండా మా హాస్టల్లో మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కూడా ఉంటుంది. మినిమం ఫీజ్ తో అక్కడ స్టే చేయొచ్చు. అండ్ మనకి ఇంకా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా అంటే మేము సపోర్ట్ చేస్తామండి. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళతో కూడా మేము వాళ్ళతో కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తా ఉంటాము. తర్వాత మేము సైబర్ సెక్యూరిటీ గురించి, సైబర్ క్రైమ్ గురించి కూడా చాలా రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. ఇది పోక్సో యాక్ట్ మీద గానీ, మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన చట్టాల గురించి, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాల గురించి ప్రతి ఒక్కటి మేము మహిళలకు పిల్లలకు చెప్తా ఉంటామండి.
0: ఇప్పుడు మిషన్ శక్తి పథకంలో భాగంగా కనుక చూసినట్లయితే ఈ మహిళా సాధికారత కోఆర్డినేటర్ గా ఉన్నారు. మీరు మన జిల్లా వారికి కావచ్చు లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
1: ప్రతి మహిళ తెలుసుకోవాల్సింది ఒకటే ముఖ్యమైన విషయం, మనము ఎంత ధైర్యంగా ముందుకు అడిగేస్తే అంత మనకు వాల్యూ ఉంటుంది. చదువుకోవాలి ప్రతి ఒక్క అమ్మాయి, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, ఇంటర్మీడియట్ డిగ్రీతో ఆపకుండా బాగా చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అయిన తర్వాత జాబ్స్ చేయడం చాలా తక్కువగా ఉంది, రేర్ గా ఉంది. ఎందుకంటే హస్బెండ్ సంపాదిస్తున్నాడు కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదని. కాకపోతే ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే మనకు ధైర్యంగా ఉంటుంది. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా మనము రిపోర్ట్ చేయగలగాలి, ఐ మీన్ మనం ఎక్కడో దగ్గర కంప్లైంట్ చేయగలగాలి. ఎప్పుడైనా మహిళలు బయటకు వచ్చి ప్రాబ్లం చెప్పుకుంటేనే అది ఎప్పుడు సాల్వ్ అవుతుంది. లేకపోతే మాత్రం మన లోపల మనమే పెట్టుకుంటే అది చాలా ప్రాబ్లం, మన హెల్త్ కు ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీకి డిస్టర్బ్ అయిపోతుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగినీలు కూడా ఈ విషయాన్ని ఎక్కువ మంది బయట పెట్టరండి, సెక్సువల్ హెరాస్మెంట్ ఉమెనేట్ వర్క్ ప్లేస్ లో కూడా. ఎందుకంటే చెప్తే ఏమవుతుందో, మనల్ని మన కొలీగ్సే తప్పుగా అర్థం చేసుకుంటారు, లేదు ఇంట్లో వాళ్ళ నుంచి ప్రాబ్లం వస్తుందని చాలా వరకు బయట పెట్టరు. ఒకవేళ అలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. మేము ఇట్లాంటి విషయాలు ఏవి కూడా బయటకు చెప్పమండి, చాలా సేఫ్ గా ఉంచుకుంటాము. అండ్ దీనికోసం స్పెషల్ గా కంప్లైంట్ కమిటీస్ కూడా ఫ్రేమ్ చేయమని చెప్పాము. జిల్లా స్థాయిలో ఉంది, మీ కంపెనీలో గానీ మీ ఆఫీస్ లో గానీ ఇవి ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా. దీనికి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక షీ బాక్స్ పోర్టల్ అనేది కూడా ఉందండి. మాతో చెప్పకపోయినా కూడా షీ బాక్స్ పోర్టల్ కి వెళ్లి కూడా కంప్లైంట్ చేయొచ్చు. అండ్ మనం మాట్లాడకున్న ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా 181 టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, అది కేవలం మహిళల కోసం. 1098 అనేది పిల్లల కోసం ఏర్పాటు చేయబడినటువంటి నెంబర్స్. ఏదేమైనా మహిళలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలి, ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. ప్రతి దాంట్లో అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.
0: మహిళా సాధికారతలో భాగంగా మరి జిల్లాలో చాలా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మహిళలను ప్రోత్సహించడం అనేటువంటి జరుగుతుంది. మరి హన్మకొండ జిల్లాలో వచ్చే సంవత్సరానికి గాను ఇంకొంతమంది మహిళలు పెంచే దిశగా పనిచేస్తారని ఆశిద్దాం.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచిగున్నాను రా.
4: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
3: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
4: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
3: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? నాకు ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏందిరా?
4: అవునరా, ఇప్పుడు ఏంది, నీ చెప్పడానికి వచ్చినావు నైట్కి?
3: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
3: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్ప నీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
4: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
4: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
6: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
4: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
6: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు. వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాను. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
4: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు, వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విద్య సాధికారతకు శక్తివంతమైన సాధనమని, అది వ్యక్తులను స్వయం సమృద్దితో చైతన్యవంతులుగా సమర్థులుగా తీర్చిదిద్దుతుందని రాష్టపతి ద్రౌపది ముర్మూ అన్నారు. ఈ రోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం గిరిజన లబ్దిదారులను ఉద్దేశించి రాష్టపతి ప్రసంగించారు. ఈ రోజు తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్బంగా రాష్ట వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించారు. సికింద్రాబాద్ లోని పెరట్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచానికే తెలంగాణను గేట్ వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నమన్నారు. సమగ్ర సమ్మిళిత అభివృద్దికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్ లోని లోక్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో జరిగిన అవతరణ దినోత్సవంలో చెప్పారు. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్బంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఓటర్ జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్ ఆదేశించారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 4, 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. 2025 జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా 42 అత్యుత్తమ పంచాయతీలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఇమిగ్రేషన్, విదేశీయుల నిబంధనలకు కేంద్రం సవరణలు నోటిఫై చేసింది. దీని ప్రకారం భారతదేశంలో 180 రోజుల వరకు ఉండేందుకు వచ్చిన విదేశీయులు దేశంలో తమ బసను పొడిగించుకోవాలనుకుంటే వారి వీసా గడువు ముగికి ముందే తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రోత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో హైటెక్స్ లో ప్రత్యేక వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తారు. రాగల 3 రోజుల పాటు రాష్టంలోని వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలపై రేడియో నివేదిక నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, సాంకేతిక సహకారం శ్రీ కాలేరు దీపక్, శ్రీ కొండా వెంకటరమణ.
1: పుట్టుకనీది చావునీది బతుకంతా దేశానిది అన్న ప్రజాకవి కాళోజీ మాటలే స్ఫూర్తిగా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు ఈరోజు. తెలంగాణ చరిత్రలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా శ్రోతలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఉదయం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం పుట్టుక కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ స్థానిక గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకలలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శ్రీ కె రామకృష్ణారావు ఐఏఎస్, రాష్ట్ర డీజీపీ శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారు స్వాగతించగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జాతీయ పతాక ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో పరేడ్ కమాండర్ మనీషా నెహ్రా ఐపీఎస్ పోలీస్ కవాతును ఘనంగా ప్రారంభించారు. మార్చ్ పాస్ట్ పోలీస్ కవాతు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న కవి దాశరథి మాటలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భమే ఈరోజు అని ఆయన అన్నారు.
2: జై తెలంగాణ. తెలంగాణ స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు, మరెందరో పోరాట యోధులుగా మన కళ్ళ ముందు నిలిచారు. వారి త్యాగాలకు తెగువకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. కోటి రతనాల వీణ నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భం జూన్ 2 మనం కలలు గన్న స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ మన్మోహన్ సింగ్ గారు, నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీలకు 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, పుట్టుక నీది చావు నీది బతుకంత దేశానిది అన్న ప్రజాకవి కాళోజీ మాటలే స్ఫూర్తిగా డిసెంబర్ 7, 2023న బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ప్రతి క్షణం తెలంగాణ హితమే పరమార్థంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, పేదరిక నిర్మూలననే ప్రాధాన్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నది. రాష్ట్రంలో అధికారం ఇవ్వడంతో పాటు ఈ 2.5 ఏళ్లలో జరిగిన పలు ఉప ఎన్నికలలో, పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో మా పట్ల మీరు చూపించిన ఆదరణ, అభిమానం మరవలేనిది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాకు అండగా నిలబడడం ఎనలేని శక్తిని ఇచ్చింది. ప్రజా సంక్షేమం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల మా బాధ్యతను మరింత పెంచింది. రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేద వర్గాల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం పలు విధాన నిర్ణయాలు తీసుకుంటూ కార్యాచరణ చేసుకుంటూ 2.5 ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నాం. అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమపాలనలో ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. మిత్రులారా, డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన మన ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడానికి ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది. రకరకాల అడ్డంకులు అధిగమిస్తూ 30 నెలల్లోనే ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నాం. సాగు భూమి, వ్యవసాయం, రైతు, ఈ 3 తెలంగాణ ఊపిరి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ 1 గా ఉండాలన్న లక్ష్యంతో రైతుల జీవితాల్లో గణనీయ మార్పు తేవాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్ కేవలం కాగితాలపై ఉండే అక్షరాలు కాదు. ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు, ఖమ్మం నుండి కొడంగల్ వరకు హరిత తెలంగాణను ఆవిష్కరించే ఆలోచన. ఈ లక్ష్య సాధనలో తెలంగాణలోని ప్రతి రైతు కూలీలే సారథులు. దీనికోసం ఈ విజన్ డాక్యుమెంట్ లో రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ రేర్ గా అభివర్ణించి అభివృద్ధి చేసేందుకు రూపొందించిన పత్రం ఇది. రైతులు కేవలం పంటలు పండించడమే కాదు, వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రణాళిక ఉంటుంది. అగ్రికల్చరల్ ఇకోసిస్టమ్ అభివృద్ధి చేసి రైతులను శ్రీమంతులుగా చెయ్యాలన్నదే మా ప్రభుత్వం యొక్క సంకల్పం. 2025-26 అంచనాల ప్రకారం మన ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంది. ప్రజాప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంలో వరి, మొక్కజొన్న, పత్తి పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పశు సంపద, మత్స్య రంగాలు గణనీయమైన అభివృద్ధిని సాధించాయి. రైతులు విభిన్న పంటల ఉత్పత్తితో తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ భూమి, నైసర్గిక స్వరూపం, అన్ని రకాల పంటలు పండించడానికి అనుకూలమైన క్షేత్రం. ఈ వేదిక మీద నుండి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొన్ని పంటలకే పరిమితం కాకుండా అన్ని రకాల పంటలను, కూరగాయలను, పండ్లను పండించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికే చాటి చెప్పే అవకాశం ఉంది. ఆ దిశగా రైతులను ఆలోచన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ రైతుల కార్య సాధకులు కావాలంటే అప్పు లేని పరిస్థితి ఉండాలి. అందుకే రైతుల నెత్తిపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేశాం. 20,616 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో వేసి 25 లక్షల పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగిస్తూనే విద్యుత్తు పంపు సెట్లకు సౌరశక్తితో నడిచే పంపు సెట్లను ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును గ్రిడ్ కు అందించి రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం. ఈ 2.5 ఏళ్లలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి 1,56,496 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఇప్పటికే 27,529 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో వేశాం. మిత్రులారా, రైతులు దళారుల బారిన పడి మోసపోకూడదని, రైతులు పండించిన పంటలు ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. ఎంత భారమైనా సరే చివరి గింజ వరకు పంట ఉత్పత్తులను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు 63,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. సుమారుగా 11,903 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాం. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయిన ప్రతి రైతుకు నష్టం జరగకుండా దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. దేశంలో యాసంగి సీజన్ లో సేకరించిన మొత్తం ధాన్యంలో తెలంగాణ వాటా 60% నమోదైందని తెలియజెప్పడానికి నేను గర్వపడుతున్నాను.
1: అనంతరం తెలంగాణలో ప్రజాప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహంతో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మన మహిళా సంఘాలు ఇప్పుడు ఆర్థిక శక్తి కేంద్రాలని, ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్షేత్రాలని అన్నారు. విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపగలదని, తనుకనే విద్యారంగ అభివృద్ధిని స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
2: తెలంగాణ శక్తి స్త్రీ శక్తి. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యాలన్న సంకల్పంతో ప్రజాప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఈ రోజు ఆర్థిక సాధికారితలో తెలంగాణ మహిళ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. పొదుపు నుంచి పారిశ్రామికత వరకు తమ శక్తిని చాటి చెబుతుంది. ప్రజాప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. మన మహిళా సంఘాలు ఇప్పుడు ఆర్థిక శక్తి కేంద్రాలు. ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్షేత్రాలు. బ్యాంకు లింకేజ్ స్త్రీనిధి ద్వారా ఈ సంఘాలకు 100 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలు 0% వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. 5 లక్షల రుణ పరిమితిని 10 లక్షలకు పెంచాం. ఇందిరమ్మ క్యాంటీన్లు, సౌర విద్యుత్తు, పెట్రోల్ బంకులను మహిళలను నేడు యజమానులుగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 1,000 బస్సులకు వాళ్లు ఓనర్. ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్లు, లాజిస్టిక్ హబ్లు, గోదాములు, రైస్ మిల్లులు ఏర్పాటుకు వాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇటీవలే రాష్ట్రమంతటా ఒకే రోజున 8,000 స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేపట్టింది.

సహకారం లేకుండా కొలువులను భర్తీ చేశాం. ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర నియామక బోర్డులను పూర్తిగా సంస్కరించుకున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 తో పాటు మెగా డిఎస్సి వైద్య ఆరోగ్య శాఖలో వరుసగా నియామకాలను చేపట్టాం. రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగంలో చేరే ముందు అఖిల భారత సర్వీస్ అధికారులకు శిక్షణను అందించినట్టుగా నియామక పత్రాలు అందుకున్న 562 గ్రూప్ 1 అధికారులకు ఈ రోజు మనము ఫౌండేషన్ కోర్సు ద్వారా శిక్షణను అందించి భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది. ఈ నెలలోనే టీజీపీఎస్సి ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మరియు విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయం తీసుకున్నది. విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపగలదని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. పేదరికం రూపుమాపాలంటే సమాజంలో కుల మతాల అంతరాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత విద్యకు ఉంది. అందుకే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టాము. కేంద్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో తెలంగాణకు చాలా మంచి స్థానం లభించింది. ఇది మా కృషి ఫలితం. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు నుండి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల వరకు ప్రతి ప్రయత్నంలో విద్యా వ్యవస్థ బలోపేతం, విద్యార్థులకు నైపుణ్యం, పాఠశాలల్లో అత్యున్నత మౌలిక సదుపాయాల కల్పననే లక్ష్యంగా ఈ రోజు పని చేస్తున్నాం. రాష్ట్రంలో 65 ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా పునరుద్ధరించాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఈ యూనివర్సిటీలో ఇప్పటి వరకు 1190 మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేశారు. వీరిలో 838 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉంది. మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్, టెక్ మహీంద్ర, డాక్టర్ రెడ్డిస్, ఏఐజీ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్ వంటి ప్రముఖ సంస్థల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలియజెప్పడానికి నేను ఆనందపడుతున్నాను. మిత్రులారా, ఇప్పటికే రాష్ట్రంలోని 1362 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ఏడాది కొత్తగా 2769 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ శాతం పెరుగుతుంది. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో, కాలేజీలలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు విస్తరిస్తున్నాం. అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలను 212% పెంచడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో 706 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులను చేపట్టాం. పంచరేవుల గ్రామంలో పులీస్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, పేదల కళ సొంత ఇల్లు. ఆ సొంత ఇల్లు కళ నెరవేర్తే పేదల కళ్ళల్లో ఉండే ఆనందాన్ని మనం ఆస్వాదించవలసిందే కాని మాటల్లో చెప్పలేం. అందుకే నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. పేదల మధ్య పెరిగాను. వారి జీవన స్థితిగతులు నేను చూశాను బాల్యం నుండి. సొంతిల్లు అన్నది వారి జీవిత కాలపు కళ. అది వారి ఆత్మ గౌరవం. కిరాయి ఇళ్లలో ఉండి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి యజమాని

0: కాయాన్ని ఒప్పుకోకపోవడంతో భౌతిక కాయాన్ని ఆఖరు చూపు కోసము ఇంటికి కూడా తీసుకురాలేని వాళ్ళ పరిస్థితి బాధ వర్ణాతీతం. ఆ దుస్థితి నుంచి వాళ్ళని బయటకు తేవాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాం. ఇది నా ఇల్లు అని పేదవాడు ధైర్యంగా ఆత్మగౌరవంగా బతికే పరిస్థితి రాష్ట్రంలో తీసుకువస్తున్నాం. అందుకే మొదటి విడత 22,500 కోట్ల రూపాయలు కేటాయించి 450,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. గత ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం. కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో 1,20,000 ఇళ్లను పూర్తి చేసుకుని నిన్ననే ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్రం నలుమూలల ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరొక 100,000 ఇళ్లు సెప్టెంబర్ నెల లోపల పూర్తి చేసుకుని సెప్టెంబర్ వరకు 220,000 ఇళ్లను పేదలకు అంకితం చేయడం ద్వారా పేదలను ఇంటి యజమానులుగా చేసి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదే విధంగా కొత్తగా ఇంకొక 2.5 లక్షల ఇళ్లను ఇల్లు రాని పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. మిత్రులారా, ఈ ఆధునిక యుగంలో కొన్ని సామాజిక రుగ్మతలు సమాజాన్ని వేధిస్తుండడం నాకు ఆవేదన కలిగిస్తుంది. ముఖ్యంగా వృద్ధుల సంరక్షణ విషయంలో కొన్ని సంఘటనలు ప్రభుత్వాన్ని కదిలించాయి. పిల్లలు కన్న తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలు స్వీకరించకుండా వారిని వృద్ధాశ్రయంలో చేర్పించడం, చేతులు దులుపుకుంటున్న తీరు తీవ్రమైన ఆవేదనను కలిగిస్తుంది. ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలన్న సంఘర్షణ నుంచి వచ్చిన ఆలోచన ఒక పటిష్టమైన వృద్ధుల సామాజిక భద్రతకు భరోసా ఇచ్చే చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. తల్లిదండ్రుల పోషణ జవాబుదారీతనం పర్యవేక్షణకు చట్టం తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులను ఇందులో చేర్చాం. ఎవరైనా ప్రజాప్రతినిధులు గాని ప్రభుత్వ ఉద్యోగులు గాని ప్రైవేట్లో పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు కన్న తల్లిదండ్రులను చూసుకోకపోతే వాళ్ల జీతాలలో 15% కోత విధించి ప్రత్యక్షంగా తల్లిదండ్రుల ఖాతాలో వేయడం ద్వారా ఆ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు రక్షణ కల్పించే చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్నదని తెలియజేయడానికి ఈ సందర్భంగా నేను సంతోషపడుతున్నాను.
1: గిగ్ వర్కర్ల శ్రేయస్సు కోసం ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టితో చట్టం తీసుకువచ్చిందని, ఈ చట్టం ద్వారానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అమరవీరులు పోరాట యోధులే తెలంగాణ రాష్ట్రమని, వారి త్యాగాలకు విలువలేని రాష్ట్రం జీవం లేని శరీరం లాంటిదని, అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధులను గుర్తించి సేవ చేసుకుంటామని అన్నారు.
0: మన రాష్ట్రంలో సుమారు 400,000 మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు. ఎండనక వాననక పగలనక రాత్రనక 24 గంటలు నిరంతరం సేవలు అందిస్తున్నారు. వారి ఉద్యోగాలకు జీవితాలకు ఇన్నాళ్ళు భద్రత లేదు. వారి ఉద్యోగ భద్రత కోసం ఈనాడు ఒక చట్టం చేశాం. అందులో రాహుల్ గాంధీ గారి చొరవకు నేను అభినందనలు తెలుపుతున్నాను. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం మన ప్రభుత్వం చేసిన చట్టం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. 12 సంవత్సరాలు పెండింగ్ లో ఉన్న 73 రకాల ఉపాధి రంగాలకు కార్మికుల కనీస వేతనాలు నోటిఫై చేశాం. దీని ద్వారా స్కిల్ వర్కర్లకు 25.9% మరియు అన్స్కిల్డ్ వర్కర్లకు 34.95% వేతనాలను పెరిగాయని కార్మిక సోదరులకు తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా పోరాట యోధులను గుర్తించాలని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి మనం కమిటీ నియమించుకున్నాం. వారి అమరవీరులు పోరాట యోధులే తెలంగాణ రాష్ట్రం. వారి త్యాగాలకు విలువలేని రాష్ట్రం జీవం లేని శరీరం లాంటిదని నేను భావిస్తాను. అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధులను గుర్తించి వారికి వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలన్న ఆలోచనతో లక్ష్యంతో కేశవరావు గారు, కోదండరామ్ గారి నాయకత్వంలో కమిటీని నియమించాం. ఆ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ పోరాట యోధులందరినీ సముచిత రీతిన సత్కరించి వారి పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటామని తెలియజేస్తున్నాను.
1: దేశంలోనే కాదు, ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నమని, దానికి ప్రజల అండదండలు కావాలని, అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం తమకుందని అన్నారు.
0: ఈ రోజు ఒకే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను మిత్రులారా, దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్ వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 trillion ఎకానమీగా, 2047 నాటికి $3 trillion ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజాప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది. ఈ ఆర్థిక వృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. తెలంగాణ అభివృద్ధికి పునరంకితం కావాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.
1: అనంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు విభాగంలో విశిష్ట సేవలందించిన పలువురు అధికారులను మెడల్స్తో సత్కరించారు. అనంతరం విద్యారంగంలో విశిష్ట సేవలందించిన ఉత్తమ అధ్యాపకులను ఈ సంవత్సరానికి గాను గుర్తించి సత్కరించారు.

0: మీరింతవరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, సాంకేతిక సహకారం శ్రీ కాలేరు దీపక్, శ్రీ కొండా వెంకటరమణ. ఆకాశవాణి
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 8:30. హుషారు సినిమా పాటల జోరు, ఈ జోరు జోరుదారిగా ఉండాలండి. 15 నిమిషాల సేపు శ్రోతలు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్ 0873 2, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్. 2950 81, ఇంకొక నంబర్ 2300 0081. ఈ 2 నంబర్లకి లేదొక నంబర్కు ఫోన్ చేసి మీరు నచ్చిన మీరు మెచ్చిన పాట సినవచ్చు. ఆర్జే దినేష్తోని మంచి ముచ్చట కూడా చెప్పవచ్చు. బద్రి చిత్రంలోని పాట విందాం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడదని ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సత్యనారాయణ వర్మ గారు. ఏం చేస్తుంటారు మీరు?
1: నేను టైలర్ పని చేస్తాను సార్.
0: ఎట్లా ఉంది మరి గిరాకీ? మరి ఇప్పుడు
1: గిరాకులు లేవు సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏం పనులు లేవు.
0: ఎందుకు? పిల్లలు బడులు చాలే కదా, మరి యూనిఫామ్లు కుట్టరా మీరు?
1: ఏమైనా బట్టలు రాలేదు కదా స్కూల్ స్కూల్ ఎదురుగానే ఉంటాం మేము.
0: అంతా ఇప్పుడు రెడీమేడ్ అయిపోయింది ఏమో. అంతా
1: రెడీమేడ్ అయినా కుట్టిస్తారు కానీ స్కూల్ కి ఎదురుగానే ఉంటాం మేము. స్కూల్ కు రణదేవనగర్.
0: అవును, అంతే రేడియో వింటుంటా.
1: ఆవిర్భావ సందర్భంగా స్కూల్లో పాల్గొనడం జరిగింది.
0: ఈ రోజు సంతోషం, మంచి పని చేశారు.
1: పాల్గొనడం జరిగింది. జెండా వేరేసినాము మేము కూడా పోయి వాళ్ళతో పాల్గొన్న హెడ్ మాస్టర్ తోటి, మా స్కూల్ హెడ్ మాస్టర్. తర్వాత అందరూ
0: పాటిందామా? పాట అయిందామా?
1: విన్నాం సార్.
0: జై బోలో తెలంగాణ.
1: జై బోలో తెలంగాణ ఒక పాట అయింది.
0: వచ్చింది మరి పాట.

భూతల్లి, సూర్యుని ముద్దాడిన భూతల్లి, అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తు.

గోదావరి నీ ఒడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం. అమ్మా కృష్ణమ్మ, కిలకిల నవ్వే కృష్ణమ్మ అమ్మా, మీకు వందనం.

అదిగో ఆ ప్రకృతిని చూడు, అలా అరుగుకుంటుంది. ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి, ఆ పువ్వులు అలా ఆడుతాయి. అదిగో పావురాల జంట, నేనెప్పుడు విడిపోనంట.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల

0: పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

హుషారులోని సినిమా పాటలవి. ఇలా రాత్రి పదిన్నరకు మధురిమలో పాత కొత్త హాయ్ అయిన పాటలుంటాయి. రోజట్లకనే రేపుగా రాత్రి 8 గంటలకు హుషారుంటుంది. రేపు ఉదయం 8:45 నుంచి ఉదయం 10 గంటల దాకా ఆదిలాబాద్ సింగిడిలో శ్రోతలు కోరిన సినిమా పాటలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 8:45. మరి కాసేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ నుంచి రిలే.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 9:30. రాత్రి 11 దాకా ఆకాశవాణి కార్యక్రమాలు కొనసాగుతాయి. మా ఈ కార్యక్రమాలు 100.2 మెగాహెర్ట్జ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు. కాసేపట్లో కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:05 మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపురం మండలం ధని గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించిన గజగౌరి వ్రతం యక్షగానం 3వ భాగం ఉంటుంది. మధురిమ 10:30.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు

0: పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు, పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: industry and farmers will have to jointly work towards this goal, which is actually the thrust area. Mm. Because as the markets of world are opening, as the Prime Minister himself put it, and global demand is changing, so we need to see that how we are more export-oriented in our production. That is very, very important, because we have a rich agroclimatic zones. That is why, Prime Minister particularly mentioned, you mentioned cashew, cocoa, sandalwood, and this National Mission on Edible Oil and Pulses, and the National Mission for Natural Farming are particularly to meet this objective.
1: Thank you so much, Mr. Iyer. We are running out of time. Thank you so much, Mr. Singh, for this in-depth discussion on the various aspects of the progress in agriculture and farmers' welfare that has taken place in the last 12 years of the NDA government and the way forward. Thank you.
0: Thank you very much.
2: विशेष श्रृंखला के अंतर्गत अभी आप सुन रहे थे मोदी सरकार के 12 साल किसान कल्याण और किसान केंद्रित नीतियों के माध्यम से किसानों का सशक्तिकरण। इसमें भाग ले रहे थे राजनीतिक विश्लेषक शेखर अय्यर और वरिष्ठ पत्रकार एसपी सिंह। कार्यक्रम का संचालन कर रही थी सोनू सूद। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया।
3: इन द स्पेशल सीरीज यू वर लिसनिंग टू अ डिस्कशन ऑन 12 इयर्स ऑफ द मोदी गवर्नमेंट Empowering farmers through welfare and farmer-centric policies. The participants were Shekhar Iyer, political analyst, and S.P. Singh, senior journalist. The moderator was Sonu Sood. This program was produced and presented by the News Services Division of Akashvani.
4: ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం 2వ భాగం విన్నారు. రేపు రాత్రి 9:30కు 3వ భాగం వినవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మన పురాణాలు ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం గురువారం ఆది క్షమించండి ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం క్షమించండి ప్రతి మంగళవారం శుక్రవారం శనివారాలలో మన పురాణాలు కార్యక్రమం ఉంటుంది. ఇందులో పలు కథాగానాలను వినిపించడం జరుగుతుంది. ఇప్పటి మన పురాణాలు కార్యక్రమంలో విందాం నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించిన గజగౌరి వ్రతం యక్షగానం 3వ భాగం విందాం.
5: శ్రీ శారదాంబదేవికి శ్రీ శారదాంబదేవికి దాసుడనై శరణు చేతు ధరణిలోనే పొడు దోషంబులన్నీ తుల్చవాసిగా జగదాంబ నీకు.

0: గజగౌరీ వ్రతము, యక్షగానం, ఐదు భాగాల కథ. ఇప్పుడు మూడవ భాగం చెప్తున్నాము. చెప్పేవారు ప్రధాన గాయకుడు పులింటి మురళి, వంతలు గజ్జల పెద్దలింగన్న, పులింటి కృష్ణ, పులింటి రాజేశ్వర్, గజ్జల శంకర్, పులింటి మొగుల, పులింటి రాజవ్వ, పులింటి ప్రమీల, తబల పులింటి వెంకటి, పేటి పులింటి లావాణ్య, గ్రామం ధని, మండల సారంగపూర్, జిల్లా నిర్మల్.
1: తమ్ముడా, తమ్ముళ్ళారా,
0: అన్నయ్య,
1: ఇప్పుడైనా గాని మన యొక్క తల్లి దగ్గరికి వెళ్దామా?
0: అవును, పోదాం.
1: ఓహో, ఇప్పుడైనా గాని పంచ పాండవులు, ఏ సుమంత, ఆ వేరు సాటించు పంచ పాండవులైనా గాని తల్లి దగ్గరికి వెళ్తూ కుంతిదేవి దగ్గరికి
2: ప్రవేశమనుండే మాత్రం 12 నెలల వనవాసం ఒక్కనాడు యజ్ఞవాసం చరించి గృహస్థలికి తల్లి వద్దకు వస్తున్నారు.

बेवजह अर्जुना పాల్గొన శ్వేతవాహన కిరీటీ ధరంజయ్య మా అమ్మ చింత చేయి ఉన్నది అని చెప్పి మీరు అనుకున్నారు. అయ్యో నా కుమారులు మాత్రం ఇంతవరకు రాకపోయి అడవిలో మాత్రం ఉన్నారు, ఆకులు హలములు భక్షిస్తున్నారని చెప్పి చింత చేత ఉన్నాను. ఇప్పుడు వచ్చారు కదా, ఏమైందమ్మా అంటున్నావా?

0: పద్మములకెరిగిన మాత్రము ఇదే 10,000 దండ ప్రణామంబులు ఆచరిస్తున్నాము తల్లి. నీవైనా చిన్నబోయి చింత కాంతురాలవై కూర్చున్నటువంటి యొక్క విధమేమిటో మాకైనా దాచకుండా చెప్పండి తల్లి. నీకేమైందమ్మా? మేమైనా ఇన్ని రోజులైనా అనగా 12 ఏళ్లు అరణ్యవాసము 37 అజ్ఞాతవాసము చెరించి ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు వచ్చిన దానికన్నా నా కుమారులు ఇప్పుడు వచ్చారు, ఇన్నేళ్లకు వచ్చారు అని చెప్పి మమ్మల్ని దగ్గర తీసుకుని, కుమారులారా మీరు ఎలా ఉండను అని చెప్పి మమ్మల్ని అడుగుతలేవు తల్లి. ఏమి కారణమమ్మా? నీవు చిన్నబోయేటువంటి ఒక విచారం ఏమిటి తల్లి?
1: నీవు ఖేదించిన కారణం ఏమిటి తల్లి?
0: అమ్మా
1: గాని చెప్పండి తల్లి.
0: అంబా ఆమె

0: మాతో మాట్లాడు తల్లి, నీకచ్చినటువంటి యొక్క బాధ ఏమిటో మాతో నేనగని మాత్రము దాచకుండగా చెప్పండి అమ్మా.
1: నాయన
0: అమ్మా,
1: మీకు ఏమని చెప్పాను నానా? నందనగ్రజావినుకు రూపతి
0: అమ్మా.

0: ఏమిటి?
1: నీవైనా ఆ యొక్క సందేహం ఏమిటో మాకైనా గాని దాచకుండగా చెప్పిన అమ్మ ధనముంటే దాచుకుని తినాల, కష్టమంతే ఒకరికి చెప్పుకోవాలని చెప్పి పెద్దలున్నారు. అటువంటిది మరి మేము నాళ్లకు వచ్చాము, నీవేదన్నా కష్టమంతే మాతో చెప్పకపోతే ఎవరితో చెప్తావు తల్లి?

0: యొక్క మీ పెద్ద తల్లైన గాంధారి వచ్చి
1: వచ్చి
0: నన్ను హనరాని మాటలు అన్నది.
1: అన్నదా తల్లి?
0: నన్ను తిట్టరాని మాటలు తిట్టాది. నీ కొడుకును ఓనే అడవిలో ఓనే, నీ భీముడు ఎంతని, నీ అర్జునుడు ఎంతని, నీ నకుల సహజవుడు ఎంతని అని చెప్పి నన్ను దూషించాది కుమారా.
1: తల్లి నువ్వు అందు గురించి కేదిస్తున్నా అమ్మా.
2: ఇంటి అదంతా మూనా చేయకుమారు
1: అమ్మా. తల్లి
0: నాయన
1: అయితే ఈ విధంగా అంటున్నావా తల్లి?
0: నాయన ఏమంటున్నావు?
1: ఈవైనా గాని తల్లి నువ్వు
3: ఇంత మధమెక్కిన మాటలు మాట్లాడినావమ్మా, ఇంకా ఏమేమన్నదో చెప్పండి.
0: వింతగా

0: జనని
1: మజ ఆమె మాత్రం హనరాని మాటలు
0: అని
1: ఆ భయం వదిలించాది తెచ్చి ఇంటిలో పడవేశాది నన్ను త్రోసివేశాది నేను కింద పడ్డాను
0: అవును
1: అందుకని చెప్పి ఇప్పుడు మాత్రం ఇలాంటిగా జరిగాది కుమార
2: పోటీ గంధాలి.

0: మాటలైనా నిన్ను పలికియున్నాదా? ఈ తక్షణముల మాత్రము అది ఏ విధంగా వ్రతము చేశాదో ఆ ప్రకారముగా మాత్రము నీతో చేపిస్తామమ్మా, నీవు ఏం భయపడకు.
1: నిజమా?
0: ఆ
1: పాటిగానే.

0: ఏమన్నాది?
1: అది కావలసి ఏమన్నాది? అమ్మా, పాండురాజు భార్యవు నీవు, ధృతరాష్ట్రుని భార్య నేను. కాని నిన్ను మాత్రం 6 నీళ్ల దాసత్వం చేపిస్తాను. కాని నీవు మాత్రం ఈ తక్షణమున నీ కొడుకున్నా చేపించుడు తప్పది, వాళ్ళు లేకున్నా చేసొచ్చు తప్పదని చెప్పి ఆమె నా పైకి కోపానికి వచ్చాది కుమారా.
0: ఆ విధమంటున్నావా కన్న తల్లి?

0: అన్నదా
1: అన్నా.
0: నేనైనా ఇప్పుడు నాకు చిన్నత్వానం అనిపిస్తున్నది తల్లి. ఈ తక్షణం అంటే నీతో వ్రతము చేపిస్తామమ్మా, నీవు ఏమి దిగులుందకు
1: నాయనా.

0: నాకుల సహదేవ నీకేమని చెప్పాలి? భీమన్నకు చెప్పాను, అర్జునుకు చెప్పాను, నీకైనా నకుల సహదేవులు కూడా వినండి. ఆమె ఏమేమి అన్నదో, ఆమె ఎన్ని మాటలు మాట్లాడదో, ఆమె ఇంత కోపానికి వచ్చాదో నీ కొడుకులు అడవి ప్రవేశంలో బోనని కూడా చెప్పాది.
1: అమ్మా మాతరో నీకే.

0: ఆయన.
1: అమ్మ ఒక్క మాట అడుగుతాను, వ్రతమైన గాని ఏమేమి తెచ్చి చేసింది? వ్రతమునకు ఏం పడతాయో చెప్పు ఒకసారి.
0: ఆ వ్రతంకైనా అని అలరు చింతామణి, అపర స్త్రీలు, గంధర్వ కన్యలు, తెల్లని గజవేణుగ, 5 లక్కకోళ్ళలు, 5 సాటి ముంటెలు, మళ్ళా తర్వాత శంకరుడు, పార్వతి, వీళ్ళంతా వచ్చి
2: తీసుకువచ్చి
0: అవన్నీ ఏమిది మట్టి చేసుకోవచ్చా?
1: అవన్నీ నిజమా? నిజమైనయా?
0: మట్టి
1: విగ్రహాలు. ఇప్పుడు పార్వతి పరమేశ్వరులు నిజంగా వచ్చారా? మట్టి విగ్రహాలే. మరి తెల్లని గజవేణుగు
0: మట్టి విగ్రహమే.
1: సరే అమ్మ ఒక మాట విను, అయితే అది మట్టి విగ్రహాలతో చేసింది కదా, మేము స్వయంగా ఆ యొక్క తెల్లని గజవేణుగని మాత్రమే తీసుకువస్తాము. ఆ యొక్క తెల్లని గజవేణుగు ఎక్కడ ఉంటాది? అది మాకు తెలుసు. ఆ యొక్క దేవేంద్రపురిలో దేవేంద్రుని వద్ద ఉంటాది. ఆ యొక్క పార్వతి పరమేశ్వరులు ఎక్కడ ఉంటారు? రజతాచలం పై ఉంటారు. అక్కడికి వెళ్లి పార్వతి పరమేశ్వరులను కూడా మాత్రము మెప్పించి ఇక్కడికి తీసుకువచ్చి బొమ్మలు కాకుండా ఏమేం పడతాయో అవన్నీ స్వయంగా తీసుకువచ్చి నీతో వ్రతము చేపిస్తాము. నువ్వేం భయపడవద్దు.
3: పెద్ద మాట ఇవ్వలకే.

0: యొక్క దేవేంద్ర ప్రిపడను వెళ్లి ఆ యొక్క దేవేంద్రుడైనా గాని స్వయంగా నేనే వెళ్తాను తమ్ముడా. ఆ యొక్క అప్సర స్త్రీలు ఆ యొక్క తెల్లని గజవేణుగా పార్వతి పరమేశ్వరుడు.
1: ఆ విధమంటున్నావా? చింతయాలను.

0: చెప్పవలదు. ఆ యొక్క హరి అనగా ఎవరు? ఆ యొక్క గోపాలకృష్ణుడు. మనం నేను బ్రోచేవాడైన గాని మాత్రం ఆ యొక్క గోపాలకృష్ణ యొక్క దయ ఉంటే మనమైన మాత్రము ఈ యొక్క వ్రతమునైనా మన తల్లితోని చేయించి దాని ఇంటి వద్దకైనా గాని వెళ్లి అదేమన్నాది మన తల్లిని 6 నెలలైనా గాని మాత్రము దాసత్వమైనది గాని చేపిస్తానన్నది కదా. 6 12 నెలలైనా గాని మన తల్లి వద్ద దాన్ని దాసత్వం చేపిద్దాము. నీవైనా చింతించవలదు అన్నయ్య
1: అంటున్నావా?

0: అన్నయ్యా,
1: ఇకైనా గాని మనకైనా గాని, ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుడు మన యొక్క జనని కోరినది కదా, ఇప్పుడైనా గాని వేగితమ్మ వెళ్లి ఆ యొక్క తీసుకువస్తాను తమ్ముడా.
0: తీసుకువద్దామా? సరే వెళ్దాం పదండి. కానీ ఏ విధముగా?
1: ఆ యొక్క అప్సరసీయుడు
0: అవన్నీ మాత్రము దేవేంద్రపురంలో ఉంటాయి,
1: తెల్లని గజవేనుగా.
0: కానీ ఇక్కడ మన యొక్క తల్లి దేవినలు మాత్రము తీసుకున్నాం కదా.
1: అవును
0: అన్నయ్య. సరే వెళ్దామా
1: పద.
0: అమ్మా,
2: ఏమంటున్నావు నాయనా?
0: అమ్మా తల్లి.

0: ఎక్కడైనా గాని ఆ యొక్క వ్రతము చేసుకోవడానికి వెళ్దామని చెప్పి ఈ వస్తుల కొరకైనా గాని మేమైనా ఆలోచన చేశాము. నీ యొక్క దీవెనలైన వసంగండి తల్లి.
1: తమ్ముడా
0: అన్నయ్య,
1: ఇప్పుడైనా గాని ఆ యొక్క తల్లి అయినా గాని వ్రతం చేయడానికి వెళ్తున్నది కదా.
0: అవును,
1: నేను ఆ యొక్క వస్తువులని తీసుకువస్తాను దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి. అమ్మా
2: నాయనా ఏమంటున్నావు?
0: అమ్మా మాయిలా.

0: ఎందుకనగా ఆ స్వర్గాపురము నువ్వు ఎట్లా పోతావు?
1: అట్లా
0: నీవు భీమన్ ఏమంటుండు, మేడికాయల తంతలు కడతానమ్మా. ఏంటమ్మా నా గధ, నా గధకు ఆ తల్లిని గజవైనగా వేసుకుని వస్తానంటున్నాడు
1: అమ్మా.

సర్గాపుర నుంచి ఆ యొక్క దేవేంద్రుని అనను చింతామణి అస్మరాస్త్రీలు దేవ గంధర్వులు పార్వతి పరమేశ్వరుడు వీరందరినీ మాత్రము తీసుకువచ్చి నీతో గజగౌరీ వ్రతమైన చేపిస్తున్నాము తల్లి.

0: ఎందుకనగా ఆ స్వర్గాపురి పట్టణము ఎట్లా పోతావు, నువ్వు ఎట్లా తీసుకువస్తావు? అయినా ఆయన దేవత లోకము ఉండే దేవేంద్రుడు, మన మానవులము వాళ్ళు దేవతలు,
1: దేవతలు
0: మనకు మాత్రం ఎలాంటిగా ఇస్తారు నాయన?
1: ఆ విధంగా అంటున్నావు తల్లి.
2: ఇది గజగౌరి వ్రతము యక్షగానం మూడవ భాగము చెప్పినాము. చెప్పిన వారు ప్రధాన గాయకుడు పులింటి మురళి, వంతలు గజ్జల పెద్దలింగన్న, పులింటి కృష్ణ, పులింటి రాజేశ్వర్, గజ్జల శంకర్, పులింటి ముగుల, పులింటి రాజవ్వ, పులింటి ప్రమీల, తబల పులింటి వెంకటి, పేటి పులింటి లావాణ్య, గ్రామం ధని, మండల్ సారంగపూర్, జిల్లా నిర్మల్. మంగళం.

మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించిన గజగౌరి వ్రతం యక్షగానం మూడో భాగం అది. వచ్చే మంగళవారం నాలుగో భాగం వింటారు. రేపు రాత్రి 10 గంటలకు మావా కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమ్ర శంభు బృందం వినిపించే దుర్గా భవాని కథాగానం మొదటి భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మధురిమ పాత కొత్త హాయైన పాటలతో మైక్ దగ్గర రేడియో నేస్తం యు దినేష్. ముందుగల చక్రం చిత్రంలోని ఈ పాట విందాం.

పాత చిత్రాలలో ఘన విజయం సాధించినటువంటి పాటలను కొత్త చిత్రంలో రీమేక్గా చేర్చి మంచి విజయాన్ని సాధించారు దర్శక నిర్మాతలు. ఇటువంటి కోవకు చెందినటువంటి పాటే వెన్నెలైనా చీకటైనా. అప్పట్లో పచ్చని కాపురం చిత్రుడిని ఈ పాట మంచి ప్రేక్షకాదరణ పొందిందని చెప్పవచ్చు. ఇదే పాటను ప్రేమ కథా చిత్రం ఈ చిత్రం కోసం రీమేక్ చేసి విజయాన్ని సాధించారు. ఇప్పుడు ఆ పాట విందాము.

ఇళయరాజా సంగీతంలో దిట్టని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా పాట బతికినన్నాళ్ళు ఇళయరాజా పేరు మారుమోగుతూనే ఉంటుంది. తన సంగీతంతో పాటుగా పలు చిత్రాల్లో పాటలు కూడా పాడి ప్రేక్షకులను మెప్పించాడు. పాటలు తక్కువే పాడినప్పటికీ ఆయన మంచి ప్రేక్షకాదరణ పొందినటువంటి పాటలే పాడారు. కూలీ నెంబర్ వన్ చిత్రం కోసం కలయా నిజమా ఈ పాట సుశీలతో కలిసి పాడారు. ఇప్పుడు ఆ పాట విందాం.

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, మదిలాయి మదిలోన కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు. నిద్రపోని కనుపాపలకు జోల పాడలేక, ఈలవేసి చంపుతున్న ఈడు నాపలేక, ఇన్నాళ్లకు రాస్తున్న ప్రేమలేక అంటూ సాగే ఈ సాహిత్య శ్రీలు వేటూరి కలం నుంచి జాలువారాయి. జానకి గలం నుంచి జాలువారిన ఈ పాటకు సంగీతం రమేష్ నాయుడు. ఇప్పుడు ఆ పాట విందాం. చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ.

సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభ ముహూర్తానా

మధురిమలోని పాత కొత్త హాయ్ అయిన పాటలవి. వాతావరణ సూచన. రాగల రెండు రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. రేపటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపు ఉదయం మేడంబావుకు అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో పానంపదిలేం శీర్షికన చెవి ముక్కు గొంతు సమస్యలు పరిష్కారాలు. ఆదిలాబాద్ రిమ్స్ చెవి ముక్కు గొంతు వైద్యురాలు ఆర్ సాయి ప్రత్యూష ప్రసంగం ఉంటుంది. తర్వాత అరుదైన వన్యప్రాణులకు ఆవాసం కవ్వాల్ అభయారణ్యం. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం అటవీ డివిజనల్ అధికారి ఎం రామ్మోహన్తో ముచ్చటుంటుంది. సాయంత్రం 5:30 రేపు కతిందాం కార్యక్రమంలో అమ్మమాట తేనెమూట, తర్వాత కోడి ఈ రెండు కథలుంటాయి. రేపు సాయంత్రం ఇల్లు యోసం కార్యక్రమంలో ఏడంబావుకు పత్తి విత్తుకోవడం, వంగడాల ఎంపికలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రవీణ్ కుమార్తో ముచ్చటుంటుంది. ఆ తర్వాత వర్షాధార రాగి సాగులో మెళకువలు ఈ అంశం గురించి డాక్టర్ ఎం సురేష్తో ముచ్చటుంటుంది. ఇవి రేపటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 11:00 దాటి 2 నిమిషాలు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి ఎఫ్ఎం బ్యాండ్ 100.2 MHz పై, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై రేపు ఉదయం 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.